ఉదయం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 24వ తేదీ, బుధవారం. 100.2 MHz ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోలో సమయం 5:55 దాటి 50 సెకండ్లు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే ఫర్హత్ నాజ్.

అద్వైతామృతాన్ని భరతవర్షంలో చిలికించిన ఆదిశంకరాచార్యులు ఈ మహాగణాధిపతికి పంచరత్నాలతో నీరాజనాలర్పించారు. గణపతి జీవన్ముక్తి ప్రదాత, భక్తుల ప్రార్థన.

ప్రార్థనలు ఆమోదించి మోదాన్ని కలిగించే మోదక ప్రియుడు, విఘ్నాలను తొలగించి విజయాలను కలిగించే విఘ్నేశ్వరుడు, దుష్టత్వాన్ని రూపుమాపి తన సహజ క్షమా సహన గుణాలతో శిష్ట మార్గాన్ని అనుభవింపచేసే లంబోదరుడు, ఆర్తిని కడిగి పరమార్థాన్ని నింపే జ్ఞానమూర్తి వినాయకుడు.

ఇంతవరకు శ్రీ గణేశ మంగళచరణం విన్నారు. ఇంతటితో నేటి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 గుట్టేదాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో ఏడంపావుకు అంబట్యాళ్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన తెల్ల గలిజేరు ఉపయోగాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యులు జక్కుల నరేందర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత భేటీ శీర్షికన జోగినుల జీవన పరిస్థితులు మార్పు కోసం చేసిన కృషి గురించి రచయిత్రి సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో ముచ్చటుంటది. 8:00 హిందీలో వార్తలు, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 47వ భాగం ఉంటుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ఇదే నవల 48వ భాగాన్ని ఈరోజు రాత్రి 9:30 వినవచ్చు. పొద్దుగల 8:45 సింగిడిల సినిమా పాటలు వింటారు. పొద్దుగల 10:00 నుంచి పగటికి 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. మధ్యలో తెలుగులో వార్తా ప్రసారం 12:30 1:10 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. హిందీలో ఆంగ్లంలో వార్తా ప్రసారాలు పగటికి 2:00 ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పగటికి 3:00 నుంచి పొద్దుమట 5:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పొద్దుమట 5:00 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రిలా మీ మాటలు మీకోసం పాటలు ప్రసారమవుతాయి. కతిందాం కార్యక్రమంలో 5:30 ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మ మాట తేనె మూట అనే కథల సంపుటి నుంచి కోడలు పుల్ల కాలక్షేపం అనే కథను వినిపిస్తారు టీ స్రవంతి. ఆ తర్వాత బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మా తాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుంచి శిష్యుని ఎంపిక అనే కథను వినిపిస్తారు ఎం వాణి. గంగాపూర్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది పొద్దుమట 5:45. పొద్దుమట 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు 2వ భాగం వినవచ్చు. ఆ తర్వాత ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సుందరకాండ భజనలు వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలుంటాయి. పొదికేడుంబావుకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణలో అంతర పంటల ప్రాముఖ్యత ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చటుంటది. ఆ తర్వాత బంతి సాగులో యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటుంటది. వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది పొద్దుకి 7:45. 8:00 హుషారుల హుషారైన తెలుగు సినిమా పాటలు వినొచ్చు. హిందీలో వార్తలు 8:45, ఆంగ్లంలో వార్తలు 9:00, స్పాట్లైట్ 9:30. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.
9:45 చెవికింపు కార్యక్రమంలో చిన్మయ డన్స్టర్ నీలాద్రి కుమార్ స్వర రచనలు వినవచ్చు. 10:00 మావా కార్యక్రమంలో గుడిహత్నూర్ మండలం పూనగూడ గ్రామానికి చెందిన సెడుమకి రాములు బృందం వినిపించే గిడాం రామ్జీ రాజు కథాగానం 2వ భాగం ప్రసారమవుతుంది. పదిన్నరకు మధురిమలో పూర్తిగా హాయైన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి.

ఇవి ఇయ్యల పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:45 కావస్తున్నది. మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్టంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్టపతి భవన్లో నిన్న జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాన్ని, క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్టపతి నుంచి అందుకున్నారు. తెలంగాణ నుంచి దీపికారెడ్డి, పాలకొండ విజయానందరెడ్డి, గూడూరు వెంకట్రావు, చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండవ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమరావతి నుంచి ఉదయం బయలుదేరి జొన్నగిరికి చేరుకుంటారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం శంకుస్థాపనలనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమాలనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో నిన్న చర్చలు జరిపారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టుపై నిన్న చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీన ప్రక్రియ, రుణాల సమీకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చెర్ల, నక్కపల్లి, మాచెర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుగొండ, కదిరి ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాత్రికేయులకు తెలియజేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనేక సంస్థలు రాష్టంలో డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. టూరిస్టు బస్సులపై విధించే త్రైమాసిక పన్నును తగ్గించినట్లు మంత్రి పేర్కొంటూ
1: నాగాలాండ్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో చాలా చాలా అతి తక్కువ లైసెన్సింగ్ ఫీజ్ తో వాళ్ళకి పర్మిట్లు ఇస్తా ఉన్నారు. సో వీళ్ళేమో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు, కానీ తిప్పడం అంతా కూడా మన రాష్టంలో చేస్తారు. ఆర్థికంగా కూడా నష్టం లేకోకుండా ఇతర రాష్టాలతో పోటీ పడే విధంగా మరి అన్నింటినీ అందరితో, ఈ ఆపరేటర్స్ అందరితో చర్చించి ఈ ధర తగ్గించడం జరిగింది. 4,000 నుంచి 2,500కి తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గనక మన రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 కోట్ల ఆదాయం కూడా ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.
0: రాష్టంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ హాజరవుగా టీజీ భరత్ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్టంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కిరాణా దుకాణం నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఒకే వేదిక ద్వారా అనుమతులు మంజూరు చేసే సింగిల్ పోర్టల్ వ్యవస్థను రూపొందించాలని అధికారులను

0: తో పాటు మొత్తం తీర ప్రాంత ముఖ చిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్టానికి 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు ఎంపీ పేర్కొంటూ
1: కొత్తపట్టణానికి ఫిషింగ్ హార్బర్ అనేదాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు ప్రథమంగా వారికి మనందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట ప్రభుత్వం భరించుకుని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135 సంచిక ఈ నెల 28 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26 తేదీ వరకు పంపవచ్చు. రాష్ట వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు ఇటుక బట్టీలు నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. వాతావరణం. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోప ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతారు. రాష్టంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्राथमिकतानां समर्थनं कर्तुं सुरक्षित समावेशीय विश्वे च योगदानं दातुं प्रयतते। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी कतर देशस्य अमीरस्य शेख तमीम बिन हमद अल थानी इत्यस्य दूरभाषं प्राप्तवान्। कतरस्य रास लफान औद्योगिक नगरे दुर्घटनायां भारतीय नागरिकाणां निधन विषये कतरस्य अमीरः शोकं प्रकटितवान् तथा च घातितानां शीघ्रं स्वस्थतायाः आशां प्रकटितवान्। श्रीमोदी प्रभावित परिवारेभ्यः सहानुभूति वचनानां कृते कतरमीराय धन्यवादं दत्तवान्। व्रणितानां कृते शीघ्र चिकित्सा सहायता प्रदानाय च प्रशंसितवान्। द्वौ नेतारौ स्वनागरिकाणां कल्याणं सुरक्षाञ्च सुनिश्चेतुं स्वप्रतिबद्धतायाः पुनः पुष्टिं कृतवन्तौ। भारतस्य खनिज मन्त्रालयेन 56 महत्वपूर्णानां सामरिक खनिज खण्डानां अथ 11 अन्वेषण अनुज्ञापत्र खण्डानां च सफल सघोष विक्रयणेन सह क्रिटिकल मिनरल मिशन इति दुर्लभ खनिज कार्यक्रमस्य महती गति प्राप्ता अस्ति। मन्त्रालयेन सघोष विक्रयणस्य 7 खण्डस्य अन्तर्गतं 10 महत्वपूर्ण सामरिक खनिज खण्डाः सफलतया सघोष विक्रयणं कृताः। भारतेन पाकिस्तान आक्रमित जम्मू कश्मीरस्य स्थिति विषये कृत टिप्पणी सम्बद्धं पाकिस्तानस्य रक्षा मन्त्री ख्वाजा आसिफ इत्यस्य घोरालोचना कृता। विदेश मन्त्रालयेन कथितं यत् एताः टिप्पण्यः प्रतिवेशी देशस्य स्वस्य असफलताम् अवच्छादनाय स्वस्य मानव अधिकारस्य उल्लंघनात् ध्यानं दूरीकर्तुं क्रियमाणाः निराशजनकाः प्रयासाः सन्ति। नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् विदेश मन्त्रालयस्य प्रवक्ता रणधीर जयसवालः अवदत् यत् भारतम् एतान् कल्पित आरोपान् स्पष्टतया तिरस्कुर्वति। सः आशां प्रकटितवान् यत् अन्ताराष्ट्रिय समुदायः पाकिस्तानस्य दुष्कृतानां दुरुपयोगानाञ्च उत्तरदायी भविष्यति। विदेशमन्त्रालयेन कतरदेशे विस्फोटेन 12 भारतीय नागरिकाणां मृत्योः पुनः पुष्टि कृता अस्ति। जयसवालः अवदत् यत् अस्यां घटनायाम् आहत्य 66 जनाः घातिताः सन्ति, ये सम्प्रति चिकित्सां प्राप्नुवन्ति। कतरदेशे अग्निदुःखद घटनायां प्रभावितानां जनानां साहाय्यार्थं तमिलनाडु सर्वकारेण सहायता घोषिता। मुख्यमंत्री सी जोसेफ विजयः अस्यां घटनायां ये प्राणान् त्यक्तवन्तः तेषां परिवारेभ्यः 10 लक्ष रूप्यकाणाम् अनुग्रह राशिं घोषितवान्। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः गतसायं राष्ट्रपतिभवने नागरिक सम्मान समारोहे पद्म पुरस्कार प्रदानं कृतवती। पत्रकारः पी नारायणन्, टेनिस क्रीडकः विजय अमृतराज, अभिनेतारौ मम्मुट्टी तथा आर माधवन्, गायिका अलका याज्ञिकः च प्राप्त पुरस्कारेषु अन्यतमाः सन्ति। अस्मिन् वर्षे सर्वकारेण आहत्य 31 पद्मपुरस्काराः घोषिताः आसन्। एतेषु 5 पद्मविभूषणं, 13 पद्मभूषणं, 13-100 पद्मश्रीपुरस्काराः च सन्ति। कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान अवदत् यत् यल्निनो कारणात् उत्पद्यमानस्य दुर्बल मानसूनस्य संभाव्य प्रभावस्य निवारणे भारत सर्वकारः कृषकाणां सहायतायै पूर्वसिद्धतां कुर्वन् वर्तते। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम జిల్లా సమాచార లేఖ. మహబూబ్ నగర్ జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్.
2: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరువేన ప్యాకేజ్ 14-15 రిజర్వాయర్లను పరిశీలించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు ప్రాంతానికి సాగునీటి ప్రాధాన్యం లభిస్తుందని భావించినప్పటికీ గత 10 ఏళ్లలో ఆ లక్ష్యం నెరవేరలేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు చేసినప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంకా సుమారు 4,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని, రాబోయే 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెడుతోందన్నారు. ఈ సందర్భంగా రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు. గత

0: ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని ప్రస్తుతం వాటిని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖల మంత్రి జుపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. వారి పోరాట స్పూర్తి అంకితభావం వల్లే తెలంగాణ స్వరాష్టంగా అవతరించి అభివృద్ది పథంలో ముందుకెడుతోందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను మరింత సుభిక్షంగా సమృద్దిగా తీర్చిదిద్దడమే వారికి అందించే నిజమైన నివాళి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని ఓటర్ల జాబితా అత్యంత కీలకమని పేర్కొన్నారు. నకిలీ ఓటర్లు, మరణించిన వ్యక్తుల పేర్ల తొలగింపు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు కోసం భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ప్రత్యక్షంగా ధృవీకరించిన తర్వాతే జాబితాలో మార్పులు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల సురక్షిత రవాణా ప్రతి పాఠశాల యాజమాన్యం, వాహన యజమాని, డ్రైవర్ల బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎన్ వాణి పేర్కొన్నారు. పాఠశాల బస్సుల ఫిట్నెస్ భద్రతా ప్రమాణాల అమలుపై మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి రవాణా వాహనం చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండడం తప్పనిసరన్నారు. పాఠశాల బస్సుల్లో అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరం, ప్రథమ చికిత్స పెట్టె, స్పీడ్ గవర్నర్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, సరిపడే సీటింగ్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. గిరిజన యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ట్రైకార్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ది అధికారి చత్రు నాయక్ పాల్గొని యువతకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తూ స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాల దిశగా ముందుకు తీసుకువెడుతోందన్నారు. టూరిజం, హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, టైలరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆంటర్ప్రెన్యూర్షిప్ తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్, కంప్యూటర్ నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నట్లు తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతోందని ప్రభుత్వ విప్ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసానిస్తోందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహబూబ్ నగర్, హన్వాడా మండలాలకు చెందిన 40 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
1: శ్రీ జి రవికుమార్ యాదవ్ అందించిన మహబూబ్ నగర్ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది.

0: ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమాపేశం జరిగింది. ఇంధనం, ఆహార భద్రత మొదలుకొని వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత, అలాగే ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి పలు అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మే 21-22 తేదీల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ ఉమ్మడి కార్యవర్గాల పనితీరు ఫలితాలు, అలాగే ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన సమాచార సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రతపై జరిగిన సమావేశాల ఫలితాలను కూడా ఈ సదస్సులో సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ముఖ్యంగా సభ్యదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమాచార మార్పిడిని పెంపొందించడం, బ్రిక్స్ చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి నేతలు మద్దతు పలికారు. ఉగ్రవాదులు వాడుతున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తిప్పికొట్టడంతో పాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో మాట్లాడుతూ చౌహాన్, దేశంలో ఇప్పటి వరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జులైలో కూడా రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం 25% కంటే తక్కువ ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలు ఇందులో ఉన్నాయి. మరో 76 జిల్లాలు 25-50% మధ్య సాగునీటి సౌకర్యాన్ని కలిగి ఉండి మధ్యస్థ ప్రాధాన్యత విభాగంలోకి వస్తాయి. అలాగే డ్యాంలు, ఇతర వనరుల ద్వారా మెరుగైన సాగునీటి వసతులు ఉన్న 128 జిల్లాలు తక్కువ ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో మెజారిటీ జిల్లాలు 12 రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.
1: అల్నినో కే కారణ్ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియా హై ఔర్ జిస్కా ప్రభావ్ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయీ హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమ్జోర్ రహనే కి సంభావనా హై ఔర్ ఇస్కా మత్లబ్ యే హై కే హమారీ ఖరీఫ్ కి ఫసల్ ఉస్ పర్ ఇస్కా అసర్ పడ్ సక్తా హై ఔర్ ఇస్లియే బినా కిసీ దేరీ కే హమ్ కాఫీ దినో సే ఇన్ పరిస్థితియో సే నిపట్నే కే లియే తయారియా కర్ రహే థే 315 జిలే ఐసే హోంగే జహాన్ బర్సా కమ్ రహనే కి సంభావ.
0: ప్రభావిత జిల్లాల కోసం ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు సిద్దం చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక రకాలు, పంటల వైవిధ్యీకరణ, చెరువులు, జలాశయాలు, చెక్ డ్యాంలు, వ్యవసాయ కుంటలు వంటి అందుబాటులో ఉన్న నీటి వనరులను, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంపై ఈ ప్రణాళికల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కల్పిత ఆరోపణలను భారత్ తిరస్కరిస్తోందన్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాకిస్తాన్ అవలంబిస్తున్న వ్యవస్థాగత ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేత విధానాల ప్రత్యక్ష పరిణామమే ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న నిరసనలు అని ఆయన చెప్పారు. నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా పోలీసు బలగాలను ప్రయోగించడం, అవసరమైన నిత్యావసర వస్తువులు, మందుల సరఫరాను నిలిపివేయడం, ఇంటర్నెట్ నిలిపివేత నిరాయుధులైన పౌరులపై అకృత్యాలకు పాల్పడుతుందని చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు, హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం దానినే బాధ్యతను చేయాలని అన్నారు.
2: The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and abuses.
0: Prime Minister Narendra Modi, Qatar Desh Amir Sheikh Tamim bin Hamad Al Thani to phone lo matladaru. Adivaram ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఖతార్ అమీర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి త్వరితగతిన వైద్య సహాయం అందించడం పట్ల మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయత్నాల్లో ఖతార్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను మోదీ అభినందించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వానికి ఈ ప్రయత్నాలు దోహదపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్దతను పునరుద్ఘాటించారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగం ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికాలోని హూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ 5-0 ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గోల్స్తో రొనాల్డో 6 వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రొనాల్డోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫాక్స్ బరోలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనా జట్ల మధ్య జరిగిన పోటీ 0-0 డ్రాగా ముగిసింది. ఈ డ్రా తర్వాత 2 జట్లు ఆడిన 2 మ్యాచ్ల నుండి చెరో 4 పాయింట్లతో గ్రూప్ ఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM స్టూడియోల సమయం 7:15 దాటి 25 సెకండ్లు. అంబట్యాల సంగతులు. మీ అందరి కోసం రోజూ పొద్దుగల ఎన్నో అంశాలని వినిపించే అంబట్యాల సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఇలటి అంబటాల సంగతులల్లా పానం పదిలం శీర్షికన తెల్లగలిజేరు ఉపయోగాలు. ఈ అంశం గురించి

ఆయుర్వేద వైద్యులు జక్కుల నరేందర్ ప్రసంగం. భేటీ శీర్షికన జోగినుల జీవన పరిస్థితులు మార్పు కోసం చేసిన కృషి గురించి రచయిత్రి సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో ముచ్చట మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఇయల్ల శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి చిత్త నక్షత్రం బుధవారం.

వాతావరణం. జిల్లాలో చాలా వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగటికి 2 గంటల నుంచి చాలా చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. రేపు కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను ఉంది. గాలిలో తేమ 78% ఉంది. గాలి నాణ్యత 39 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది. ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ. ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో సెట్లపైనే కాకుండా మీ మొబైల్ ఫోన్లోనే వినవచ్చు. అది కూడా మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా న్యూస్ ఆన్ ఎయిర్ అనే ఒక చిన్న మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడమే. మీ స్మార్ట్ఫోన్లో ఈ న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని తెరిచి పైన ఎడమవైపు కనిపించే లైవ్ రేడియో అనే మీట నొక్కితే కింద కేంద్రాల పట్టిక వస్తుంది. దాంట్లో ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని మీరు నొక్కితే ఈ ప్రసారాలు మీకు వినిపించడం మొదలవుతాయి.

0: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
1: చీడపీడల నియంత్రణకి సాధారణంగా శాస్త్రవేత్తలు సమగ్ర సస్యరక్షణ

0: చర్యలు పాటించమని రైతుల్ని కోరుతూ ఉంటారు. ఈ సమగ్ర శస్యరక్షణ చర్యల్లో ప్రధానంగా మనకేందంటే పురుగు ఉధృతి ముందుగా గమనించుకోవడం అతి ముఖ్యమైన పాయింట్ అండి. అంటే చీడపీడలు ఏ స్థాయిలో ఉన్నాయి పొలంలో, తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనం చిన్న కెమికల్ అంటే ఉదాహరణకి వేప ఉత్పత్తులు కానీ లేదంటే ఎసిఫేట్ కానీ ప్రొఫినోఫాస్ కానీ ఇలాంటి కెమికల్స్ తో వాడుకుని మనం రసాయనాలు పిచికారీ చేసుకుని ఈ పురుగుల నుంచి మనము బెడద తగ్గించుకోవచ్చు. లేదు ఇంకా ఏంటంటే మనము అంతర పంటలు కానీ అదే రక్షక పంటలు కానీ ఎర పంటలు కానీ ఇలాంటి పంటలు రైతులు పొలంలో వేసుకున్నప్పుడు పొలంలో ఎప్పుడైతే పంట వైవిధ్యత పెరుగుతుందో అప్పుడు ఈ మిత్ర పురుగుల యొక్క జీవ వైవిధ్యత కూడా బాగా అధికంగా పెరిగిందని మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో పొలంలో మనము ఎన్ని రకాల అంతర పంటలు కానీ ఈ ఏదైతే ఎర పంటలు కానీ వేసుకుంటే ఈ మిత్ర పురుగులు మన పొలాల్లోకి వచ్చి ఆకర్షితులయ్యి పొలంలో ఉండి తద్వారా నిదానంగా క్రమేపీ మనకి ఈ శత్రు పురుగుల యొక్క బెడద తగ్గి ఒక 2-3 సంవత్సరాల్లో మనకి మొత్తం పంట నష్టం అన్నది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఇతరత్రా పురుగులు ఉదాహరణకి ఎక్కడైతే మనకి రసం పీల్చే పురుగులు ఉంటాయో వాటి ఉధృతి తెలుసుకోవడానికి జిగురట్టలు కానీ ముందుగా పెట్టుకున్నప్పుడు అంటే మనం నాటుకున్న ఒక నెల నుంచి పెట్టుకున్నప్పుడు మనకి ఈ ఉధృతి తక్కువ ఉన్నప్పుడు వేప నూనె ఇలాంటి చిన్న కెమికల్స్ తో మనం చేసుకోవచ్చు. లార్వా పురుగులు ఉధృతి తెలుసుకోవడానికి ఈ ఫెరోమోన్ బుట్టలు కానీ లింగాకర్షక బుట్టలు కానీ పెట్టుకున్నప్పుడు దానిలో పడే తల్లి పురుగులు సంఖ్య తెలుసుకుని మనకు ఉధృతి తక్కువ ఉన్నప్పుడు మనం ఈ వేప కషాయాలు కానీ వేప ఉత్పత్తులు కానీ వేప నూనె కానీ వేసుకుని ఈ పురుగుల్ని మనం చిన్న దశలోనే నియంత్రించుకోవచ్చు.
1: వ్యవసాయంలో మిత్ర పురుగుల సంరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బొర్రద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఈరోజు జూన్ 24వ తేదీ. ఈరోజుకున్న విశేషాలని ఒకసారి గమనిద్దాం. ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు జయంతి, అలాగే కవి రచయిత నిర్మాత కన్నదానన్ జయంతి, ప్రముఖ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం జయంతి, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ జయంతి, అలాగే నవలా రచయిత్రి అనితా దేశాయ్ పుట్టినరోజు, నటి ఎమ్మెల్సీ విజయశాంతి పుట్టినరోజు, ఇంకా నటుడు నిర్మాత మురళీమోహన్ పుట్టినరోజు కూడా ఈరోజు. పాలగుమ్మి పద్మరాజు ప్రముఖ తెలుగు రచయిత అయిన, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కూడా, ప్రపంచ కథానికల పోటీల్లో 2వ బహుమతి పొందిన గాలివాన అనే కథ రచయిత ఈయన. హేతువాది ఎంఎన్ రాయ్ భావాల ప్రచారకుడు కూడా. తన జీవితకాలంలో ఈయన 60 కథలు, 8 నవలలు, 30 కవితలు, ఇంకా ఎన్నెన్నో నాటికలు నాటకాలు రచించారు. ఈయన రాసిన 60 కథలు గాలివాన, పడవ ప్రయాణం, ఎదురు చూసిన ముహూర్తం అనే 3 సంపుటాలుగా వెలువడ్డాయి. పద్మరాజు 23 ఏళ్ల వయసులో తన మొదటి కథ సుబ్బీని రాశారు. ఈయన ఎన్నో కథలు రాసినా వాటిలో బాగా పేరు తెచ్చిన కథ గాలివాన. ఈ కథ 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో 2వ బహుమతిని గెలుచుకుంది. మొత్తం 23 దేశాల నుంచి 59 కథలు ఎంపికైన ఈ పోటీలో భారత్ నుంచి 3 కథలు ఎంపికయ్యాయి. గాలివాన ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించబడింది. ఈ విధంగా తెలుగు కథను ప్రపంచ సాహితీ పటంలో నిలిపిన ఘనత ఈయనకే దక్కుతుంది. పాలగుమ్మి రచించిన నవలల్లో బతికిన కాలేజీ, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి

0: రెండవ అశోకుడి మూన్నాళ్ల పాలన మొదలైనవి ఉన్నాయి. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మనం తరతరాలుగా వాడుతున్న ఎన్నో కూరగాయల్లో లేదా ఆకుకూరల్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. అలాంటిదే తెల్ల గలిజేరు ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో తెల్లగర్జ కూర అని కూడా అంటారు. ఈ తెల్ల గలిజేరు అనే చిన్న తీగజాతి మొక్కలో ఎన్ని ఔషధ గుణాలున్నాయి, దానివల్ల ఏమేమి ఉపయోగాలున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. పానం పదిలంలో మనకు తెలియజేస్తున్నారు డాక్టర్ జక్కుల నరేందర్.
1: తెల్ల గలిజేరు మన చేనులలో కలుపు మొక్కలాగా పెరుగుతుంది. ఇది నేలపైన పాకుతూ పెరిగేటటువంటి మొక్క. మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఉత్తమమైనటువంటి ఆయుర్వేద మూలిక. సంస్కృతంలో దీన్ని పునర్నవ అనే పేరుతో పిలుస్తారు. దీని అర్థాన్ని మనం గమనిస్తే పునర్ అంటే మరలా, నవ అంటే కొత్తదనం ఇచ్చేది అని అర్థం. అంటే మన శరీరంలో వ్యాధికి లోనైన అవయవాన్ని లేదా భాగాన్ని నయం చేసి కొత్తగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా మార్చుతుందని అర్థం. దీన్నే శోధగ్ని అని కూడా పిలుస్తారు. దాని అర్థాన్ని చూసినట్లయితే శరీరంలో ఏర్పడే వాపును అంటే ఎడిమాని తగ్గించేది అని మనం గ్రహించవచ్చు. దీని లాటిన్ పేరు ట్రయాంతిమా పోర్టులో కాస్టమ్. ఇది అయోజోయేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. దీని ఆకుల పైభాగం అనేటువంటిది ఆకుపచ్చగా, అడుగు భాగం తెల్లగా ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి చర్మ రోగాల్ని పోగొడుతుంది. వాత, పిత్త, కఫ సంబంధ త్రిదోషాల్ని కూడా తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. శరీరంలో ఉన్న అతి నీటిని తొలగిస్తుంది. అతి దాహాన్ని అణచివేస్తుంది. సమస్తమైనటువంటి ఉదర సంబంధ రోగాల్ని తగ్గిస్తుంది. స్త్రీలలో ఋతుక్రమాన్ని క్రమపరిచి నెలసరి సక్రమంగా అయ్యేలాగా చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అంటే కిడ్నీ స్టోన్స్ని కరిగించుటలో తోడ్పడుతుంది. తెల్ల గలిజేరు మొక్కలో ఆకుల్ని గాని, వేళ్లను గాని లేదా మొత్తం మొక్కను గాని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంతటి మహత్తరమైనటువంటి ఉపయోగాలున్న ఈ మొక్కను అనేక వ్యాధుల నివారణలో మనం ఉపయోగిస్తాం. పచ్చకామెర్లు అంటే జాండిస్, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎంత తేలిగ్గా ఉంటుందో అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇలాంటి పచ్చకామెర్లకు గలిజేరు బాగా ఉపయోగపడుతుంది. ఎట్లా వాడాలంటే గలిజేరు ఆకుల్ని లేదా మొత్తం గలిజేరు మొక్కను తీసుకొని శుభ్రంగా నీటిలో కడిగి రోలు లేదా మండ మీద దంచాల. తర్వాత దాన్ని పిండితే తాజా రసం అనేటువంటిది వస్తుంది. ఈ తాజా రసాన్ని ఆయుర్వేదంలో స్వరసం అని అంటారు. ఇలా వచ్చిన రసాన్ని సుమారు 2 టేబుల్ స్పూన్ల చొప్పున ఉదయం రాత్రి పెరుగుతో కలిపి తీసుకోవాలి. ఇలా తాగినట్లయితే మనకు ఈ పచ్చకామెర్లు అనేటువంటివి తగ్గిపోతాయి. అయితే ఇలా తాగినన్ని రోజులు చప్పటి పథ్యాన్ని పాటించాలి. అంటే మజ్జిగన్నం లాంటిది మాత్రమే తీసుకోవాలి. పచ్చకామెర్లను తగ్గించే మరొక ఔషధ చికిత్సను కనుక మనం గమనించినట్లయితే తెల్ల గలిజేరు మొత్తం మొక్కను తీసుకొని ఎండలో ఎండబెట్టాలి. మొత్తం ఎండిన తర్వాత దంచి పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తెల్ల గలిజేరు పొడిని 2 భాగాలుగా తీసుకొని దానికి 1 భాగం మిరియాల పొడిని కలపాలి. ఇలా 2

ని కలిపి ఉదయం పూట మాత్రమే పెరుగుతో కలిపి తీసుకున్నట్లయితే జాండీస్ అనేటువంటిది తొందరగా తగ్గిపోతుంది. రక్తహీనత అంటే ఎనీమియాతో బాధపడే వారికి ఈ తెల్ల గలిజేరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది ఈ రక్తహీనతతో చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మొక్క అన్ని చేనులలో విరివిగా దొరుకుతుంది. అయితే ఈ మొక్కను ఎట్లా వాడాలి రక్తహీనతలో? చూసినట్లయితే తెల్ల గలిజేరు మొక్క పొడి 5 గ్రాములు, మిరియాల పొడి 5 గ్రాములు, జీలకర్ర పొడి 5 గ్రాములు, ఈ 3 పొడుల్ని కలిపి తీసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమంకు తేనెను కలిపి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన ముద్దను కుంకుడు గింజంత సైజు ఉండేటట్లు టాబ్లెట్స్ అంటే మాత్రలాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి టాబ్లెట్స్ని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకుంటే రక్తహీనత అనేటువంటిది మొత్తం తగ్గిపోతుంది. ముఖం, కాళ్ళు, చేతులు వీటిలో వచ్చేటటువంటి వాపు కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా గర్భిణీశీల ముఖం కాళ్ళలో వచ్చేటటువంటి వాపుని తగ్గించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కొందరికి మద్యాన్ని ఎక్కువగా తాగడం వల్ల ఎల్లప్పుడూ మత్తుగా ఉండడం, కళ్ళు తిరిగినట్లు అనిపించడం, వీక్నెస్ మొదలైనటువంటి దుష్ఫలితాలు అనేటువంటివి సంభవిస్తాయి. వీటిని తగ్గించడంలో ఈ పునర్నవ ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకునేటువంటి విధానం 2 గ్లాసుల మంచినీటిని తీసుకోవాలి. దానికి 2 చెంచాల తెల్ల గలిజేరు పొడిని కలపాలి. ఈ నీటిని పొయ్యి పైన పెట్టి సగం గ్లాసు నీళ్లు మిగిలేటట్లు వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తర్వాత దీనికి తగినన్ని పాలు మరియు ఆవు నెయ్యిని కలిపి నెయ్యి మాత్రమే మిగిలేటట్లు వేడి చేయాలి. ఇలా తయారైనటువంటి నెయ్యిని సిద్ధఘృతం అని పిలుస్తారు. ఈ సిద్ధఘృతాన్ని చల్లార్చి వడగట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నెయ్యిని 2 చెంచాలు తీసుకొని 1 చెంచా అతిమధురం చూర్ణాన్ని కలిపి ప్రతిరోజు తీసుకున్నట్లయితే మద్యపానం వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలనేటువంటివి తగ్గిపోతాయి. మరికొంతమంది విపరీతమైనటువంటి దురదలతో బాధపడతారు. ఈ దురద తగ్గాలంటే గలిజేరు మొక్కను రోలుపై దంచి దాని రసాన్ని దురద ఉన్నటువంటి ప్రాంతంలో ఒక లేపనంలాగా పూసుకోవాలి. ఇలా దురద తగ్గేటంత వరకు ఈ గలిజేరు రసాన్ని వాడినట్లయితే చక్కని ఫలితం అనేటువంటిది లభిస్తుంది. కొందరికి మూత్రంలో శుద్ధలాంటి తెల్లని పదార్థం పోతూ ఉంటుంది. అది అల్బమ్యూరియా వల్ల కానీ, యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల వల్ల కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడంలో ఈ తెల్ల గలిజేరు మొక్క వేళ్ళు చక్కగా ఉపయోగపడతాయి. తెల్ల గలిజేరు మొక్క వేళ్ళను తెచ్చుకొని దానికి కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరాలి. ఇలా నూరిన తర్వాత కుంకుడు గింజంత ప్రమాణంలో మాత్రల్ని తయారు చేసుకోవాలి. ఈ మాత్రల్ని రోజు పొద్దున, రాత్రి ఒక్కొక్కటి చొప్పున తీసుకున్నట్లయితే మూత్రంలో తెల్లని పదార్థం పోవడం అనేటువంటిది తగ్గిపోతుంది. ఉబ్బసం అంటే ఆస్తమా మరియు అధిక బరువుతో బాధపడేవారు 1 భాగం మిరియాల పొడి, 4 భాగాల తెల్ల గలిజేరు పొడిని కలపాలి. ఈ మొత్తానికి తెల్ల గలిజేరు రసాన్ని కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజంత పరిమాణంలో మాత్రల్ని అంటే టాబ్లెట్స్ని తయారు చేసుకొని ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ వ్యాధి తీవ్రతను బట్టి 1 లేదా 2 మాత్రల చొప్పున వేడి నీళ్లతో కానీ అల్లం రసంతో కానీ తీసుకోవాలి.
ఇలా

0: చేస్తే ఉబ్బసం తగ్గిపోతుంది, ముఖ్యంగా కార్డియాక్ ఆస్తమ అనేటువంటిది తగ్గిపోతుంది. ఈ మాత్రల్ని రోజు పలుచని మజ్జిగతో ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే అధిక బరువు అంటే ఓవర్వెయిట్ అనేటువంటి సమస్య నుండి బయటపడవచ్చు. పార్శ్వోప తలనొప్పి అంటే ఒక పక్కనే తలనొప్పి అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ తలనొప్పి ఉన్నటువంటి వారు మిరియాలు, తెల్ల గలిజేరు ఆకులని రెండింటిని కలిపి మెత్తగా నూరాల గంధంలాగా తయారవుతుంది. దీన్ని తలకు పట్టిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పార్శ్వోప తలనొప్పి తగ్గిపోతుంది. కొందరికి చీలమండ దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర కానీ నొప్పితో కూడినటువంటి వాపు అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి వారు తెల్ల గలిజేరు, దేవదారు చెక్క, మునగబెరడు, శొంఠి మరియు తెల్లావాలు వీటన్నింటినీ సమానంగా తీసుకొని నిమ్మరసం పోస్తూ మెత్తగా నూరుకోవాలి. ఇలా నూరిన తర్వాత వచ్చినటువంటి కల్కమును నొప్పి లేదా వాపు ఉన్నటువంటి చోట ఒక పట్టీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న కొద్దిసేపటికే నొప్పి వాపు అనేటువంటిది మొత్తం తగ్గిపోతుంది. ఈ తెల్ల గలిజేరును కిడ్నీ వ్యాధులలో సురక్షితంగా వాడుకోవచ్చు. కిడ్నీ వ్యాధులున్నా, మూత్రపిండాల్లో రాళ్ళున్నా ఈ తెల్ల గలిజేరు అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది. తెల్ల గలిజేరు మొక్క యొక్క మొత్తాన్ని దంచి రసం తీయాలి. ఇలా వచ్చిన స్వరసాన్ని ఉదయం 2 స్పూన్లు, సాయంత్రం 2 స్పూన్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మూత్రం అనేటువంటిది ధారాళంగా వస్తుంది. అదేవిధంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే అవి కూడా కరిగిపోతాయి. తల తిరగడం అంటే డిజినెస్ ఉన్నవారు తెల్ల గలిజేరు ఆకులు, ధనియాలు, గసగసాలని ఈ మూడింటిని మంచినీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరాల దాన్ని నుదుటిపైన లేపనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలతిరగడం అనేటువంటి సమస్య నుండి బయటపడవచ్చు. వాతం వల్ల వచ్చే నొప్పులకు, కీళ్ళ నొప్పులకు, ఒళ్ళు నొప్పులకు ఈ తెల్ల గలిజేరుతో తయారు చేసినటువంటి తైలం మిక్కిలి లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే తెల్ల గలిజేరు మొత్తం మొక్కను తీసుకొని దంచి రసం తీయాలి. ఇలా వచ్చిన రసానికి సమానంగా నువ్వుల నూనెను కలపాలి. ఈ నూనెను చిన్న మంట మీద పెట్టి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు వేడి చేయాలి. అంటే గలిజేరు రసం మొత్తం నువ్వుల నూనెలో ఇమిడిపోవాలి. ఇలా వచ్చిన నూనెను చల్లార్చి వడగట్టి నిల్వ చేసుకోవాలి. కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్నట్లయితే ఈ నూనెను మర్దనం చేసుకున్నట్లయితే మంచి ఉపశమనం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. నడవలేని పిల్లలకు ఇదే తైలాన్ని మనం రోజూ మర్దనం చేసి 1 గంట తర్వాత స్నానం చేయించాలి. ఇలా చేస్తే క్రమంగా పిల్లలకు నడక అనేటువంటిది వస్తుంది. గుండె దడ వల్ల ఇబ్బంది పడేవారికి ఈ పునర్నవ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి. ఎట్లా అంటే వీటి ఆకులను శుభ్రంగా కడిగేసి దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి సగభాగం పటిక బెల్లాన్ని కలపాలి. ఉదాహరణకు 20 ml రసం తీసుకుంటే 10 g పటిక బెల్లాన్ని కలపాలి. తర్వాత పొయ్యి మీద పెట్టి లేత పాకం వచ్చేటంత వరకు మరగబెట్టి చల్లార్చి నిల్వ చేసుకోవాలి. రోజు 2 పూటల 2 చెంచాల ఈ ఔషధాన్ని 1 కప్పు నీటిలో వేసి అందులో 2 చెంచాల రోజు వాటర్ అంటే పన్నీరును కలిపి తీసుకున్నట్లయితే గుండె దడ అనేటువంటి సమస్య నుండి బయటపడవచ్చు. ఇంతటి గొప్ప గుణాలు, ఉపయోగాలున్నటువంటి తెల్ల గలిజేరును ఆకుకూరలాగా, పప్పుకూరలాగా, పచ్చడిలాగా వివిధ రకాలుగా తయారు చేసుకొని వాడుకోవచ్చు.
1: పానం పదిలం శీర్షికన తెల్ల గలిజేరు ఉపయోగాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జక్కుల నరేందర్ చెప్పిన విశేషాలవి. శ్రోతలారా, ఈ ప్రసంగాన్ని మీరు మళ్ళీ వినాలనుకుంటే గనక వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్లో ఇది ఉంది. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈరోజు ప్రముఖ తమిళ తత్వవేత్త, కవి, చలనచిత్ర గీత రచయిత, అలాగే నిర్మాత, నటుడు, సినీ కథా రచయిత, పత్రికా సంపాదకుడు, పరోపకారి అయినటువంటి కన్నదాసన్ గారి జయంతి. ఈయన 1927 జూన్ 24 జన్మించారు. భారతదేశంలోని అతి ముఖ్యమైన గీత రచయితలలో ఒకరిగా గుర్తింపబడ్డారు కన్నదాసన్. కవియ రాసు అని తరచుగా పిలువబడే కన్నదాసన్ తమిళ చిత్రాల్లో తన పాటల సాహిత్యానికి బాగా గుర్తింపబడ్డారు. ఈయన రచనల్లో 6,000 కవితలు, 332 పుస్తకాలతో పాటు 5,000 చలనచిత్ర సాహిత్యాలు ఉన్నాయి. ఈయన రాసిన నవలలు, ఇతిహాసాలు, నాటకాలు, వ్యాసాలన్నింటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది హిందూ మతంపై 10 భాగాల మత పుస్తకం అర్ధముల్లా హిందూ మతం, అర్ధవంతమైన హిందూ మతం అనే అర్థం వచ్చేలా రచించిన ఈ పుస్తక సంపుటి. 1980 సంవత్సరంలో తన నవల చేరమాన్ కథలి కోసం సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారైన. 1969 ఖుజతైక్కగా చిత్రం కోసం ఈయన రాసిన పాటలకు ఉత్తమ గీత రచయితగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇటువంటి పురస్కారం పొందిన మొదటి వ్యక్తిగా గుర్తింపబడ్డారు కన్నదాసన్.

0: భారతీయ నవలా రచయిత్రి విశ్వవిద్యాలయ ఆచార్యులు అయినటువంటి అనితా మజుందార్ దేశాయ్ పుట్టినరోజు ఈరోజు. ఈయన ఈమె 1937 జూన్ 24 జన్మించారు. అనితా మజుందార్ రచయిత్రిగా 3 పర్యాయాలు బుకర్ ప్రైజ్కు నామినేట్ అయ్యారు. 1978 ఫైర్ ఆన్ ది మౌంటైన్ అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ది విలేజ్ బై ది సీ రచనకు గాను ఈమె బ్రిటిష్ గార్డియన్ ప్రైజ్ను కూడా పొందారు. 1963 అనితా దేశాయ్ తన మొదటి నవల క్రై ది పీకాక్ వెలువరించారు. 1980 క్లియర్ లైట్ ఆఫ్ ద డే వెలువరించారు. ఇది ఈమె జీవన స్మృతుల ఆధారంగా రాయబడింది. 1984 ఇన్ కస్టడీ అనే నవలను ప్రచురించారు. ఇది ఒక ఉర్దూ రచయిత చరమాంక జీవితాన్ని ప్రతిబింబించిన రచన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాలు.

0: అంబటేళ్ల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జోగినుల జీవన పరిస్థితులు మార్పు కోసం చేసిన కృషి గురించి సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు సుమనస్పతి రెడ్డి.
1: శాంతి ప్రబోధ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మీరు రచయిత్రిగా గత 15-20 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో మంచి పేరు తెచ్చుకున్నారు. నవలలు రాశారు, కథలు రాశారు, రకరకాల విషయాల మీద వ్యాసాలు రాశారు, యాత్రా సంస్మరణలు రాశారు, కవితలు కూడా రాస్తూ ఉన్నారు. అయితే అంతకు ముందు మీరు నిజామాబాద్ లో ఉన్న జోగినుల విషయంలో ఎక్కువగా పనిచేసిన, జోగిని వ్యవస్థను ఎదుర్కోవడానికి, జోగినుల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి గొప్ప కృషి చేసిన సంస్కార సంస్థలో పనిచేశారు. అక్కడ అంటే మీ నేపథ్యం ఏమిటి? అసలు మీరు నిజామాబాద్ కు వెళ్లి ఈ సంస్థలో పనిచేసే అవకాశం మీకు ఎట్లా దొక్కింది?
2: నా నేపథ్యం అన్నప్పుడు, నేను పుట్టింది వరంగల్ జిల్లాలో అండి. తర్వాత బాల్యమంతా జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో ఓ అడవంచి పల్లెలో, లక్సరిపేట దగ్గరలోని బుద్దిపల్లి అనే గ్రామం అన్నమాట. అక్కడ పెరిగాను. అక్కడ మేము చదువుకోవడానికి వసతులు లేవు. అమ్మ దగ్గరే 3వ తరగతి వరకు చదివాను. తర్వాత ఒక పక్క గ్రామా నుంచి ఒక పంతుల్ని మాట్లాడి పిలిపించి అందరి కోసం, ఒక 15 మంది పిల్లల కోసం ఒక చిన్న గుడిసె వేసి ఆ గుడిసెలోనే మాకు పాఠాలు చెప్పి ఏర్పాటు చేశారు. అలా 5వ తరగతి అయిపోయిన తర్వాత రెగ్యులర్ స్కూల్కి, స్కూల్ అంటే చూసింది, స్కూల్కి వెళ్ళింది అనేది, క్లాసులు ఉంటాయి ఇట్లా అన్ని తెలిసింది మాత్రం నాకు 6వ తరగతిలో. అంతవరకు స్కూళ్ళు ఇట్లా ఇంతమంది పిల్లలు ఉంటారు ఇవన్నీ ఏం తెలియదు అసలు. అట్లా అక్కడ అయిన తర్వాత దొనబండలోనే 7వ తరగతి నుంచి చదివాను. దొనబండ మంచిర్యాల, ఇంకా మా బాల్యం మా చదువుల కోసం లక్సరిపేట మంచిర్యాల ఇట్లా జరిగింది అనమాట. మంచిర్యాల డిగ్రీ కాలేజీలో చదివే క్రమంలో నాకు రాయడం అనేది అలవాటైంది. అలవాటు ఇంట్రెస్ట్ అంటే, అంతకుముందు నాన్న ఎప్పుడైనా రాసేవారు, నాన్నది ఏదన్నా వస్తే పత్రికల్లో ఆహా మా నాన్నది వచ్చింది అని చూడడమే, కానీ అది ఏంటి, ఎందుకు రాశారు, దేని మీద రాశారు అంటే ఏమీ తెలియదు. కానీ చిన్నప్పుడు మా నాన్న అప్పుడప్పుడు తెచ్చే చందమామ బాలమిత్రులు మాత్రం చదివేవాళ్ళు. ఇక డిగ్రీకి వెళ్ళేప్పటికీ డిగ్రీ మంచిర్యాల కాలేజీలో లైబ్రరీ కూడా ఉండేది బాగానే. ఆ లైబ్రరీ పుస్తకాలు తీసుకోవడం చదవడం చాలా ఎక్కువైంది. దానికి తోడు మా అమ్మ కూడా నవల్స్ చదివేది. మా తాతగారు నవల్స్ తెచ్చి లైబ్రరీకి ఇచ్చారు లక్సరిపేటలో. ఆ నవల్స్ చదవడము, మేం క్లాస్ పుస్తకాలు చదువుకుంటే మా అమ్మ కూడా పరీక్షలు ఉన్నట్టు నవల్స్ చదివేది. ఆ వాతావరణం ఉండే, చదివే వాతావరణం ఉండేది ఇంట్లో. మా నాన్న చదివేవారు, అట్లా చదివే వాతావరణం ఉండేది, మేం చదివేవాళ్ళం. అలా చదవడం అలవాటైంది. రాయడం వచ్చేప్పటికీ ఫస్ట్ రాసింది ఓటు గురించి ఒక కవిత. అది లక్సరిపేట నుంచి తెలుగు నిజరూపం అనే ఒక పక్షపత్రిక వచ్చేది అప్పట్లో. ఆ పత్రికకి సరదాగా రాశాను ఓటు గురించి. ఆ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని ముందు ఓటు గురించి రాశాను అనమాట. ఓటును అమ్ముకోకూడదు అనే ఉద్దేశంతో రాసిన కవిత అది. ఆ తర్వాత వ్యాసాలు రాయడం అలవాటైంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రభలో వచ్చే మహిళా ప్రభలకి ఎక్కువగా వ్యాసాలు రాశాను అప్పట్లో. అవన్నీ కూడా నేను సీరియస్ గా తీసుకుని రాసిన రచనలు కాదు, సరదాగా రాసినవే. కాకపోతే ఇప్పుడు చూసినప్పుడు మహిళల గురించి, అప్పుడు రాసినవి కూడా చూస్తే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మహిళల గురించే రాశాను అని అనిపిస్తుంది. ఆ తర్వాత నేను పెళ్లై ఇవన్నీ వచ్చాను. వచ్చిన తర్వాత హేమలత లోణం గారు స్థాపించిన సంస్కార్ చెల్లి నిలయం అనే,
1: మీ డిగ్రీ చేశారు తర్వాత
2: జర్నలిజం చేశారు,
1: జర్నలిజం కూడా చేసిన తర్వాత మీ వివాహం జరిగి
2: వర్ణీకి వచ్చాను. వర్ణీ వచ్చిన తర్వాత ఒకే క్యాంపస్ లో,
1: ఇది నిజామాబాద్ జిల్లాలో,
2: బోధన్ బాన్సవాడ మధ్యలో ఉంటుంది వర్ణీ అనే గ్రామం. అక్కడ ఒక క్యాంపస్ లో చెల్లి నిలయం అనే ఒక బోర్డు, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే తెలుగుదేశం పార్టీ బోర్డు, అట్లాగే నాస్తిక మిత్ర మండలి బోర్డు, మూడు ఉన్నాయి. అసలు ఏంటివి అనేది అడిగినప్పుడు మా ఆయన చెప్పారు అనమాట. చెల్లి నిలయం అంటే నాస్తిక మిత్ర మండలి అంటే అర్థమవుతుంది, తెలుగుదేశం పార్టీ అంటే అర్థమవుతుంది, చెల్లి నిలయం ఏంటి అసలు అన్నప్పుడు జోగిన్ల గురించి, జోగిన్లు అంటే ఎవరు అది తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. అప్పటికే నేను జర్నలిజం చేస్తున్నాడు కాబట్టి జర్నలిజం స్టూడెంట్ గా నాకు అవన్నీ తెలుసుకుని ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఎవరు హేమలత లవణ గారు అప్పుడు వచ్చిన్నారని తెలిసింది. ఆవిడని కలిసి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాను. అప్పుడు విషయాలు ఇంకా చాలా ఎక్కువగా నాకు జోగిని వ్యవస్థ గురించి తెలిసాయన్నమాట. ఆ తెలిసి, కానీ అప్పుడు కూడా నేను చెయ్యాలి, వాళ్లతో కలిసి పని చెయ్యాలి అనేది అనుకోలేదు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో మళ్లీ అక్కడికే వెళ్లాను నేను, అక్కడ చేయడం జరిగింది. అంతకుముందు మధ్యలో కొంతకాలం జర్నలిస్ట్ గా నిజామాబాద్ లోనే పొద్దు కేకల్లో కొన్ని రోజులు చేశాను. అక్షరాస్యత ఉద్యమంలో అక్షర నియో లిటరేట్స్ కోసం అక్షర కిరణం అనే పత్రిక వచ్చేది, ఆ పత్రికకి జర్నలిస్ట్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ వర్ణి వెళ్లాల్సి వచ్చింది.
1: అదే వర్ణిలో మళ్ళీ మీరు ఈ సంస్థలో చేశారు, ఏ రకాల బాధ్యత?

0: వాళ్ళకి అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా చెల్లి అని పిలవడమే అలవాటు. అట్లా వాళ్ళని చెల్లి అని పిలిచేవాళ్ళం అనమాట. అయితే గ్రామాల్లో వాళ్ళు మీరు ఎప్పుడు పనులు ఏం చేసినా చెల్లెళ్ళకి చెల్లెళ్ళ పిల్లలకైనా మాకు చేయరా అని అడిగేవారు. అంటే మేము కూడా పేదవాళ్ళం కదా, మాకు కూడా చేయాలి కదా, మాకు కూడా అవసరం ఉంది మీ సహాయము అని అడుగుతూ ఉన్నప్పుడు హేమలత లవణ గారు వాళ్ళు ఆలోచన చేసి ఇంకా వేరే సంస్థల ద్వారా కార్యక్రమాలను రూపొందించారన్నమాట. ప్లాన్ ఇంటర్నేషనల్ అనేది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. వాళ్ళ సహకారంతో నిజామాబాద్ జిల్లాలో 7 మండలాల్లోనూ చాలా గ్రామాల్లో వర్క్ చేసాం. దాదాపు స్పాన్సర్డ్ ఫ్యామిలీసే 7,000 పైన ఉండేవి. ఆ గ్రామంలో ఉండే మిగతా ఫ్యామిలీస్ అన్ని కూడా బెనిఫిట్స్ పొందాయి అన్నమాట.
1: అంటే జోగిన్లతో పాటు ఇతర పేద ప్రజల కోసం కూడా కార్యక్రమాలు
0: చేశాం.
1: సరే, అయితే మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సంస్కారంలో?
0: సంస్కారంలో నేను దాదాపు 20 పైన పనిచేశాను.
1: ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే 20 అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు?
0: 93 నుంచి పనిచేశాను, 15 వరకు ఉన్నాను అక్కడ.
1: 2015 దాకా ఉన్నారు. సరే, అయితే ఇప్పుడు 2015 వరకు మీరు ఆ సంస్థలో పనిచేసి తర్వాత ఆ సంస్థ మూతపడింది. జోగిని వ్యవస్థ మీద వాళ్ళు చేసిన పని కూడా చాలా ప్రభావం చూపింది. మొత్తం మీద జోగిని వ్యవస్థ అసలు ఏ స్థాయిలో ఏ రకంగా ఉండేది? సంస్కార వర్ణిలో పనిచేసిన కాలంలో జోగిని వ్యవస్థను ఎదుర్కోవడానికి, దాన్ని తగ్గించడానికి, ఆ వృత్తి నుంచి ఆడవాళ్ళని ఆ స్త్రీలను బయటకు తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలన్నీ ఎంత సఫలమయ్యాయి? ఇవాళ అసలు జోగిని వ్యవస్థ పూర్తిగా నశించిందని చెప్పవచ్చునా? ఇలా కొద్దిగా ఒక విహంగ వీక్షణం లాగా చెప్పండి క్లుప్తంగా.
0: జోగిని వ్యవస్థ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా జోగిని వ్యవస్థ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో లేదని చెప్పొచ్చు. అసలు జోగిని వ్యవస్థకి, జోగిని చట్టం తేవడంలో సంస్కార కృషి చాలా ప్రధానమైన కృషి. అది జోగినిల దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇళ్లకి వెళ్లి సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కార్యకర్తల్ని దూషించిన క్షణాలు చాలా ఉన్నాయి మాకు. అయితే ఆ తర్వాత వాళ్లే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా జోగిని చనిపోతే గనక వచ్చి పుట్టిల్లు చెల్లి సంస్కార ఆఫీస్ ని వాళ్ళు ఒక పుట్టిల్లులాగా చూసేవారు. చనిపోతే వెంటనే ముందు మా పుట్టింట్లో చెప్పాలని అక్కడ వచ్చి చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అంటే అంత కోఆపరేషన్, ఒకరికి అంటే నమ్మకం, వీళ్ళు చేస్తారు మా కోసమే చేస్తున్నారు, మా కోసమే చూస్తున్నారు. ఇంతకు ముందు గ్రామాల్లో లేని గౌరవం మాకు వీళ్ళ నుంచి వచ్చింది. వీళ్ళు సంస్కార కార్యకర్తలు, సంస్కార వాళ్ళు వచ్చిన తర్వాతే మాకు గ్రామాల్లో కూడా ఒక గౌరవం, గుర్తింపు వస్తున్నాయి అనేది. అట్లా ఆ సంస్కారలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు చాలా తెలివి నేర్చుకున్నారు. అంతకు ముందు ఎవరేం చెప్పినా నో అని చెప్పడం అలవాటు లేని వాళ్ళు నో అని చెప్పడం నేర్చుకున్నారు. వాళ్ళు ఎస్ అవును అంటే అవును, అంటే వాళ్ళ ఇష్టాలని వ్యక్తం చేయడం అనేది అలవాటైంది. అంతకుముందు అది ఉండేది కాదు. అది పంచాయతీరాజ్ ఉమెన్ వీళ్ళకి 33% రిజర్వేషన్ వచ్చిన తర్వాత గ్రామంలో వీళ్ళని ఎంపిక చేసుకోవడం, ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేవారు. ఎందుకు అంటే మిగతా స్త్రీలకన్నా వీళ్ళు తెలివిగా ఉన్నారు అన్న ఉద్దేశంతో వీళ్ళకి ఇవ్వడము. అట్లా అంటే వీళ్ళలో మార్పు ఎందుకోసం స్లేట్
1: జోగిన్లో ఎక్కువ మంది ఆ వర్గం నుంచి వచ్చారు.
0: జోగిన్లో ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు, చాలా తక్కువ 1-2 కేసులు ఎస్టీలు ఉన్నారు. బీసీలు కూడా చాలా చాలా తక్కువ ఉన్నారు. అది 2-3 కులాల్లోనే బీసీల్లో కూడా ఉన్నది. కాబట్టి ఎస్సీలే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎస్సీల నుంచి ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ అవకాశం వచ్చింది అనమాట. ఇంకా వీళ్ళలో మార్పు అనేది చాలా వచ్చింది. అంటే 10-12 క్రితం జోగిన్లకి పెన్షన్స్ ప్రభుత్వం ఇవ్వాలనుకుంది. ఇస్తున్నప్పుడు కొంతమంది జోగిన్లు మాకు వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? మేము ఇప్పుడు జోగిన్లుగా ఐడెంటిఫై అవ్వట్లేదు, మేము మీ ఇళ్లలో స్త్రీలు ఎలాగో మేము కూడా అంతే, కాబట్టి మాకు ఆ పెన్షన్ వద్దు అని చెప్పారు కొంతమంది స్త్రీలు. అది వాళ్ళలో వాళ్ళ ఆత్మగౌరవం. అది అట్లా అంటే ఈ పిల్లల్లో వచ్చిన మార్పు, అంటే జోగిన్లతో పాటు జోగిన్లకి ఆ మార్పు రావడంలో చాలా కృషి ఉంది వెనకాల. వీళ్ళకి స్లేట్ ఎట్ హోమ్ అనే ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళ అక్షరాలు నేర్చుకునేందుకు ఒక ఇన్సెంటివ్, అక్షరాలు నేర్చుకోవడం అనేది ఒక ఇన్సెంటివ్ ఇస్తూ అక్షరాలు నేర్పుతో పాటు సామాజిక విషయాల్లో వాళ్ళని చాలా వరకు చైతన్యం చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళని చైతన్యం చేయడం, వాళ్ళు చదువుకుంటూ వాళ్ళకి అక్షరాలు నేర్పుతుండడంతో పాటు వాళ్ళ పిల్లలకి కూడా చదువు రావాలి. అంటే ఒక తరం వీళ్ళని మార్చడం కదా, వాళ్ళ పిల్లలు మారాలి, ఆ తర్వాత తరాలు మారాలి అంటే వాళ్ళకి చదువు అవసరం అనేసి సంస్కార ఆశ్రమ విద్యాలయ పని సంస్కార పెట్టింది. అక్కడ పిల్లలు చదువుకున్నారు. అక్కడ నుంచి ఒక అమ్మాయి సంస్కార్ చేసే కార్యక్రమాల ద్వారా అమెరికా వరకు వెళ్ళింది, తర్వాత ఆఫ్రికా వెళ్ళింది. ఇందుకు ఎలా వెళ్ళగలిగింది అంటే అక్కడ వాళ్ళలో వచ్చిన చైతన్యం. నిజానికి గ్రామంలో ఆ అమ్మాయి అంటే ఇండియాలో ఒకే ఒక్క అమ్మాయి సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయిని తీసుకుని నేనే వెళ్ళాను అమెరికాకి అప్పుడు. అయితే గ్రామంలో అప్పుడు ఏం చెప్పారంటే ఈ అమ్మాయిని వీళ్ళు అమ్మేస్తున్నారు, సంస్కార్ వాళ్ళు అమ్మేస్తున్నారు, మీరు జోగిని ఇది వద్దన్నారు, కానీ వీళ్ళు
1: ఇంకో రూపం
0: ఇంకో రూపంలో తీసుకెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు

0: చాలా భయపెట్టారు. ఒకవైపు అలా జరిగింది, ఇంకోవైపు పిల్లలు ఒక డాక్యుమెంటరీ చేసేటప్పుడు, డాక్యుమెంటరీ చేయడం కోసం అంటే పిల్లలే ఒక డాక్యుమెంటరీ చేస్తున్నప్పుడు, వాళ్ళు నిర్మిస్తున్నప్పుడు అది వాళ్ళు జోగిని సమస్యను ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక చేసుకున్నాక వాళ్ళు జోగిన్ల దగ్గరికి వెళ్లి ఆ కావలసిన సమాచారం సేకరించిన క్రమంలో వాళ్ళు ఏం చెప్పారంటే, అక్క మీ జీవితం ఏంటో మాకు తెలుసు, అలాంటి జీవితం ఇంకొకళ్ళకి ఉండకూడదు, మళ్ళీ ఇంకెవరికి రాకూడదు, అందుకని మేము మళ్ళీ ఒక చిన్న సినిమా తీస్తున్నాం అక్క, మాకు మీరు చెప్పాలక్క అన్నారు. అప్పుడు వాళ్ళు ఒక ఆవిడ ఏమందంటే, ఈ సంస్కార అక్కయ్యలు అమ్మ వీళ్ళందరూ ఆ జీవితం పాత జీవితాన్ని బంధపెట్టమని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు తోడుతున్నారు ఎందుకు అనుకున్నాం. సరే తమ్మి మీరు అడిగారు కదా, మళ్ళీ ఇట్లాంటిది రాకూడదని అంటున్నారు కదా, అందుకే సరే తమ్మి అనేసి వాళ్ళు ఒప్పుకొని అందులో ఆ డాక్యుమెంటరీలో యాక్ట్ చేశారు.
1: మొత్తం మీద ఒక 20 ఏళ్లలో ఆ వృత్తి నుంచి, ఆ హీనమైన వృత్తి నుంచి ఆ స్త్రీని బయటికి తీసుకురావడమే కాకుండా ఆ కుటుంబాల పరిస్థితులను కూడా పూర్తిగా మార్చేసి వాళ్ళు మిగతా సమాజంలో తలెత్తుకుని తిరిగే అంత పెద్ద మార్పుని సాధించగలిగారు. గొప్ప విషయం. అయితే మొత్తం మీద జోగిని వ్యవస్థ తెలంగాణలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ, తెలుగు ప్రాంతాల్లో కానీ ఇంకా జోగిని వ్యవస్థ ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉందంటారు?
0: అంటే ఇదివరకట్లాగా జోగిని వ్యవస్థ అయితే లేదండి, ఎందుకంటే చట్టం వచ్చింది, చట్టం మీ గురించి అవగాహన కలిగించడం ఒకటి జరిగింది. అయినా గానీ అక్కడక్కడ తలెత్తుతూ ఉన్నాయి, కాకపోతే నిజామాబాద్ జిల్లాలో లేదు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో, తర్వాత మెదక్, మహబూబ్ నగర్ చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు అది లేదు. కాకపోతే ఎక్కడైనా ఒకటి మళ్ళీ అంటే మన సాంప్రదాయము ఆచారము అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి కొన్ని చేయించడానికి ప్రయత్నాలు జరిగినా గానీ, జోగిన్లు మారిన జోగిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇంకా మహబూబ్ నగర్ జిల్లాలో చూసేటప్పుడు, ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో చూస్తేనేమో అంత వృద్ధ జోగిన్లు కనిపిస్తారు, మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తే 25 ఏళ్ల లోపు ఉన్న జోగిన్లు కూడా కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ ఆ వ్యవస్థ మీద పనిచేయడం కాస్త ఆలస్యంగా మొదలవడం వల్ల, అక్కడ బాల్య వివాహాలు కూడా ఉండడం వల్ల అందులో కలిపేసి జోగిన్లుగా చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఆ జోగిన్ల మీద, ఆ జోగిని వ్యవస్థ మీద వ్యతిరేకంగా అక్కడ జోగిన్ల నుంచి బయటకు వచ్చిన ఆజమ్మ లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు.
2: ఇంతవరకు జోగినుల జీవన పరిస్థితులు మార్పు కోసం చేసిన కృషి గురించి రచయిత్రి, సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటిన్నరు. ఇంతటితో ఎలటి అంబటి అల్ల సంగతులు కార్యక్రమం సమాప్తం.

0: Group L. In another Group L fixture, Croatia defeated Panama 1-0 at Toronto Stadium. The IMD has said that conditions are favourable for further advance of southwest monsoon into parts of Maharashtra, Chhattisgarh and Madhya Pradesh during the next 2 days. It forecasts heavy to very heavy rainfall over coastal Karnataka, Konkan and Goa over the next 3 days. Assam, Meghalaya, interior Karnataka, Madhya Maharashtra, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim and Telangana are expected to witness heavy rainfall today. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. Center tightening norms for foreign contributions has been widely covered by all the dailies today. Hindustan Times writes, government issues new rules for Foreign Contribution Regulation Act to boost the fundraising ability of religious bodies registered as NGOs and to bar religious conversion. BRICS national security advisors and heads call for joint action against terrorism, cyber threats, states the Tribune. An editorial in the Pioneer writes on how e-governance is transforming Grameen Bharat. With nearly 900 million people living in rural India, the effectiveness of our Panchayati Raj institutions will shape the trajectory of the nation's development, as it is the bedrock upon which a Viksit Bharat will be built. India and US rework trade deal amid tariff changes as fresh talks begin after Modi-Trump G7 meet, notes the Asian Age. The Statesman reports about a record surge in Vaishno Devi pilgrims as the number crosses the 50 lakh mark well before the year reaches its halfway point. International Maritime Organization announces plan to evacuate vessels stuck in Persian Gulf due to the war in West Asia, writes the Hindu. And finally, The Economic Times writes about Gujarat government focusing on Ranshala to educate children of salt pan workers by converting unusable buses into classrooms equipped with smart TVs and TV connectivity dedicated to educational channels. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. BRICS nations call for stronger cooperation to address widening range of global security challenges, including terrorism and cyber threats. Prime Minister Narendra Modi gets condolence call from Qatar's Emir after 12 Indians killed in Ras Laffan gas plant blast. India strongly criticizes Pakistan's remarks over situation in POK, says Islamabad deflects attention away from its human rights abuses. India and United States open high-level trade talks in New Delhi to recalibrate proposed bilateral trade agreement. And in FIFA World Cup, Portugal thrash Uzbekistan 5-0. Match between England and Ghana draw goalless. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on EIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Adilabad, Vanda Point Rindu FM, Manasuninda.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: స్టూడియోల సమయం 8:30 దాటి 45 సెకండ్లు. ఇప్పుడు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 47వ భాగాన్ని విందాం. నవల రచన డాక్టర్ కోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి. విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 47వ భాగం.
4: నేనిక్కడ ఉన్నట్టు మీరు వచ్చినట్టు ఈ పాటికి తెలిసే ఉండాలి. రాడేం మరి? ప్రశ్నించాడు రామరాజు. అతడు వచ్చింది నిజంగా మిమ్మల్ని అరెస్టు చేయడానికి కాదని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ప్రభుత్వం భయపడుతున్నట్టు, వెంటాడుతున్నట్టు, ప్రజల్లో ఒక భావన భయం పెంచడానికే వచ్చాడు అన్నాడు పంతులు. అంటే ఈ సాచివేత, ఈ వెనకడుగు

0: ఒక వ్యూహమేనంటారు. ఒక్క నిమిషం మౌనం తర్వాత అన్నాడు రామరాజు. సరిగ్గా గ్రహించారు రామరాజు గారు. నేనొకటి అడగనా, ఈ ప్రయాణం ఎక్కడికి? రాజ్యాన్ని స్థాపిస్తామని చెబుతున్నారని విన్నాను, సాధ్యమా? మీ వంటి వారు కూడా భ్రమలు కల్పిస్తే పరిణామాలు వికృతంగా ఉండవా? సూటిగా అడిగాడు పంతుడు. నేను ఈ కొండల్లో రాజ్యాన్ని నిర్మిస్తానా, భారతదేశమే స్వతంత్రం కావాలని అనుకుంటున్నానా? వీటికి సమీప భవిష్యత్తులోనే సమాధానాలు దొరుకుతాయి. ఒకటి మాత్రం చెబుతాను, ఈ దేశంలో పుట్టిన ఎవరికైనా మాతృభూమికి స్వేచ్ఛ కల్పించాలన్న ఆశయం ఉండవచ్చు, ఉండాలి కూడా. తిలక్, ఎనీ బెసెంట్, మోతీలాల్ స్వరాజ్యం పిలుపునిచ్చినా అది సమ్మతమే. గదర్ పార్టీ కోరిక కూడా అది అయితే గౌరవించవలసిందే. వాళ్లు ఎంచుకున్న మార్గం ఏది అన్నది ప్రశ్న కాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఈ దేశ పాలన చేయడానికి బ్రిటిష్ జాతి కంటే ఎక్కువ అర్హతను హక్కును కలిగి ఉన్నారు. కొంచెం ఆవేశంగానే వివరించాడు రామరాజు. కొన్ని నిమిషాల క్రితం చూసిన రామరాజుకి, బ్రిటిష్ జాతి పేరు చెవిన పడిన తరువాత చూసిన రామరాజుకి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గాంధీగారి పోరాటం మాటేమిటి? అడిగాడు పంతుడు. ఆయన పోరాటం మాటేమో గాని ఆయన వ్యక్తిత్వం ఆదర్శనీయం. నేను సాయుధ పోరాటం ద్వారానే మన దేశానికి స్వరాజ్యం వస్తుందని నమ్ముతున్నాను. అహింస అంటే పోలీసుల లాఠీలకు, తుపాకులకు అమాయక ప్రజలను అప్పగించడం మాత్రం కాదు. శత్రుపక్షం బ్రిటిష్ జాతి కనుక సాయుధ సమరమే వాస్తవిక ధోరణ అని కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాను. 1857 భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు, బెంగాల్ విభజన, గ్రేట్ వార్, జలియన్వాలాబాగ్, చౌరీ చౌరా, ఒక్క ఉదంతంలో అయినా భారతీయుల విషయంలో తెల్లజాతి న్యాయంగా వ్యవహరించిందని మీరు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి అన్నాడు రామరాజు. మీ వాదనలో ప్రతి అక్షరం పచ్చి నిజం. నేను బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక ఉద్యోగిని. నేను బ్రిటిష్ వాణ్ణి కాదు, కాలేను. ప్రభుత్వం తరపున ఉద్యోగులు మాట్లాడారంటే అది భక్తితో కానే కాదు, భయంతోనే. మీ ఆలోచన ధర్మబద్ధం. ధర్మం మీ వైపే ఉంది, వాళ్ల వైపు పశుబలం ఉంది. సమస్య అదే అన్నాడు పంతులు. నిమిషం మౌనం. పశుబలంతో నడిచే ప్రభుత్వాలను ప్రజలు ఎందుకు భరించాలి అన్నాడు రామరాజు. జవాబు కూడా మీ ప్రశ్నలోనే ఉంది రామరాజు గారు. పశుబలంతో పాలిస్తున్న ప్రభుత్వాల కింద ఉండడం అవమానకరం అన్న స్పృహ మన ప్రజల్లో లుప్తమైపోయింది. అసలు ప్రజారంజక ప్రభుత్వం ఏది అని ప్రశ్నించుకునే సందర్భం ఈ 1000 చరిత్రలో ఎక్కడైనా ఉందా చెప్పండి. జవాబు కోసం పురాణాలు వెతకాలి, వాటి దగ్గరికే వెళ్ళాలి. ఇక్కడ ఏర్పడిన ప్రజారంజక ప్రభుత్వాలకు వర్తమానానికి మధ్య అంత దూరం ఉంది అన్నాడు నవ్వుతూ పంతులు. ఈ తెల్లవాళ్ల మీద జనానికింకా భ్రమలున్నాయా అన్నాడు రామరాజు. ఉన్నాయి. ఇది మీరు గ్రహించకపోతే ఇప్పుడైనా గ్రహించడం అవసరం. అది మీ ఉద్యమానికి అవసరమైన వాస్తవం కాబట్టి ఆ మాట చెబుతున్నాను. ఇంకొన్ని విషయాలు కూడా చెప్తాను. మీ ఉద్యమంతో మీ బంధువులు, కుటుంబ సభ్యులు గర్వపడడం లేదు, అది నేను విన్నాను. మీదు మెక్కిలి మీ చర్యలను అవమానకరంగా భావిస్తున్నారు గంభీరంగా అన్నాడు పంతులు. ఒక్క నిమిషం మౌనం. ఆ మేరకు నేను ఏనాడో వాస్తవాన్ని గ్రహించానని చెప్పాలి. అయితే ఒకటి, నా బంధువుల కోసం, ఇతర కుటుంబ సభ్యుల కోసం నా ఆశయం నేను వదులుకోను. నా పథం నాదే. ఈ ఉద్యమాన్ని ఇంతదాకా తీసుకొచ్చాం, ఇంకా ముందుకే తీసుకెళ్తాం కూడా నిశ్చయంగా అన్నాడు రామరాజు. మీ మనసు మార్చడం నా అభిమతం కాదు రామరాజు గారు. ఈ మాట కూడా చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అమ్మగారు మోగల్లులో ఉన్నారు, ఇంటి ముందు పోలీసు శిబిరం ఉంది అన్నాడు పంతులు. నేను విన్నాను పంతులు గారు, ఇది చాలదా ఈ ప్రభుత్వం నీచత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికి. నేను మోగల్లు వెళ్తానని అనుకుంటున్నదా ప్రభుత్వం? అంత అమాయక ప్రభుత్వం కాదు కదా. ఇక మిగిలింది నా కుటుంబాన్ని అవమానించడం, నలుగురిలో నవ్వుల పాలు చేయడం, అంతే కదా. ఎంతకాలం చేస్తారు? అన్నాడు రామరాజు కొంచెం బాధగానే. తను తెచ్చిన సంచిలోనుంచి అరటిపళ్ళు తీసి రామరాజు చేతిలో పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించి అన్నాడు పంతులు. మరి సెలవా?
1: ఏది చెప్పకుండానే
0: అన్నాడు రామరాజు వాటిని అందుకుంటూ ఎంతో ఆశ్చర్యంగా. ధర్మబద్ధమైన మీ వాదన ఏమిటో తెలుసు, వాళ్ల పశుత్వం గురించి తెలుసు. మీకేదో హితబోధ చేయాలని పశుత్వానికి ప్రతినిధిగా నేను రాలేదు రామరాజు గారు, మీ దర్శనం కోసం వచ్చాను, చూశాను, వెళ్తున్నాను అన్నాడు పంతులు. అరటిపళ్ళు ఎర్రేసు చేతికిచ్చి పంతులను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు రామరాజు.
1: మిమ్మల్ని కలవడం నాకు ఆనందమే. సాయంత్రం 4 గంటలకు పోలీస్ స్టేషన్కు వెళ్తాను. ఒకవేళ కలెక్టర్ అడిగితే ఇదే నా మాటగా చెప్పండి వాళ్లకు.
0: సరిగ్గా 4:00 వేళ త్రివర్ణ పతాకధారి ముందు నడుస్తూ ఉండగా పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చింది రామరాజు దళం. అక్కడే నిలబడి తుపాకులు పీల్చింది తమ రాకను తెలియజేస్తూ. స్టేషన్కు కొద్ది దూరంలోనే ఉన్న జాన్ అతడి సాయుధ పోలీసులు అటునుంచటే జారుకున్నారు. స్టేషన్లో వెతకనవసరం లేదని కొండదళానికి తెలుసు. అప్పటిదాకా లోపల ఉన్న సబ్ మెజిస్ట్రేట్, సబ్ ఇన్స్పెక్టర్, మఫ్టీలో ఉన్న 5 కానిస్టేబుళ్లు వినయంగా బయటకొచ్చారు. నమస్కరించి మౌనంగా వెళ్లిపోయారు. 5 గంటలకు ఊరిలో డబ్బాల మెట్ట దగ్గరికి వచ్చాక మళ్లీ తుపాకులు పీల్చారు ఉద్యమకారులు. మునసబు, తాలూకా ఆఫీసులో ఒక గుమాస్తా, గ్రామ పెద్దలు స్వాగతం పలికారు. అంతా కలిసి 40 మంది.
1: రంపచోడవరం జనాభా ఇంతేనా?
0: నవ్వుతూ అడిగాడు రామరాజు మునసబుని.
2: ఏం చెప్పమంటారు, కాల్పులకి భయపడి వెళ్ళిపోయారు,
0: తాలూకా ఆఫీసు గుమాస్తా అన్నాడు.
1: మునసబు గారు, అందరినీ పిలిపించండి, నేనిక్కడే ఉంటాను చెప్పాడు రామరాజు.
0: వెంటనే టముకు వేయించాడు మునసబు. సంత జరిగే చోటుకు వచ్చి రామరాజుగారు చెప్పేది వినవలసిందని బారిక టముకు వేశాడు. అంతదాకా రామరాజు, ఆయన బృందం ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో ఒక చెట్టు కింద ఉన్నారు. గంతన్న దొర, శరభయ్య దొర రామరాజు పక్కనే తుపాకులు పట్టుకుని నిలబడ్డారు. 25 మంది వరకు ఊరు చుట్టూ కాపలా ఉన్నారు. 1 గంటలోనే దాదాపు 800 మంది వచ్చి చేరారు. ఖాకీ నిక్కరు, ఎర్ర ఖద్దరు చొక్కాలు రామరాజును చూశారు. ఆయన చూడగానే భయమంతా పటాపంచలైపోయింది. ఎందుకు భయపడ్డామో అర్థం కాకుండా ఉంది కొందరికి. దగ్గరగా వచ్చి నమస్కారం చేస్తున్నారంతా. ఎవరో మరి, ఒక ఆవును అక్కడికే తోలుకు వచ్చాడు. కూడా తెచ్చిన చెంబులోకి కొంచెం పాలు పిండి భక్తిగా రామరాజుకు అందించాడు అతడు. ఉద్యమకారులకు మునసబు భోజనాలు పెట్టించాడు. సభ ఆరంభమైంది. ఒక కుర్చీ, మేజా కూడా వేశారు. క్లుప్తంగా ప్రసంగించాడు రామరాజు. హత్తుకునే విధంగా చెప్పాడు ఆ 4 మాటలు. మనమంతా సోదరులం, మనమంతా భారతీయులం. ప్రజలకు భయపడే పని, ఆశయం తలదించుకునే పని ఎక్కడైనా కొండదలం చేసినట్టు మీ దృష్టికి వచ్చిందా చెప్పండి. ఇది ఫితూరీ కాదు సోదరులారా, స్వాతంత్ర్యోద్యమం. అలాంటి ఉన్నత ఆశయం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న దళం ఇది. ఈ పోరాటం ప్రజల మీద కాదు, ప్రజల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఈ తెల్ల ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం. కొండదళం మిమ్మల్ని దోచుకోదు, గుండెల్లో దాచుకుంటుంది. ఒక బందిపోటు దొంగల ముఠా కంటే ఏమాత్రం తీసిపోని బ్రిటిష్ జాతి ఈ దేశాన్ని చెరబట్టింది. దానిని విడిపించాలని కోరుకోవడం తప్పిదమా? మా మార్గం వేరు అంతే. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెబుతున్నది ఏమిటి? తాగుడు వద్దు, ఐకమత్యం నేటి అవసరం. మేము మీ సోదరులం, మనమంతా ఒకే జాతి వాళ్ళం. అంతా జేజేలు పలికారు. 10 గంటలకు సభ అయిపోయింది. అందరినీ ఇళ్లకు వెళ్లమన్నాడు రామరాజు. రాత్రి ఉద్యమకారులంతా ట్రావెలర్స్ బంగ్లాలో బస చేశారు. తెల్లవారేసరికి ఎవరూ అక్కడ కనిపించలేదు.
3: ఇంత దగ్గరగా వచ్చిన రామరాజును ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏమిటి ఆంతర్యం అంటూ ఏచే హెపెల్
0: దర్యాప్తునకు ఆదేశించాడు.

ఒక రాజద్రోహితో తహసీల్దారు కులాసగా కబుర్లు చెప్పుకుని వచ్చాడు. ఇదీ పరిస్థితి అంటూ మద్రాసు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపాడు. రామరాజు వస్తే మొదట భయపడిన వాళ్లే, తర్వాత ఆయన్ను చూసి చెప్పింది విని ఆయన భక్తులుగా మారిపోతున్నారని కూడా రాశాడు. అక్టోబర్ నెల. కోరాపుట్ జైల్లో పగలే చలి వణికిస్తోంది. ఆర్డర్లీ ఒరియాలో అరుస్తున్నాడు. జైలరు కూడా ఒరియాలోనే ఏవో ఆదేశాలు జారీ చేస్తున్నాడు. భోజనాల దగ్గర వరుసగా నిలబడి ఉన్నారంతా, ఖైదీలు, విచారణలో ఉన్న ఖైదీలు. రెండు రోజుల నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నా ఆ నలుగురు పలకరించుకోలేదు. నలుగురు విచారణలో ఉన్న ఖైదీలే. కొద్ది వారాల నుంచి ఆ జైల్లో ఉంటున్న ఆ ఇద్దరు, కొత్తగా వచ్చిన ఇద్దరితో మాట్లాడే సందర్భం అనుకోకుండా వచ్చింది ఆ రోజు భాష కారణంగా. ఆ మాటలను బట్టి ఆ ఇద్దరు, అంటే ముందు నుంచి ఉంటున్న ఇద్దరు తెలుగువారేనని, అందులోనూ తుని ప్రాంతం వారని అర్థమైంది ఈ ఇద్దరికి. భోజనం చేస్తుంటే ఎదురుగా వచ్చి నమస్కరించి అన్నాడతడు, నమస్కారం, తమరు తెలుగువారనుకుంటున్నాను, నా పేరు చింతల నారాయణమూర్తి. ఇతడు మర్రి సన్యాసిదొర, నాది కృష్ణదేవిపేట, ఇతడిది దాని పక్కనే నాగలాపురం, కొద్దిగా బంధుత్వం కూడా ఉందిలేండి. ఇంకే, మీకు మాకు కూడా బంధుత్వం ఉంది అన్నాడాయన నోట్లో ముద్దతోటే. ఆ ఊరి పేరు చెప్పగానే గుర్తుపట్టాడు ఈ ఇద్దరిని. ఈ మాట అన్న వ్యక్తి అన్నం నమిలి మింగే లోపల పక్కన ఉన్న వ్యక్తి చెప్పేశాడు, నమస్కారం, ఈయన పేరు చెబితే మీకు వెంటనే తెలుస్తుందిలేండి అంటూ గొంతు తగ్గించి అన్నాడతడు, మీ ఊరొచ్చిన అల్లూరి శ్రీరామరాజుకు ఆప్తమిత్రుడీయన, పేరిచెర్ల సూర్యనారాయణరాజు గారంటే ఈయనే. నా పేరు నరసబాబు, పూసపాటి వరాహ వెంకట నరసింహరాజు. నరసబాబు అంటేనే మా ఊళ్ళో అర్థమవుతుంది. ధన్యోస్మి, మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి కేసులు అరెస్టు చేశారు మిమ్మల్ని అన్నాడు సన్యాసితుర. అప్పుడే వచ్చాడా కుర్రాడు వాళ్ల దగ్గరికి. 16 ఏళ్లుంటాయి అతడికి. ఇతడెవరు, మీ తాలూకానా, మనం మాట్లాడుకోవచ్చా అడిగాడు నరసబాబు. మా బంధువే, చిటికెల భాస్కరుడు గారి పెద్ద కూతురు సత్యనారాయణమ్మ భర్త, చింతల పెదనారాయణమూర్తి నా పేరే. ఆ పిల్లని కన్నతల్లి అంటామంతా, పెళ్ళయి 6 మాసాలైంది చెప్పాడు నారాయణమూర్తి. కొత్త పెళ్లి కొడుకుని కోరాపుట్ జైల్లో వేసేశారా, ఎంత దుర్మార్గం అన్నాడు నరసబాబు. నడిపించి మరీ తీసుకొచ్చారు పోలీసులు అన్నాడు సన్యాసితుర. ఏం చేశావబ్బాయి అన్నాడు నరసబాబు జాలిగా చూస్తూ. నేను చెబుతాను వినండి, ఈడి పెళ్ళయ్యాక రామరాజుగారికి కొత్త చెప్పులు పట్టుపంచలు పెట్టాడని మా ఊళ్ళో గిట్టనోడు ఎవడో ఫిర్యాదు చేశాడు, అంతే, తీసుకొచ్చి పడేశారు అన్నాడు నారాయణ.

ఆకుపచ్చ సూర్యోదయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 47వ భాగాన్ని విన్నారు. 48వ భాగాన్ని ఈరోజు రాత్రి 9:30 వినవచ్చు. ఈ నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించారు సుమనస్పతి రెడ్డి. ఇంతటితో ఇలటి నవలతో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

నేను వినిపించే పాటలు వినడమే కాకుండా మీకిష్టమైన పాటల్ని కూడా మీరు వినాలనుకుంటే, లేదా మీకు తెలిసిన మంచి విషయాన్ని లేదా సరదా విషయాన్ని శ్రోతలందరితో పంచుకోవాలంటే మీరు కూడా ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 2300 81 2950 81, ఆదిలాబాద్ కోడ్ 0872, జత చేసి ఫోన్ చేయాలి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సింగిడిలో సినిమా పాటలు వింటున్నారు. ఫోన్ నెంబర్లు మరోసారి చెప్తున్నాను, 2300081 లేదా 2980 2950 81. మరోసారి చెప్తాను, 2300081 లేదా 2950 81. ఇవి ఫోన్ నెంబర్లు. ఆదిలాబాద్ కోడ్ 0872. ఇది జత చేసి ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి, మీకు ఇష్టమైన పాటల్ని వినండి.

0: हेलो हेलो हेलो हेलो హలో మాట్లాడండి. నా మాటలు వినిపిస్తే మీరు మాట్లాడండి, లేదా ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. హలో, లైన్ కట్ అయినట్టుంది. శ్రోతలారా, మీరు కూడా ఫోన్ చేయవచ్చు, కాకపోతే ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా సిగ్నల్ ఉన్న చోట మాట్లాడండి. మీకు ఇష్టమైన పాటను స్పష్టంగా అడిగి మళ్ళీ అదే పాటను అడగండి. ఆఫ్లైన్లో అడిగిన పాటని ఆన్లైన్లో కూడా అడగండి. ఫోన్ నెంబర్లు మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. 2300 8951 2950 81 ఆదిలాబాద్ కోడ్ 08732. ఒకసారి ట్రై చేద్దాం, ఫోన్ వస్తున్నట్టుంది మళ్ళీ. హలో
1: హలో
0: హలో
1: హలో

0: ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు ఊరు చెప్పండి.
1: పిప్పలకోటి సార్.
0: పిప్పలకోటిలో ఏం చేస్తుంటారు మీరు?
1: నేను మేస్త్రి పని చేస్తా సార్.
0: మీ పేరు చెప్పలేదు ఇంకా. మీరు
1: పేరు బండారి కృష్ణన్న.
0: అయితే అంటే ఆదిలాబాద్కి వచ్చి చేస్తుంటారా మేస్త్రి పని అన్నారు కదా, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తారు? మరి అంటే మీకు సరిపోయినంత పని దొరుకుతుంది అక్కడ ఊర్లో కదా? ఎప్పుడు నడుస్తూనే ఉంటాయా కట్టడం పనులు?
1: ఇక వర్షాకాలం కొంచెం వ్యవసాయం కాయ పోతాము. ఇక ఎండాకాలము మేస్త్రి పని చేస్తాం.
0: మరి వర్షం పడ్డదా రాత్రి మీ ఊర్లో?
1: రాత్రి పడ్డది సార్, వర్షం బాగా పడ్డది. మొన్న పడ్డది, నిన్న పడ్డది.
0: మరి ఒరేలు గిరేలు వచ్చినాయా? ఒరేలు గిన పొంగినాయా?
1: అంతా పొంగలే కాని
0: పంటలకైతే పర్వాలేదు అంటారు.
1: పర్వాలేదు. హలో సారు.
0: చెప్పండి.
1: నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆయుర్వేద గురించి ఇచ్చిండు జక్కుల రవీందర్,
0: జక్కుల నరేందర్.
1: నరేందర్ బాగా ధన్యవాదాలు. మీరు ఒక అసలు కార్యక్రమం మాకు చెప్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము.
0: అవును, ఆ ప్రోగ్రాంలు వస్తూనే ఉంటాయి, కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. మీరు ఈనుడే కావాలా? ఈనండ్రి, మంచిగా ఫాలో కండ్రి. అయితే తెల్లగర్జ కూర అని అయితే తెలుసు కదా మనకు.
1: బాగా చెప్పింది, మంచిగా చెప్పింది సారు.
0: అట్లాంటి ఇని మనము
1: అదే విషయంగా తొందరగా ఫోన్ చేసిన. నేను మొన్న చేసిన గానీ ఇప్పుడు దాని గురించి నేను తొందరగా చేసిన ఫోన్. కొంచెం దగ్గర దగ్గర మంచిగా అసలు చెప్తే మాకు బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.
0: ఉంటాయి, రోజు అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు రోజు ప్రసారం చేస్తూ ఉంటాం. మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఖచ్చితంగా.
1: మరి కొంచెం భజన చేస్తాం, ఎప్పుడన్నా మాకు ఛాన్స్ దొరుకుతుందా?
0: ఒకసారి వచ్చి కలవండి, ఇక్కడ మా ఆఫీసర్ని వచ్చి కలిస్తే ఆయన మీకు డేట్ ఇస్తారు. ఒక అంటే అందరు వచ్చే అవసరం లేదు, ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి కలవండి. ఏం భజనలు పాడతారు, ఎందరు ఉంటారు, ఇది ఆయన చూసి మీతో మాట్లాడి మీకు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం మీరు మళ్ళీ అందరు వచ్చి పాడొచ్చు. మీరు లేదు, మీరు ఆకాశవాణికి రండి తప్పకుండా, డైరెక్ట్ ఇక్కడికే వచ్చేయచ్చు. విద్యానగర్లో ఉంటుంది కదా మన కేంద్రము, రావచ్చు మీరు. అయితే ఈరోజు ఏ పాట విందాం మరి?
1: పాట శ్రీకృష్ణార్జున యుద్ధం.
0: అదే భజనలు చేస్తాం అంటున్నారు కాబట్టి పౌరాణిక సినిమాలకి వెళ్ళి పాట అడిగినారు. బాగుంది.
1: ఇప్పుడు శనివారం సోమవారం బంద్ ఉండదు సార్ ఇక్కడ భజన.
0: గుడిలో చేస్తుంటారా?
1: వెంకటేశ్వర మందిర్ ఉన్నది ఇంకా అక్కడ. ఇక్కడ హనుమాన్ మందిరం ఎప్పుడు భజన చేస్తాం మేము.
0: సంతోషం.
1: ఆకాంక్ష ఏమున్నాయంటే కొంచెం ఒకసారి మీ స్టేషన్ కి వచ్చి పాడాలని ఉంది మాకు.
0: అదే ఒకసారి వచ్చి కలవండి సార్ని, ఆ తర్వాత మీకు డేట్ ఇస్తారు. మరి పాట విందాం మీరు అడిగింది.
1: ఆ రైట్, ధన్యవాదాలు.
0: నమస్తే అండి కృష్ణనగర్.

కసకంఠుడు సీతమ్మ నెత్తుకొని మింటికెగిరిపోగా వాణిని ప్రతిఘటించిన జటాయు పాపం ధరణి నొరిగిపోగా ఆ పక్షికి మోక్షం ప్రసాదించి వానర కోటిని సమీకరించి సమభావనకే పాదులు వేసే శౌర్య

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు ప్రముఖ తెలుగు సినీ నటి రాజకీయ నాయకురాలు ఎమ్మెల్సీ విజయశాంతి గారి పుట్టినరోజు. ఈమె తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాల్లో వివిధ పాత్రల్లో సుమారు 180 సినిమాలకు పైగా నటించారు. ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాల్లో నటించారు. ఈమె విశ్వనట భారతి, ద లేడీ

సూపర్ స్టార్ లేడీ అమితాబ్గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతున్నారు. 1991లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఈమె 7 సార్లు దక్షిణ ఫిలింఫేర్ పురస్కారాలను, 6 సార్లు ఉత్తమ నటి పురస్కారాలను, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. 4 రాష్ట్ర నంది పురస్కారాలను అందుకున్నారు. 1985లో ప్రతి ఘటన అనే సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందారు. 1987లో ఈమె చిరంజీవితో కలిసి నటించిన స్వయం కృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జోనేతో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడ్డాయి. ఇప్పుడు వీరు నటించిన స్వయం కృషి సినిమాలోని ఒక పాట విందాము.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారి జయంతి రోజు. ఈయన తెలుగు, తమిళం, మలయాళం మొదలైన భాషల్లో దాదాపు 1200 సినిమాలకు పైగా సంగీతాన్ని అందించారు. ఈయన ఒక విలక్షణ సంగీత దర్శకులు. 1941 సంవత్సరం విజయదశమి మద్రాసులో తొలిసారి పాదం మోపారు విశ్వనాథన్ గారు. మీనమామ సహాయంతో జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎం సుందరం చెట్టియార్, మొహియుద్దీన్లను కలిశారు. ఆ తర్వాత సంగీత ప్రస్థానం ఆయనది మొదలైంది. అప్పుడు కెవి మహాదేవన్ గారు ఎంతో గొప్ప సంగీత దర్శకులుగా కొనసాగుతున్నారు. ఈయన అడపాదడపా కొన్ని సినిమాలకు పనిచేసిన పెద్దగా ఫలితాలు సాధించలేకపోయారు. అలా కొద్ది రోజులు గడిచాక ఎంజీఆర్ హీరోగా జనోవా అనే సినిమాకి సంగీత దర్శకత్వం చేసి విశ్వనాథన్ పలువురిని మెప్పించారు. ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలకు సంగీతాన్ని అందించారు. వాటిలో కొన్ని చండీరాణి, మా గోపి, సంతోషం, తెనాలి రామకృష్ణ, భక్త మార్కండేయ, ఇంటికి దీపం ఇల్లాలే, పెళ్లి తాంబూలం, కర్ణ, ఆడబ్రతుకు, ఆశాజీవులు, ఇలా చాలా తెలుగు సినిమాలకు కూడా అందించారు. మరో చరిత్ర అనే సినిమాకు కూడా సంగీతం అందించారు. అందులోంచి ఇప్పుడు ఒక పాట విందాము.

0: चंद्रमुखी।
1: हेलो
2: राजेश गारु, पोलीस स्टेशन नुंडि मात्लाडुतुन्नानु।
1: मल्ली
2: मीरु డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి ఒక్కరే। మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు।
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు
1: సార్। అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత
1: సార్। 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట।
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం।
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి, వాటికి ఎలాంటి డబ్బు పంపకండి, ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి, ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు
5: ఆర్బీఐ అంటుంది।
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి।
7: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా। ఈరోజు ప్రముఖ తెలుగు సినీ నటులు, నిర్మాత, జయభేరి గ్రూప్ అధిపతి అయినటువంటి మాగంటి మురళీమోహన్ గారి పుట్టినరోజు। ఈయన 2014 లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజకవర్గం నుంచి

గెలుపొందారు. 1973లో మురళీమోహన్ అట్లూరి పూర్ణచందర్రావు నిర్మించిన జగమే మాయ అనే చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశారు. దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి అనే సినిమాతో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈయన సుమారు 350 తెలుగు సినిమాలలో నటించారు. ఈయన తన సోదరుడు కిషోర్తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా 25 చిత్రాలను నిర్మించారు. నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాల్లో సేవలందించారు మురళీమోహన్. 2015లో తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాకు గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మురళీమోహన్ నటించిన చిత్రాల్లో కొన్ని జగమే మాయ, నేరము, శిక్ష, తిరుపతి, రాధమ్మ పెళ్ళి, దేవుడు చేసిన పెళ్ళి, వయసొచ్చిన పిల్ల, జేబు దొంగ, బలిపీఠం, భారతంలో ఒక అమ్మాయి, బాబు, జ్యోతి, పొరుగింటి పుల్లకూర, ఓ మనిషి తిరిగి చూడు, తూర్పు పడమర, నేరం నాది కాదు ఆకలిది, మహాత్ముడు, కల్పన, గంగా యమున సరస్వతి, ఇలా ఎన్నో ఉన్నాయి. ఈయన నటించిన కళ్యాణి అనే సినిమాలోని ఒక పాట ఇప్పుడు విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా.

ఈరోజు గూడవల్లి రామబ్రహ్మంగారి జయంతి. ఈయన ఎవరంటే, ప్రఖ్యాత సినీ దర్శకులు, సంపాదకులు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతు బిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు, హేతువాది ఈయన. ఈయన మద్రాసు నుంచి ప్రజామిత్ర అనే వారపత్రికను 10 ఏళ్లపాటు నడిపారు. ఆ రోజులో మద్రాసుకు వెళ్లే తెలుగు రచయితలు, కళాకారులు ప్రజామిత్ర ఆఫీస్కే వెళ్ళి సమావేశమయ్యేవాళ్ళు. అంతకు ముందు రాజకీయ పత్రికగా నడిచే ప్రజామిత్రను సంగీత, సాహిత్య, నాటక, చిత్రకళా వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మంగారు తీర్చిదిద్దారు. ఆయన ప్రజామిత్రలోనే కాక సమదర్శిని, వాది లాంటి ఇతర పత్రికల్లో కూడా ఆర్టికల్స్ రాశారు. సముద్రాల రాఘవాచార్య, కుర్రా సుబ్బారావులు ఈయనకు సహాయపడుతుండేవారు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937లో ఈయనకు సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తర్వాత శేషగిరిరావు, ముద్దా విశ్వనాథం, బోయి భీమన్నలు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు. తాపీ ధర్మారావు, వేలూరి శివరామశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్ మొదలైన వారు సాహిత్య వ్యాసాలు రాసేవారు. అయితే వీరి సినిమా జీవితం మొదలైంది ఎప్పుడంటే, పత్రికా రంగాన్ని వదిలిన తర్వాతనే. ఆ రంగాన్ని వదిలిపెట్టి సారథి చిత్ర అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. తర్వాత 1934లో తీసిన శ్రీకృష్ణ లీలలు చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర వేయించడం కోసం రామబ్రహ్మం, నిర్మాత పివి దాసు కలిసి రాజేశ్వరరావు అనే నటుడిని బెంగళూరు నుంచి తీసుకువచ్చారు. తర్వాత 1936లో విడుదలైన ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో కూడా ఆయన పనిచేశారు. గూడవల్లి రామబ్రహ్మం గారు తీసిన సినిమాల్లో కొన్ని మాలపిల్ల, రైతు బిడ్డ, ఇల్లాలు, అపవాదు, పత్ని, పంతులమ్మ, మాయలోకం, పల్నాటి యుద్ధం మొదలైనవి. ఇప్పుడు పంతులమ్మ సినిమాలోని ఒక పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆ పాటతో ఎలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని పాటల్ని పొద్దుమట ఐదు గొట్టంగా మాట చెప్పుని పాట ఎన్నుండిలా ఎనిమిది గొట్టంగా హుషారులా పొద్దుకి పదిన్నరకు మధురిమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ భారతీయ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం శాస్త్రీయంగా ధృవీకరించబడిందని, నిరంతరం పర్యవేక్షించబడుతోందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కొన్ని తప్పుదోవ పట్టించే నిరాధారమైన వాదనలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్టంలో డీఏపీ యూరియా ఎరువుల అవసరం గణనీయంగా పెరిగిందని, కేంద్రం కేటాయించిన కోటాకు వాస్తవ సరఫరాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వెంటనే పూడ్చి రాష్టానికి పూర్తిస్థాయిలో ఎరువులు అందించాలని కోరారు. హుస్సేన్సాగర్ లో కార్ప్స్ ఆఫ్ ఈఎంఈ నౌకాయాన రెగట్ట 2026 మూడవ సంచిక విజయవంతంగా ముగిసింది. ముగింపు వేడుకలకు లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నై అధ్యక్షత వహించారు. అగ్నివీరులు కేవలం 2-3 వారాల్లోనే నౌకాయానంలో నైపుణ్యాన్ని సాధించి అందరినీ ఆకట్టుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపుకు 7 ఆగస్టు తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ ఖాజా కరీముల్లా ఆధ్వర్యంలో మాదాపూర్, కొండాపూర్లోని వాణిజ్య వసతి సంస్థలపై అగ్ని సురక్ష తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్లోని స్కై 100 కిచెన్ అండ్ బార్, కొండాపూర్లోని వెంకటేశ్వర కోలివింగ్ పీజీ హాస్టల్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని తనిఖీల్లో తేలింది. రానున్న 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్

రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల్లో తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:39 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2005. ఈ 5 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. అండ్ ఈ టైం బౌండ్ లో వచ్చిన సాంగ్స్ ని మీరు నాకు వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు 0402324082 నెంబర్ కి. అండ్ నెక్స్ట్ మనం ప్లే చేసుకునే సూపర్ హిట్ ట్రాక్ కలిసి ఉందాం రా సినిమా నుంచి ఎస్పీ బాలు స్వర్ణలత పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం 10:14:45 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మా కోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా సినిమా నుంచి ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. నిజామాబాద్ జానకంపేట నుంచి ఎం శ్యామ్ లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను ఉన్నారు ఈ మెసేజ్ లో. కలిసి ఉందామ్రా నుంచి ఒక పాట ఇంత ముందే మనం ప్లే చేసుకున్నాం, నచ్చావే పాలపిట్ట పాటని. డెఫినెట్ గా మీకోసం ఒక మంచి పాట ఈ టైం లో నేను ప్లే చేస్తానండి. ఎవరు ఈ మెసేజ్ మనకి చేశారు అంటే చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి నుంచి మెసేజ్ చేశారు. అలాగే చులుక నారాయణ, అనసూయ, యమున నిజామాబాద్ జానకంపేట నుంచి మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. రిపీటెడ్ గా వారు మెసేజ్ చేస్తూనే ఉన్నారనమాట. డెఫినెట్ గా ప్లే చేస్తామండి మీకోసం. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ నుంచి శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్, హరి, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, మేము రేడియో వింటున్నాం, మా కోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంట. తప్పకుండా అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక, మా కోసం ఒక పాట వినిపించండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా వస్తున్నాయి ఆ సినిమాకి సంబంధించి రిక్వెస్ట్లు. సో మీ అందరి కోసం కార్తీక్ సుమంగళి పాట డిఎస్పీ మ్యూజిక్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: मधुरिमा।
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 10:30 ఎగ్జాక్ట్ గా. స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2005 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం ఈ ఇయర్ లో. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, గుడ్ మార్నింగ్ అండి. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మనకి మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. తప్పకుండా శుభోదయం వివిధ భారతి, శుభోదయం అండి. విషింగ్ ఫ్రమ్ గట్ల కవిత, భావన, హర్షన్ మెట్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, తప్పకుండా అండి. హన్మకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లె నుంచి ఖ్యాతం వీరేంద్ర, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, శ్రీరాముల, తాటిపాముల, ఉపేందర్, దేవేంద్ర, చింతకింది శ్రీనివాసులు, ఇప్పలపల్లి శ్రీనివాస్, గంగాధర్ శ్రీనివాస్, మల్లేశం సాంబయ్య, మాంద్రి కోసం మంచి పాట ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు, తప్పకుండా అండి. రమ్య, హేమలత, చౌటుపల్లి నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ, తప్పకుండా అండి. అలాగే అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్, సార్ మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి సార్ అంటూ అడుగుతున్నారు, తప్పకుండా మీ అందరి కోసం ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను, వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. నీ స్నేహం సినిమా నుంచి మనం పాట విన్నాము. రైట్, ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2000 నుంచి 2005 ఈ టైమ్ బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మాకోసం కూడా ఏదైనా మంచి పాట వినిపించండి ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సార్.

0: సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంష్ ఉన్నారు. ఈ మెసేజ్ లో తప్పకుండా ప్లే చేస్తామండి. పోచంపల్లి గాంధీనగర్ నుంచి ఎల్గందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్, గుణ మెసేజ్ చేశారు. అలాగే ఒక మంచి పాట ప్లే చేస్తారా ప్లీజ్ అంటూ సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, రాజిని, వెన్నెలమ్మ అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు ఈ మెసేజ్ లో. అండ్ మీ అందరి కోసం మను గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్
1: యాపిల్ పిల్ల, ఐస్ క్రీమ్.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇవాళ మనం 2000 నుంచి 2005 ఈ టైమ్ బౌండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ సూపర్ ట్రాక్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. చాలా మంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఎం వెంకటేష్ నందిపేట నుంచి మా పేర్లు చదవండి ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. వెంకటేష్ గారు మీ పేరు చదివానండి, మా కోసం ఏదైనా మంచి పాట వేయండి అంటున్నారు, తప్పకుండా వేస్తాం. అలాగే మాకోసం ఒక మంచి సాంగ్ కావాలి అంటూ నల్గొండ జిల్లా మోసంగి విలేజ్ నుంచి మీకు నచ్చిన పాట వేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అబ్బా, ఇలాంటి విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ కొంతమంది రిపీటెడ్ గా సేమ్ సాంగ్స్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అది మా ఆర్చి కష్టాలు అంటే. రైట్, మా కష్టాల గురించి ఎందుకు లేండి. అంశుల శ్రీతన్ ఆధ్విక అయాన్షు మనకి ఈ మెసేజ్ పెట్టారనమాట. అలాగే విబి హైదరాబాద్ కి నమస్తే, ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కొరకు ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజ్ గారు మెసేజ్ చేశారు తప్పకుండా. రాజు ఉమారాణి వంశీ స్వరూప నిహాల్ సాయి నాథ్ సుచిత్ర ఆర్ఆర్ చివరస్థా నుంచి మాకోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. మీ అందరి కోసం ఉన్నికృష్ణ అండ్ చిత్ర గారు పాడిన పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతవరకు మీరు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం విన్నారు. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ లోని జలసౌధలో ఈరోజు సాయంత్రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన వివిధ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తుంగభద్ర ప్రాజెక్ట్, ఆర్డీఎస్, ఇతర అంతర్రాష్ట సాగునీటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు ఈ మీటింగ్లో పలు అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టెలివిజన్ అవార్డుల విధి విధానాల రూపకల్పనకు నియమించిన కమిటీ ఈరోజు సమావేశమై విధి విధానాలపై కూలంకషంగా చర్చించింది. సమావేశంలో సంస్థ చైర్మన్ దిల్రాజు, మేనేజింగ్ డైరెక్టర్ ముకుంద్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, కమిటీ చైర్మన్ మరార్ శరత్తో పాటు కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం నిన్న రాష్ట ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి 15 సూచనలతో వినతి పత్రం సమర్పించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు పలు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపుకు 7 ఆగస్టు చివరి తేదీగా నిర్ణయించారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజుల్లో తీరప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫీఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 57 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారు.

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు జూన్ 24. ఎన్నో ప్రత్యేకతలున్నా ఈ రోజుకి, మరి ఆ ప్రత్యేకతలేంటో మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు పద్మశ్రీ మురళీమోహన్ గారు, నటి విజయశాంతి గారు పుట్టినరోజు. వారిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి ఇంకొక విశేషం కూడా ఉందండోయ్, అదేంటి? ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం. ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం చెప్తానుగా. ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం పద్మిని, ఊరిస్తావెందుకు అంటారా? ఈరోజు మెల్లిసై మన్నార్, లలిత సంగీత చక్రవర్తి, స్వర సార్వభౌమ స్వరకర్త, ఎంఎస్ విశ్వనాథన్ గారి జయంతి. వారిని గుర్తు చేసుకుంటూ వారు స్వరపరిచిన కొన్ని అరుదైన అణిముత్యాలాంటి పాటలు మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలియనివి గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం ఎంఎస్ విశ్వనాథన్ గారిని, వారి జయంతి సందర్భంగా. కేరళ రాష్ట్రంలో ఒక మారుమూల పల్లెలో నిరుపేద కుటుంబంలో పుట్టి ఏకలవ్య శిష్యుడిగా సంగీతాభ్యాసం చేసి 5 దశాబ్దాల పాటు సుస్వరధార కురిపించారు మనయంగత్ సుబ్రహ్మణ్యన్ విశ్వనాథన్ గారు. అందరూ ఆత్మీయంగా పిలుచుకునే ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఆఖరి నిమిషం వరకు సంగీతమే శ్వాసగా సాగిన వారి సినీ స్వర ప్రయాణం ఎంతో అపురూపమని చెప్పాలి. సంగీతానికి భాషాభేదం లేదు అంటూ సంగీత భాష అంటే సారీగా మా పదాని మాత్రమే అనేవారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. దక్షిణాది సినీ సంగీతంలో సుస్థిర స్థానం ఈ స్వర చక్రవర్తిది. మరి వారి స్వరపరిచిన ఎన్నో మంచి పాటలు, వారి గురించిన ఎన్నో మాటలు ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు స్టూడియోల సమయం 11:15 దాటి 15 సెకండ్లు. నేను మీ పద్మిని. ఎంఎస్ విశ్వనాథన్ గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతిని పురస్కరించుకుని. అసంఖ్యాకమైన క్లాసిక్ గీతాలు స్వరపరిచారు ఎంఎస్వి. అన్ని రకాల భావోద్వేగాల్లో ఒక తోడు విశ్వనాథన్ గారి పాట అంటారు సంగీత ప్రియులు. దక్షిణ భారత సినిమా దిగ్గజ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి మన స్వరరాజు ఎంఎస్ విశ్వనాథన్ గారు. అయితే ఎంఎస్వి 1950 నుండి 1965 వరకు ప్రముఖ వయలిన్ విద్వాంసులు టీకే రామూర్తి గారితో కలిసి 100 చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత 1965 నుండి ఆయన స్వతంత్ర స్వరకర్తగా 1200 చిత్రాల్లో దాదాపు 15,000 పాటలకు పైగా సంగీతం అందించారు. మరి విశ్వనాథన్ గారి గురించి చెప్పుకున్నప్పుడు రామూర్తి గారు తప్పకుండా పక్కనే ఉంటారు. బాపు రమణ, పగలు వెన్నెల, పగలు రేయి, ఇలా ఎలాగో వారిద్దరూ కూడా చాలా ఏళ్లు అవినాభావ సంబంధం ఉండేది వాళ్ళిద్దరి మధ్యలో. మరి విశ్వనాథన్ రామూర్తిగా ఆ సంగీత ద్వయం స్వరపరిచిన ఒక అపురూప గీతం ఇప్పుడు విందాం. ఇది ఎందుకు అపురూప గీతం అన్నానంటే, అక్కినే నాగేశ్వరరావు గారికి విశ్వనాథన్ గారు స్వరపరిచిన పాటల్లో అత్యంత ఇష్టమైన పాటని ఎన్నో సభల్లో సభాముఖంగా తెలియజేశారు నాగేశ్వరరావు గారు. మరి ఆ పాట మనందరికోసం.

0: ఘంటసాల గారి అమృతగానం, సముద్రాల వారి కల ప్రతిభ, నాగేశ్వరరావు గారి అభినయం, నా భూతో నా భవిష్యత్ అనాలి ఈ పాటలో. ఎప్పటికీ తెలుగు సినిమాలో ఎవర్ గ్రీన్ గా నిలిచుండే పాటల్లో ఇది ఒకటి అంటే అతిశయోక్తి కాదేమో. శ్రోతలు చాలా మంది చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఇంతకీ ఎంఎస్ విశ్వనాథన్ గారంటే మీకు గుర్తొచ్చే పాట ఏంటి, వారి సంగీతంతో మీకున్న అనుబంధం ఏంటి, నాకు వాట్సాప్ చేయండి 0402324082 ఈ నంబర్కి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు, ఎంఎస్ విశ్వనాథన్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ, జానపద సంగీతాన్ని అధునాతన వాద్య పరికరాలతో మేళవించి మెల్లిసై అంటే తేలికపాటి పాటల ప్రభంజనం సృష్టించారు ఎంఎస్వి. 70వ దశాబ్దంలో కొత్త సంగీతపు ఛాయలను పరిచయం చేశారు సినీ పరిశ్రమకి. ట్రెండ్ సెట్టర్ అనే ఒక మాట చెప్పచ్చేమో ఎంఎస్విని, ఎందుకంటే దక్షిణాది సినిమా పాటల్లో పాశ్చాత్య డిస్కో సంగీతాన్ని, లలిత సంగీతాన్ని కలపడమే కాకుండా పాటల మధ్యలో నోటితో ఈలవేయడం అంటే విజిలింగ్ ప్రక్రియ, వినూత్నంగా హమ్మింగ్ చేయడం వంటి ట్రెండ్స్ ను ఆయనే మొదలుపెట్టారు. శ్రీకారం చుట్టింది ఎంఎస్వి గారనే చెప్పాలి, ఆ ఘనత వారిదే. అయితే పియానో, హార్మోనియం, కీబోర్డులను అత్యద్భుతంగా వాయించేవారు ఎంఎస్వి. ఒక రకంగా చెప్పాలంటే హార్మోనియం నా శరీరంలో ఒక భాగం అనేవారు విశ్వనాథన్ గారు. ఎన్నో కొత్త ప్రయోగాలు చేసినా ఆయన ఎన్నడూ సాంకేతిక ప్రయోజనంపై ఆధారపడలేదు. ప్రతి స్వరం, ప్రతి పాట హార్మోనియం పెట్టిలోనే ఊపిరిపోసుకుంది అనేవారు విశ్వనాథన్ గారు. మరిన్ని మాటలు, మరిన్ని పాటలు వారి గురించి.

ఇలాంటి అద్భుతమైన పాటలు వింటుంటే రోజు పండగే కదా. గౌరవం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. అయితే మనకి శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. విష్ణు యాదవ్ గారు ఎయిర్పోర్ట్ బేగంపేట నుండి, నాకు అత్యంత ఇష్టమైన సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారు. వారి స్వరపరిచిన అన్ని పాటలు నాకు ఇష్టం. ముఖ్యంగా మరో చరిత్ర సినిమా అంటే ఎంతో ప్రీతి అంటున్నారు విష్ణు. అలాగే మనకి నోముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి సందేశం పంపించారు. వేల సార్లు విన్న తనివి తీరని భావయుక్త గీతాలు స్వరపరిచారు ఎంఎస్వి అంటున్నారు. మరి సహజమైన శ్రావ్యతతో స్వరాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే సంగీత దర్శకుల్లో ఎంఎస్వి ఒకరు. విశ్వనాథన్ గారు వారి సంగీతం స్వచ్ఛంగా ఆత్మ నుండి వచ్చిందా అన్నట్టు ఉంటుంది అనేవారు బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు గారు నా పెద్ద కొడుకు అని ఎంతో ఆత్మీయంగా పిలుచుకునేవారట విశ్వనాథన్ గారు. వారిద్దరిది విడదీయరాని అనుబంధం అని ఎప్పటికీ చెప్పకనే చెప్తూ ఉంటారు వారిద్దరూ వారి ఇంటర్వ్యూస్లో చూస్తే. మీకు ఒక సంగతి చెప్పనా, 1978 వచ్చిన నాలాగే ఎందరో చిత్రం గుర్తుందా? ఈరంకి శర్మగారు దర్శకులు. ఆ చిత్రానికి తొలిసారిగా నంది పురస్కారం అందుకున్నారు బాలుగారు. అప్పుడన్నారట, చూసావా నా పెద్ద కొడుక్కి నా సంగీత దర్శకత్వంలోనే తొలి నంది పురస్కారం కూడా వచ్చిందని చిన్న పిల్లాళ్లాగా సంబరపడిపోయారట ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఆత్రేయ గారి కళ నుండి జాలువారిన జీవిత సత్యాలని పాటల్లో ఎంతో లాలిత్యంగా స్వరపరిచారు విశ్వనాథన్. మరి ఆ పాట మనందరి కోసం.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. దక్షిణాది భాషల్లో 1200కు పైగా చిత్రాల్లో వేలాది సినిమా పాటలు, ఆల్బమ్స్ ను ఆయన వారసత్వంగా మిగిల్చారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. చలన చిత్ర లలిత సంగీతాలను అధ్యయనం చేసే భవిష్యత్ చిత్రకారులకు, సంగీత దర్శకులకి ఒక ప్రామాణిక గ్రంథంగా, అంటే రిఫరల్ గా ఒక డిక్షనరీ, ఒక మ్యూజికల్ డిక్షనరీగా మిగిల్చి సంగీత భాండాగారాన్ని సృష్టించారు ఎంఎస్వి. తెలుగులో రచయిత ఆచార్య అత్రేయ గారు, దర్శకులు కె బాలచందర్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఈ ముగ్గురి కలయిక. అసలు ఆ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలని మనం ఎప్పటికైనా మర్చిపోగలమా? ఆ సినిమాలో పాటలను ఎప్పటికైనా మర్చిపోగలమా? అసలు ఈ ముగ్గురు ఆ ట్రేయో కలిసి ఒక సువర్ణ అధ్యాయం సృష్టించారంటే ఎన్ని పాటలైనా వినొచ్చు, ఇలా ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. మరి ఆ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన ఒక అద్భుతమైన పాట మనందరి కోసం.
1: తాం తద్ధితై హస్త హస్తై తాం తద్ధితై హస్త హస్తై చిడతత తాం తద్ధితై హస్త హస్తై చిడతత తాం తద్ధితై.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మనకి చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మెల్లిసై మన్నర్ ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత మాయాజలానికి మేమందరం అభిమానులమే అంటున్నారు. శ్యామల గారు బేగంపేట నుంచి మనకి సందేశం పంపించారు. చాలా అద్భుతమైన సందేశం రాసి పంపించారు. వారి అభిమానాన్నంతా ఈ సందేశంలో పంపించారు. చదివే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక ఆసక్తికర విషయం చెప్పాలి విశ్వనాథన్ గారి గురించి. అదేంటంటే, విశ్వనాథన్ గారు కెవి మహాదేవన్ గారు ఘంటసాల మాస్టరు, టివి రాజు గారు, ఏఎం రాజా, ఎస్ రాజేశ్వరరావు గారు, పెండ్యాల ఆదినారాయణరావు గారు వారి అటువంటి దిగ్గజ సంగీత దర్శకులతో పోటీ పడడమే కాకుండా సంగీతంలోని మెళకువలను నేర్పించి జీకే వెంకటేష్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి నూతన సంగీత దర్శకులను సృష్టించారు. అందుకే అనేక ఇంటర్వ్యూస్లో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ గారు ఇద్దరూ తమ సంగీత ప్రతిభకు విశ్వనాథన్ గారు వారి ప్రోత్సాహం ఎంతగానో ఉంది, వారి సంగీత పాండిత్యమే కారణమని గర్వంగా అంగీకరించారు ఆ లెజెండ్స్. మరి ఒక మంచి పాట విందాం. ఆ పాట తర్వాత మరిన్ని సంగతులు ఎంఎస్వి గారి గురించి.

ఎంతమంది దిగ్గజాలు, ఎంతమంది లెజెండ్స్ పనిచేసిన అద్భుతమైన గానం. అసలు మనసుని ఇలా కట్టిపడేసే పాటలు వింటుంటే సమయం అస్సలు తెలియదు కదా. ఆచార్య ఆత్రేయ గారి రచన, బాలచంద్ర గారి దర్శకత్వం, ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత దర్శకత్వం, మహానుభావుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం అద్భుతం, అత్యద్భుతం అంతే. ఈ పాట గురించి ఇంకేం మాట్లాడుకోలేం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:41 దాటి 10 సెకండ్లు. 1965 పొరుగుదేశంతో యుద్దం ముగింపులో ఎంఎస్ విశ్వనాథన్ గారు తన బృందంతో కలిసి యుద్దంలోకి వెళ్లి మెడలో హార్మోనియం ధరించి గాయపడిన సైనికుల కోసం పాట పాడారట, వారికి స్వాంతన కలిగించడానికి. అందుకనే అంటారు, నిరాడంబరత, వినయం, క్రమశిక్షణ, అందరినీ ఎంత గౌరవంగా చూడడం వారి సహజ అలంకరణలని. ప్రతి పాటకు ప్రత్యేకమైన లయతాళం, సృజనాత్మకమైన ఆరోహణ అవరోహణ వారి స్వరాల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకనే శ్రోతలను నిరంతరం ఉత్తేజపరుస్తూ సులభంగా పాడుకోగలిగే పాటల్ని సృష్టించారు ఈ లలిత సంగీత చక్రవర్తి. విషాదగీతమైనా, జానపదమైన, జోలపాటలైనా, యుగళగీతాలైనా, అన్ని ప్రత్యేకమే వారి స్వరకల్పనలో.

గుర్తుకొస్తున్నాయో, అద్భుతమైన పాటలు వినిపిస్తున్నారు, అన్ని రకాల జోనర్స్ లో పాటలు వినిపిస్తున్నారంటూ మనకి శ్రోతలు ఎంతో మంది సందేశాలు పంపిస్తున్నారు. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు. అయితే 5 దశాబ్దాలకు పైగా సాగిన అసాధారణ సంగీత ప్రయాణంలో ఒక నిర్దిష్ట శైలికి పరిమితం కాకుండా స్వరాలతో సంగీత పరంగా ఎన్నో ప్రయోగాలు చేశారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. సంగీతంలో ప్రయోగాలకు ఎంఎస్వి పెట్టింది పేరని ఎప్పుడు అంటుండేవారు సినీ విశ్లేషకులందరూ. ఉదాహరణకి ఇది కథ కథలో అటూ ఇటూ కాని హృదయంతోనే అనే పాటలో బొమ్మతో మాట్లాడడం, అంతులేని కథలో జంతువుల్ని అనుకరణ చేస్తూ ఒక పాట, అందమైన అనుభవంలో హిప్ హాప్ సంగీతం పదాలు లేని పాటలో అదే టైటిల్ పాట అందమైన అనుభవం అనే ఒకే ఒక్క పదం వస్తూ మిగిలిందంతా పాట సాకిగా సాగుతూ ఉంటుంది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు. ఇక ఆకలి రాజ్యం సినిమాలో హమ్మింగ్ ట్యూన్స్ పై పదాలు కూర్చిన పాట, మరో చరిత్రలో అయితే సినిమా టైటిల్స్ ఆధారంగా పాడిన పాట, ఎన్నో వైవిధ్యమైన పాటలను స్వరపరిచారు వారు. అందుకే వారి ట్యూన్స్ అద్భుతంగా శ్రోతలందరినీ మనసులోనే కూర్చోబెట్టేశారు, స్థిరంగా కుర్చీ వేసి ఆ లలిత సంగీత చక్రవర్తిని. ఇంకొక విషయం చెప్పనా, ఇలా ట్యూన్ కడుతూనే ఆసువుగా మార్పులు చేసేసేవారట. రికార్డింగ్ అయితే ఎంత వేగంగానో చేసేవారట ఎంఎస్ విశ్వనాథన్ గారు. జూనియర్ జూనియర్ అనే పాటని బాలచంద్ర గారు నాకు ఇలా కావాలి అంటే నిమిషాల్లో, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లోనే వారు స్వరపరిచి రికార్డింగ్ కూడా పూర్తి చేసేసారట ఆ లెజెండ్.

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారీ.

నిన్ను కేకుడు బతకాడు, చెడుకు కేకుడు పగవాడు. వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్ల కుకురాడు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, అందులేరి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు. కుర్రాళ్ళు

నీయాలోయితాన్ని చెలివేడు నిదుర రాణి పొడరీడు బ్రహ్మచారి పొడకేను మూసి ఉన్న వాకిడు తెరచినప్పుడు తిరునాడు ఆటగాళ్ళు అందమైన

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వర రచన సామర్థ్యం ఎంతటి విశిష్టతను సాధించిందంటే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం తమ సంగీత కోర్సులో ఎంఎస్వి పాటల ఆధారంగా ఒక సిలబస్ ను ఏర్పాటు చేసింది. మెల్లిసై మన్నర్, పరమాచార్య, కలైమామణి బిరుదులు. దక్షిణాది రాష్ట ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎన్నో పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు, జీవితకాల పురస్కారాలు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ లభించాయి వారికి. ఇంకొక విషయం చెప్పనా, దశాబ్దాల పాటు వారు నివసించిన వీధికి ఆయన పేరు పెట్టడం అత్యద్భుతం అంటారు వారి అభిమానులు. 18 ఫిబ్రవరి 2026లో వారు నివసించిన వీధికి ఎంఎస్ విశ్వనాథన్ శాలై అని పేరు పెట్టి వారి మీద ఉన్న అపారమైన అభిమానాన్ని గౌరవాన్ని చాటుకున్నారు తమిళనాడు ప్రజలు.

మానస వీణాచిత్రి నుండి కేజే యశ్దాస్ గారు సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. శ్రోతలు చాలా మంది పాటలు బాగున్నాయి, అద్భుతంగా మనం గుర్తు చేసుకుంటున్నాం, ఎంఎస్ విశ్వనాథన్ గారిని మనకి సందేశాలు పంపిస్తున్నారు. దక్షిణాది సినీ రాజకీయ చరిత్రలో నలుగురు ముఖ్యమంత్రుల చిత్రాలకు ఎంఎస్వి సంగీతం అందించడం ఒక అరుదైన రికార్డ్. తమిళనాడు రాష్ట అధికారిక గీతానికి బాణీలు కూర్చింది కూడా వారే. ఎక్కడో మలయాళ కుటుంబంలో పుట్టి తమిళ చిత్రసీమలో రారాజై తెలుగువారిని మెలడీస్తో మురిపించిన విశ్వనాథన్ గారితో ఈ సంగీత బంధం ఎప్పటికీ మధురం, పదిలం, అజరామరం. వారి జయంతిని పురస్కరించుకుని ఎంతో ఆత్మీయంగా వారిని గుర్తు చేసుకున్నాం మన వివిధ భారతి వేదికగా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 దాటి 32 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. పల్లెటూళ్ళు ప్రగతికి పట్టుకుమలని మహాత్మాగాంధీ గారు అన్నారు. అందుకు నిదర్శనంగా దేశంలో రాష్ట్రంలో ఎన్నో గ్రామాలకి ఆదర్శంగా నిలిచింది ఒక గ్రామం. ఏంటి ఆ గ్రామ విశిష్టత, విశేషాలు, ఎందుకు ఇంతగా మనం చైతన్య స్ఫూర్తిలో చెప్పుకుంటున్నాం చెప్తాను. మన తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఉన్న ఆ గ్రామం గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి.

0: కంచె చిత్రం నుండి శంకర్ మహదేవన్ బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం చిరంతన్ భట్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అచ్చంగా ప్రతి పల్లె ఈ పల్లెలాగే ఉండాలి అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరు ఎక్కడ చెప్తాన్గా. మన తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఉన్న మల్లారం గ్రామం. ఇప్పుడు ఈ ఊరు పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఎన్నో గ్రామాలకి రోల్ మోడల్గా నిలిచింది మల్లారం గ్రామం. ఎందుకంటే ఉత్తమ గ్రామంగా జాతీయ పురస్కారం అందుకున్న ఈ మల్లారం ప్రత్యేకత ఏంటి, ఆ విశేషాలన్నీ చెప్పుకుందాం. ఇంతకీ మీకు తెలుసా ఈ గ్రామం గురించి? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 0402324 0852 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంకా వింటున్నారా బాలు? ఎప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క?

0: బలగన్ చిత్రం నుండి భీమ్ సిస్రేలియో స్వీయ సంగీత దర్శకత్వంలో రామ్ మిరియాల మంగళితో ఆలపించిన ఆ పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్. మరి ఈ ఊరు గురించి మీకు తెలుసా అంటే, మనకి నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా గారు ఒక సందేశం పంపించారు. నాకు తెలుసండి, సిరిసిల్ల జిల్లాలో మల్లారం గ్రామం ఇది డిజిటల్ విలేజ్ గా గుర్తింపు పొందింది అంటూ మనకు సందేశం పంపించారు. అవును, డిజిటల్ ఆధునీకరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తెలివిగా వాడుతూ డిజిటల్ వ్యవసాయ ఆవిష్కరణలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఈ మల్లారం గ్రామం. డిజిటల్ కృషి సమృద్ది విలేజ్ గా ఈ గ్రామ సర్పంచ్ సంగం అర్పితారెడ్డి గారు ఈ జాతీయ పురస్కారాన్ని ఇటీవలే అందుకున్నారు. వ్యవసాయం, ప్రజా భాగస్వామ్యం, పారదర్శకత, గ్రామాభివృద్ది అంశాలను సమన్వయం చేసిన తీరుకు ఈ పురస్కారం లభించింది మల్లారం గ్రామానికి. అయితే ఇవన్నీ ఎలా జరిగాయి, అసలు ఎందుకు దేశంలోనే ఉత్తమ గ్రామంగా పురస్కారం అందుకున్నారు, ఆ విషయాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మరి దేశంలోనే ఉత్తమ గ్రామంగా ఎందుకు నిలిచింది అంటే, మల్లారం గ్రామ సర్పంచ్ సంగం అర్పితారెడ్డి గారు వినూత్న ఆలోచనతో ఒక వెబ్సైట్ ని అభివృద్ది చేశారు. గ్రామాభివృద్ది సాధన అనే అంశం మీద క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డిజిటల్ కృషి సమృద్ధి గ్రామ్ జాతీయ స్థాయి పోటీల్లో మల్లారం గ్రామం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంతకీ డిజిటల్ ఆధునీకరణలో వారు ఏం చేశారు, ఎందుకు ఈ గ్రామం ఉత్తమ గ్రామంగా నిలిచింది, ఆ విషయాలన్నీ మన చైతన్య స్ఫూర్తిలో.

భద్రాచలం చిత్రం నుండి వందే మాతరం శ్రీనివాస్ గారి స్వీయ సంగీత దర్శకత్వంలో ఉషాతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన సుద్దాల అశోక్ తేజ్ గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:24 దాటి 24 సెకండ్లు. నిజమే కదా, పల్లెటూరు అంటేనే ఎంత హాయిగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, మంచి నీరు, అన్నిటికన్నా ఆత్మీయమైన మనుషులు. ఊళ్ళంటేనే మరి మన దేశానికి పట్టుకొమ్మలు. అందుకే అన్నారు గాంధీగారు, ఊరిలో ఉండే ఆత్మీయత ఇంకెక్కడా రాదని. ఇక మల్లారం గ్రామం విషయానికి వస్తే, మల్లారం గ్రామాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. అంటే ఇదేం పెద్ద మాటేం కాదు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలన్నీ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ప్రారంభించి ఆ వెబ్సైట్లోనే ఆ వివరాలన్నీ పొందుపరిచారన్నమాట. సుమారు 25,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో గత 3 నెలలుగా దాదాపు 60% మంది ఈ వెబ్సైట్ని ఉపయోగిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, అందరికీ సులువుగా ఉండడానికి వెబ్సైట్ని తెలుగులోనే ప్రారంభించారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ, దాన్ని వాడుతూ

తెలుగులోనే పెట్టారనమాట. మొత్తం గ్రామానికి సంబంధించిన ఆ నుంచి బండీరా వరకు, అంటే ఏ టు జెడ్ వరకు అన్ని విషయాలు ఈ వెబ్సైట్లో ఉంచారు. ఏమేమి ఉంచారంటే, వాతావరణ సమాచారం, వ్యవసాయ సలహాలు, పంటల సూచనలు అన్నీ వెబ్సైట్ ద్వారా అందుతున్నాయి ఆ గ్రామస్తులందరికీ. ఇంతేకాదు ఇంకా బోలెడన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం.

మరి ఆ విషయాలతో పాటు ఇంకా చాలా విషయాలు చాలా ఉంచారు అని అనుకున్నాం కదా, అవేంటో తెలుసా? ప్రభుత్వం గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధుల లెక్కలు, వాటిని దేనికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ ప్రజలు, గ్రామంలో ఉండే ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఎంతో పారదర్శకంగా ఇందులో పొందుపరిచి ఉంచారట మల్లారం గ్రామ వెబ్సైట్లో. మీరు ఆసక్తి ఉంటే మీరు ఓపెన్ చేసి చూసారనుకోండి, మల్లారం వెబ్సైట్ అని కొట్టి చూస్తే మనకి మొత్తం తెలిసిపోతాయి ఆ గ్రామంలో ఎన్ని వీధి దీపాలున్నాయి, ఎన్ని వెలుగుతున్నాయి, ఎన్ని వెలగటం లేదు, ఎంత నిధులు ఖర్చు చేస్తున్నారు, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇవే కాదు, గ్రామంలో వ్యవసాయం చేస్తున్న రైతులకు వెబ్సైట్ ద్వారానే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలు కూడా చెప్తున్నారు. అందుకనే కదా మరి దేశంలోనే బెస్ట్ విలేజ్, ఉత్తమ గ్రామంగా అవార్డు పొందిందంటే అషమాషి కాదు కదా.

పెళ్లి కానుక చిత్రం నుండి ఎంఎం కీరవాణి గారి స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ల సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. తిరిగి వార్తల అనంతరం ఇంకొన్ని విశేషాలున్నాయి. మల్లారం గ్రామం గురించి మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి, సుస్థిర అభివృద్దిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్దిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవహారాలపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి, పరస్పర అనుసంధానం ఉన్న ఈ ప్రపంచంలో శ్రేయస్సు, సవాళ్లు అందరికీ సమానంగానే ఉన్నప్పటికీ సంఘర్షణలు, అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ది చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రపంచవ్యాప్త చర్యలు అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. అన్ని సమస్యలు ఒకేలా ఉండవని, కొన్ని జనాభా వివరాలు, అభివృద్ది దశలు, వనరుల లభ్యత ఆర్థిక నిర్మాణంలో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తాయన్నారు. దేశ వృద్ది ప్రధానంగా దేశీయ డిమాండ్ ఆధారంగా సాగుతోందని, దీనికి మార్కెట్ ఆధారిత మార్పిడి రేటు మద్దతుగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశ జీడీపీ వృద్ది రేటు సుమారు 7% ఉంటుందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా వంటి G7 దేశాలతో పాటు అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న దేశాల నాయకులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా సుంకాల విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ఏడాది ప్రారంభంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాకు ఆటంకం కలగడంతో దానిని పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్లతో సమావేశమయ్యారు. వర్తక భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై వాషింగ్టన్ విధించిన 10% తాత్కాలిక సుంకం గడువు జూలై 24తో ముగియనుంది. ఈలోపే ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాలను రద్దు చేసింది. దీనివల్ల అమెరికా యంత్రాంగం ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 122 కింద ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యేలా 150 రోజుల పాటు అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% సుంకం విధించింది. ఈ గడువు జూలై 24న ముగియనుంది. ఈరోజు 14వ పాస్పోర్టు సేవా దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశ విదేశాల్లోని పాస్పోర్టు అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త్ నాగరిక్ అనే దూరదృష్టితో పాస్పోర్టు సేవల వితరణను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. పాస్పోర్టు సేవా కార్యక్రమం 2.0 అమల్లోకి తీసుకురావడం, చిప్ ఆధారిత ఈ పాస్పోర్టుల పరిచయం, కొత్త పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా కేంద్రాల ప్రారంభం, రికార్డు స్థాయిలో పాస్పోర్టుల జారీ వంటి చర్యలు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తున్నాయని, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరిస్తున్నాయని, అలాగే ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 2025-26 జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షత వహించి విజేతలైన విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 38 సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో యువ పార్లమెంటు పోటీలు నిర్వహిస్తోంది. 2025-26 దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు చెందిన 25 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 200 విద్యాలయాల మధ్య పోటీలు నిర్వహించారు. యువతలో క్రమశిక్షణ, సహనం, అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య జీవన విధానానికి సంబంధించిన ఇతర సద్గుణాలు పెంపొందించడమే ఈ యువ పార్లమెంటు పథకం ముఖ్య ఉద్దేశం. గత త్రైమాసికంలో భారత్ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ది చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక తాజా సంచికను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ లాహిరి ఈ విషయం వెల్లడించారు. గత త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అలాగే దిగుమతులు 6.5% పెరిగాయని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ సంక్షోభం తాత్కాలికమేనని పేర్కొన్న ఆయన త్వరలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
1: It was a short-term problem. I hope the war is going to end. Peace will prevail. And the impact was in terms of energy prices and transportation cost. Freight rates went up. There was disruption. You'll find even in these figures somewhere, prices went up, but quantities were not available. So there was a problem. I think it was a temporary supply shock.
0: ఇరాన్లో భద్రతా పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భారతీయులు ఇరాన్కు అవసరమైతే తప్ప ప్రయాణించరాదని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులతో పాటు అనివార్య కారణాల వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అక్కడికి వెళ్లాలని యోచిస్తున్న వారందరూ తమ వివరాలను ఎంబసీలో నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. రాగల 2 రోజుల్లో మహారాష్ట, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో కర్ణాటక, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి వరకు తీవ్రమైన వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్దిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. 2025-26 కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

0: వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 35 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మల్లారం గ్రామ విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఇంకొన్ని విశేషాలున్నాయి చెప్తానన్నాను. ప్రజల్లో ఆరోగ్య సంరక్షణకై ఊరిలో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేశారట. ఇంతేకాదండి, ఆలయాల అభివృద్ది, సీసీ రోడ్ల నిర్మాణం చేస్తూ మల్లారం గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు ఆ గ్రామస్తులందరూ. ఇంతకీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, తమ గ్రామాన్ని ప్రెసిడెంట్ మెడల్ రావాలి, అలా రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారట మల్లారం గ్రామస్తులంతా. గ్రామసభ సమావేశాలు కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఆ గ్రామసభ సమావేశాల్లో పాల్గొనొచ్చు. ఒకవేళ మీరు ఊళ్ళో లేకపోయినా, లేదా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వేరే దేశాల్లో ఉన్నా సరే, వాళ్ళ ఊరికి ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ఈ వెబ్సైట్ ద్వారా. ఇంకా కంప్లైంట్స్ విషయానికొస్తే, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా ఈ ప్లాట్ఫామ్, ఈ వెబ్సైట్ ద్వారానే వాళ్లు క్లియర్ చేస్తున్నారు. దీని ద్వారా కంప్లైంట్స్, ఫిర్యాదులన్నీ 48 గంటల్లోపే పరిష్కరిస్తున్నారు. ఒకవేళ వాళ్ల పరిధిలో గాని లేకపోతే అవసరమైన చోట ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారట. సామాజిక భాగస్వామ్యం, సాంకేతికత పరిజ్ఞాన వినియోగంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పాలన సాధ్యమవుతుందని ఈ మల్లారం గ్రామం నిరూపించింది. ఒక్కసారి ఆ గ్రామ వెబ్సైట్ ని చూస్తే వారి అంకిత భావం ఏంటో మనందరికీ తెలుస్తుంది. మరి ఆ గ్రామ స్ఫూర్తితో ఎన్నో గ్రామాలు ప్రేరణగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి. మరి మల్లారం గ్రామ ప్రజలందరికీ శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: చిత్రం నుండి రమ్య సాయి శివాని రాహుల్ నంబియార్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మికి జయమేయర్, రచన రామజోగయ్య శాస్త్రి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:46 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నిస్తం పద్మిని. ఈట్ ఫిట్ అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యపు ఫిట్నెస్ కూడా ముఖ్యమే అంటున్నారు మానసిక నిపుణులు. అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే చాలా, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి, మనం హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనకి ఆ విషయంలో కొన్ని సలహాలు ఇస్తున్నారు. అసలు ముందు నాకు ఒక విషయం చెప్పండి, మీరు బాగా అలసిపోయారనుకోండి, బాగా అలసిపోయినప్పుడు కోపం వచ్చినా భయం వేసినా ఏం చేస్తారు? బాగా అలసిపోతే వీలైతే విశ్రాంతి తీసుకుంటాం పద్మిని, అంతకన్నా ఏముంటుందంటారా? లేదు, దానికన్నా కొన్ని విషయాలున్నాయి, అవేంటో చెప్తాను ఈ పాట తర్వాత.

0: బాహుబలి 2 చిత్రం నుండి సోను దీపు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చైతన్య ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12:51 దాటి 40 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈట్ ఫిట్ లో మనం మాట్లాడుకుంటున్నాం, బాగా అలసిపోయినప్పుడు కోపం వచ్చినా భయం వేసినా ఏం చేస్తారు అని అడిగాను కదా. కొంతమంది శ్రోతలు రెస్పాండ్ అయ్యారు, సందేశాలు పంపిస్తున్నారు. అయితే విశ్రాంతి తీసుకునే అవకాశం లేదనుకోండి, మరప్పుడు ఏం చేస్తాం? అలాంటి సందర్భాల్లో ఒక మంచి పుస్తకమో, మీకు ఇష్టమైన సంగీతమో, వాయిద్యమో, పాట అయినా వింటే చక్కగా రిలాక్స్ అవ్వచ్చు అంటున్నారు మానసిక వైద్యులు. అదంతా ఎందుకు, ఇవన్నీ అక్కర్లేదు. నేనైతే ఒకటే మాట చెప్తాను, అదేంటంటే మన వివిధ భారతికి ట్యూన్ చేసుకుంటే చాలు, మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, హాయిగా తేలికైపోతుందని నేనంటాను. మరి మీరేమంటారు? మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

విరాట పర్వం చిత్రం నుండి సురేష్ బొబ్బిలి స్వీయ సంగీత దర్శకత్వంలో దివ్యతో ఆలపించిన పాట విన్నారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:57 దాటి 10 సెకండ్లు. మరి అలసటగా అనిపించినప్పుడు పాట వినాలి, పాట వింటే రిలాక్స్ అయిపోతాం అనుకున్నాం కదా. ఇదంతా బానే ఉంది, కానీ తీవ్రమైన ఒత్తిడిలో భయానికి భయం అనిపిస్తే, భయానికి లోనైతే, మనసు ఆరాటపడుతూ ఆత్రుతగా ఉన్నప్పుడు ఏం చేయడం? అలాంటప్పుడు ఒంటరిగా కూర్చోకుండా బయటకి 4 అడుగులు వేయడం, వీలైతే ప్రకృతికి దగ్గరగా ఉండడం. ఒకవేళ అది కుదరలేదనుకోండి, మీ బాధను భయాన్ని దూరంగా తరిమేసేందుకు ఒక మిత్రుడితో, ఒక మంచి సంభాషణతో, ఒక ఆప్తుడితో ఆత్మీయంగా మాట్లాడండి. ఎంతో బాగుంటుందంటున్నారు మానసిక వైద్య నిపుణులు. మీకెప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైతే తప్పకుండా ప్రయత్నించండి.

సాహసం స్వాసగా సాగిపో చిత్రం నుండి విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇఆర్ రెహమాన్, రచన అనంత్ శ్రీరామ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి మానసిక ఆరోగ్యం కోసం కొన్ని సూచనలు, కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. కోపం, భయం, దుఃఖం, ఒత్తిడి ఇవన్నీ కాలంతో సర్దుకుంటాయి. అందుకే అంటారు, టైమ్ ఈజ్ అ గ్రేట్ హీలర్, కాలమే అన్నిటికీ పరిష్కారం. ఇదే మాటని మళ్లీ మళ్లీ చెప్తున్నారు మానసిక వైద్య నిపుణులు, అలాగే వైద్యులు కూడా. మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటే శరీరం కూడా సక్రమంగా పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందుకే ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఫిట్గా ఉండండి.

0: నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రీవర్ధిని పూర్ణిమాతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:08.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. విజయశాంతి గారి పుట్టినరోజు, మరి విజయశాంతి గారి పాటలు వినిపించండి ప్లీజ్ అంటున్నారు. ఈరోజు శక్తిశీల్లో 2:15 నుండి 3 గంటల మధ్యలో ఒక అద్భుతమైన శక్తిశీలి గురించి, ఆ లేడీ గురించి మాట్లాడుకుంటూ విజయశాంతి గారు నటించిన చిత్రాల నుండి మంచి మంచి పాటలు విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైంలో మిమ్మల్ని కలుస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఎస్ఐఆర్ అంశంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సర్పై ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. తుంగభద్ర జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట రైతుల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్టంలోని పలు జిల్లాలు అక్కడక్కడా రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం

0: కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లోని లోక్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లా మొక్క నటారు. గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. సంస్కృతి కమ్యూనిటీ హాల్లో భారత్ సేవాశ్రమ్ సంఘ్ సౌజన్యంతో లోక్ భవన్ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గవర్నర్ చిన్నారులకు నోట్ పుస్తకాలు అందజేశారు. రేపటి నుంచి రాష్టంలో ప్రారంభమవుతున్న ఎస్ఐఆర్ నేపథ్యంలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమాపేశం జరిగింది. ఏఎస్ఎస్సీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఎస్ఎస్సీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు కొందరు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మందలించారు. ఎస్ఐఆర్ సరిగ్గా అమలు కాకపోతే పేదల ఆధార్ రేషన్ కార్డులు పోతాయని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఓటరు హక్కు కాపాడాలని మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. తుంగభద్ర జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా తుంగభద్రపై కురుడి, చిక్కాల పరివి, చిక్కాల మంచి బ్యారేజీలు అక్రమంగా నిర్మిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, తుమ్మిళ్ల భీమా ప్రాజెక్టులకు రావాల్సిన నీటి ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయని లేఖలో హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట రైతుల సమస్యలను వినతి పత్రాల రూపంలో వివరించారు. కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి తెలంగాణలో 152 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరించామని, అందుకు తగినట్లు కేంద్రం కొనుగోళ్లు పెంచాలని కోరారు. కేంద్రం లక్ష్యాలు తక్కువగా నిర్ణయించడంతో గత 3 సీజన్లలో రాష్ట ఖజానాపై 16,446 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44% పెంచాలని, పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లపై 25% పరిమితి తొలగించాలని కోరారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ లో నిర్వహించిన ఫ్రీడమ్ 250 వేడుకల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్కు డెవలప్మెంట్ సెంటర్ ఇస్తే ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈఓలను అందిస్తామని ఆయన ఈ సందర్బంగా చెప్పారు. తెలంగాణ అమెరికా భాగస్వామ్యం ఐటీ దాటి ఏఐ, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ రంగాలకు విస్తరిస్తోందని ఆయన వెల్లడించారు. మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు 77వ జన్మదినం సందర్బంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ మహోత్సవం వైభవంగా జరిగింది. సీనియర్ పాత్రికేయులు మా శర్మ రచించిన ఈ గ్రంథాన్ని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు అధ్యక్షతన ఆవిష్కరించారు. ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ నలేంద్ర సేనారెడ్డి, పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్, క్రీడా దిగ్గజం పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ప్రజాభవన్లో నిన్న రాష్టస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామాలను స్వయం సమృద్దితో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్టంలో సుమారు 135,000 మంది సిబ్బంది పనిచేస్తుండగా ఏటా 34,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతున్నా గ్రామాలు ఆశించిన స్థాయిలో అభివృద్ది చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లోని సన్నత్ నగర్ టీమ్స్లో 184 ఒప్పంద పోస్టుల భర్తీకి 3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 31 మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులు, 122 టెక్నికల్ అలైడ్ హెల్త్ అడ్మినిస్టేటివ్ పోస్టులు, 31 సపోర్ట్ ఇంజనీరింగ్, సెక్యూరిటీ, లీగల్, పీఆర్ తదితర పోస్టులున్నాయి. మెడికల్ ఫ్యాకల్టీలో 5 ప్రొఫెసర్లు, 2 అసోసియేట్ ప్రొఫెసర్లు, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు జులై 6వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాలి. రైతులు రాజన్న కోడలను సంరక్షిస్తూ వాటితో వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాల్లో రైతులకు ఉచితంగా కోడెల పంపిణీని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, రాజన్న ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: రైతులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నది, తీసుకున్న కోడెలను చక్కగా సంరక్షించుకోండి, వాటి ద్వారా వ్యవసాయాన్ని మీరు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా చట్టపరంగా ఎలా ఉచితంగా ఇస్తున్నారు కదని చెప్పి తీసుకుని ఇతరత్ర వేరే వారికి అమ్ముకునేటువంటి పరిస్థితి చేసినా, లేదా ఇతరత్ర దాన్ని బాగు సక్రమంగా చూసుకోకుండా వారిపైన తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా దుర్షేడు ప్రభుత్వోన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
2: పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాం. హాట్ స్పాట్స్ పబ్లిక్ ప్లేసెస్ లో చెకింగ్ జరుగుతుంది. రీసెంట్ గా ప్రతి స్కూల్ బయట ఉన్న 100 యార్డ్స్ రేడియస్ లో ఉన్న పాన్ షాప్స్ మీద కూడా ఆల్మోస్ట్ 52 FIRs టోటల్ చేయడం జరిగింది. అది కూడా మేము తీసేస్తున్నాం. హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో కూడా కొన్ని కంప్లైంట్స్ మనకి వస్తున్నాయి. అక్కడ కూడా నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ ద్వారా మేము చెకింగ్ చేస్తున్నాము.
0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ బీకాం బీఎస్సీతో పాటు ఎంఏ ఎంకాం ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు 7 August చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-0101 లో సంప్రదించవచ్చు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మానాదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ ఖాజా కరీముల్లా ఆధ్వర్యంలో మాధాపూర్ కొండాపూర్లోని వాణిజ్య సంస్థలు వసతి గృహాల్లో అగ్ని సురక్ష తనిఖీ నిర్వహించారు. మాధాపూర్లోని Sky 100 కిచెన్ అండ్ బార్, కొండాపూర్లోని వెంకటేశ్వర కోలివింగ్ పీజీ హాస్టల్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని తనిఖీలో తేరింది. నిర్వాహకులపై ఫైర్ సర్వీసెస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో సహా 31 జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు అంతర్జాతీయ దౌత్యరంగ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దౌత్యం, అంతర్జాతీయ సంబంధాలు, శాంతి చర్చల్లో మహిళలు చేస్తున్న అసమానమైన సేవలను గుర్తించి వారిని గౌరవించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 2022లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న దౌత్య అంతర్జాతీయ సంబంధాల రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించడం, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రజా సమస్యలు పరిష్కరించి పాలనలో వేగం పెంచే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టిందని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ పలన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి తెలియజేశారు. అవసరమైన భూమిని గుర్తించేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్థల పరిశీలన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తారని ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలియజేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో పీజీ హెడ్ మాస్టర్గా, జిల్లా విద్యాశాఖలో ఫైనాన్స్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న దేవాజీని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ మదన్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్లక్ష్యం కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు. పోలీస్ సిబ్బంది వృత్తి నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు డ్యూటీ మీట్ అత్యుత్తమ వేదికని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 3వ జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ను ఆయన ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. ఎస్ఐఆర్ అంశంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ రోజు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై జూమ్ మీటింగ్ నిర్వహించారు. తుంగభద్ర జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులు పరిరక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో అనేక కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. రాష్టంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20 దాటి 30 సెకండ్లు. మరి మన ఫేవరెట్ కార్యక్రమం షో టైమ్ కి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైంలో ఎలా పాల్గొనాలి? ఎలా పాల్గొనాలంటే నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు 0402324052 ఈ నంబర్కు నాకు సందేశం పంపడమే. మరి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నామంటూ ఆల్రెడీ సందేశాలు వచ్చేసాయి. షో టైంని వెంటనే ప్రారంభం చేసుకుందాం. శ్రోతలందరూ సిద్ధమైపోండి.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారు.

0: It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మరి ఎప్పట్లాగే ఈ రోజు కూడా షో టైంలో మంచి మంచి ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను స్టూడియోలో. షో టైంలో ముందుగా ఒక్క మాట చెప్పి షో టైం ప్రారంభించుకుందాం. పంపించిన వాళ్ళు మళ్లీ మళ్లీ పదే పదే పంపించకండి, ఎందుకంటే మీ సందేశం కిందకి వెళ్ళిపోతుంది అందుకని. ఓకే, మరి షో టైంలో వస్తోంది మొదటి ప్రశ్న. 90s ఒక తెలుగు సినిమా 2 సార్లు విడుదల చేశారు, అంటే వెంట వెంటనే హిట్ అయి రీరిలీజ్ చేయడం కాదు, ఒకే సినిమా 1 సంవత్సరం వెంటనే మళ్లీ నెక్స్ట్ ఇయర్ ని విడుదల చేశారు. అయితే మొదటిసారి విడుదల చేసినప్పుడు అస్సలు ఆదరణ పొందలేదు, తర్వాత సంవత్సరంలో విడుదల చేసినప్పుడు సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ఏంటి? మరి మీకు సమాధానం తెలిస్తే 0402324285252 ఈ నంబర్ కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కలిసిందాం రా చిత్రం నుండి రాజేష్ బృందం అలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన వేటూరి సుందరామూర్తి గారు. అసలు ఇలా కూడా జరుగుతుందా మన షో టైంలో, ఇలాగ కూడా జరుగుతుందా? అంత కష్టమైన ప్రశ్న అడిగానా నేను? ఏంటండి, ఒకే ఒక్కరు సమాధానం చెప్పారు కరెక్ట్గా. నేనేం చెప్పానో, మొదటిసారి ముందు సంవత్సరం రిలీజ్ చేశారు, అది అస్సలు ఆడలేదు, ఒకే ఒక్క రోజులో తీసేశారు. మళ్ళీ అదే సినిమాని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేశారని చాలా మంది జగదేక వీరుడు అత్తలోక సుందరి అని రాశారు. కానీ కాదు, ఈ ప్రశ్న సమాధానం మీకు గూగుల్ అమ్మ చెప్పదు, అది కూడా రాశారు శ్రోతలు. మాకు గూగుల్లో దొరకటం లేదండి, మీరే చెప్పండి ఆన్సర్ అంటున్నారు. సరే నేనే చెప్తాను. 1992లో విడుదలైన సినిమా జంబలక్కడి పంబ. జంబలక్కడి పంబ సినిమాని 1992లో విడుదల చేసి ఒకే ఒక రోజులో తీసేశారట. అస్సలు ప్రేక్షకులు ఎవ్వరూ రాలేదుట, ఏ షోస్కి రాలేదుట. మళ్లీ ఇంకొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని దర్శకులు ఏం చేశారంటే, 1993 జూలై 12న జంబలక్కడి పంబని మళ్లీ విడుదల చేశారు. అప్పుడు మాత్రం సూపర్ హిట్ అయింది, కమర్షియల్ సక్సెస్ సాధించింది ఈ సినిమా, సంచలనం సృష్టించింది. మాదిరెడ్డి సులోచన గారు రాసిన ఒక నాటకాన్ని ఆధారంగా తీసుకుని ఈవీవీ సత్యనారాయణ గారు ఈ సినిమాని తెరకెక్కించారు. ఇది కాస్త బ్లాక్ కామెడీ సినిమా అయినా చాలా మంది ఎంతో ఆసక్తిగా చూశారు, హాస్యాన్ని పండించారు మొత్తం అందరూ, అదనమాట సంగతి. మరి ఒకే ఒక్కరు ఎవరో తెలుసా సమాధానం పంపించింది? కేవీ రావు గారు, పీపీ రావు గారు, ఖైరతాబాద్ నుండి. మీకు మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ సార్, మీరొక్కరే సరైన సమాధానం చెప్పారు. నేను 90s అనే అన్నాను. అవును, 90s సినిమానే కదా, 90s అన్నాను, 90 అనలేదు. మరి షో టైంలో తర్వాత ప్రశ్న వస్తుంది, తర్వాత ప్రశ్న ఇది మీరు చాలా సులువుగా సమాధానం చెప్పేస్తారని నాకు తెలుసు. ప్రశ్న ఏంటంటే, ఒక్కసారి ఈ డైలాగ్ వినండి, దొంగల్ని పక్కన పెట్టుకుని కమాన్ చేజ్ పట్టుకో అనాల్సింది కాదు, క్యాచ్ అనాలి. పట్టేశా, ప్రమోషన్ కొట్టేశా, నాకు సింగిల్ ప్రమోషన్ కాదు డబుల్ ప్రమోషన్ అని తాడి మట్టయ్యతో అంటాడు ఒక కానిస్టేబుల్. ఇది ఏ సినిమా, ఆ కానిస్టేబుల్ ఎవరో మీకు తెలిస్తే నాకు 04023240852 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:35 అవుతుంది. షో టైమ్ లో రెండో ప్రశ్నగా నేను అడిగాను, ఒక డైలాగ్ చెప్పాను, మరి ఆ డైలాగ్ అన్నది ఎవరు, అది ఏ సినిమాలోది అన్నాను. దీనికి మాత్రం శ్రోతలు ఎంతో కరెక్ట్ గా సమాధానాలు పంపించారు. ముందుగా సమాధానం ఏంటంటే మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారిని బట్టల సత్తిగా కూడా పిలుస్తూ ఉంటారు, వారి జయంతి ఈరోజు. అందుకనే వారిని గుర్తు చేసుకుంటూ ఈ ప్రశ్న అడగడం జరిగింది. తమ్ముడు సినిమా నుంచి ఆ పాట వినారు. ఈ పాటలో మల్లికార్జునరావు గారు ఎంతో సరదాగా నవ్వుతూ ఆడుతూ కనిపిస్తారు. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్లు, నాకు తొందరగా వచ్చిన వాళ్ల పేర్లు కేవీరావు, పిపిరావు హైదరాబాద్ నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, ఎల్ఆర్ శాస్త్రి దుర్గా నాగారం నుండి, పుష్ప శ్రీనివాస్ రెడ్డి గారు సైదాబాద్ నుండి, శ్రీనివాస్ పిజాది కూడా, పద్మావతి శిల్ప మరియు వారి కుటుంబ సభ్యులు చంచల్ కూడా నుండి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుండి, దస్తగిరి సంధ్యా కడప నుండి, పాలెంపోలే ఆలగడ్డ నుండి, తోట సంతోష్ పోతంగల్ నుండి, సాయి మన్విత గీతానగర్ నుండి, జగదీష్ యూసఫ్ కూడా నుండి, సుభాష్ని హైదరాబాద్, ఫరూక్ జైనుద్దీన్ గారు దివాకర్ ఉమ్మడి నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, కట్ల సతీష్ సుమలత భద్రాద్రి కొత్తగూడ నుండి, నెమ్మాన్ నుండి పున్నా వెంకటేశం హేమలత, బాలస్వామి గారు హైదరాబాద్ నుండి, ఇంకా కళ్యాణాచారి గారు కల్వకుర్తి నాగర్ కర్నూలు నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, అలాగే బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, ఇంకా

చాలా మంది సరైన సమాధానాలు పంపించారు, కానీ నాకు తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు ఇదన్నమాట. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలు సిద్ధంగా ఉన్నారా? మరి ప్రశ్న వచ్చేస్తోంది, అస్సలు లేట్ చేయకుండా. మరి ఈరోజు హీరోయిన్ నటి విజయశాంతి గారు పుట్టినరోజు కదా, వారికి సంబంధించి ఈ ప్రశ్న. విజయశాంతి గారు తన సినీ కెరియర్లో ఏ హీరోతో ఎక్కువ సినిమాల్లో నటించారు? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:42 దాటి 20 సెకండ్లు. మరి ఇంత ఈజీ ప్రశ్న అడిగితే శ్రోతలు ఊరుకుంటారా చెప్పండి. మరి సమాధానాల వెళ్ళు అట్లా వస్తూనే ఉంది. ఇంకా హీరోయిన్ నటి విజయశాంతి గారి పుట్టినరోజు సందర్భంగా తన కెరియర్లో ఏ హీరోతో ఎక్కువ సినిమాల్లో నటించారని అడిగాను. మరి నేను క్లూగా ఒక పాట కూడా వేసేసాను కదా. ఎస్, చిరంజీవి గారితో కలిసి విజయశాంతి గారు 19 సినిమాల్లో అత్యధికంగా నటించారు. ఆ తర్వాత బాలకృష్ణ గారితో 16 సినిమాల్లో నటించారు. ఇంకొక విషయం ఏంటంటే చిరంజీవి గారితో సమానంగా పోటీ పడి డాన్స్ చేసే హీరోయిన్స్ లో విజయశాంతి గారు ఒకరు. చాలా ఫాస్ట్ గా డాన్స్ చేస్తారు మనం గమనిస్తే. వాళ్ళిద్దరి నంబర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. మరి ఇక సమాధానాలు తొందరగా వచ్చిన వాళ్ల పేర్లు. పద్మావతి కిస్మత్పూర్ నుండి, రాము బల్కంపేట నుండి, లిల్లీ సీతాఫల్ మండి నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ ఎన్జిఓస్ కాలనీ నుండి, బలరాం సరోజా బోయిన్పల్లి నుండి, చిలుక నారాయణ గారు అనసూయ గారు నిజామాబాద్ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, మురహరి గారు యశోద నిజామాబాద్ నుండి, సీను రావూరు నుండి పంపించారు, అరుణ రాజేందర్ నిజామాబాద్ నుండి, రవీందర్ దుబాయ్ నుండి పంపించారు, మధుకర్ నందిపేట నుండి, కన్నిగారు సత్యనారాయణ హస్తనాపురం ఈస్ట్, అజయ్ అనిల్ కుమార్ నెమ్మారు నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, శ్రీధర్ రామ్నగర్ నుండి, పాలెంపోలయ్య ఆలగడ్డ నుండి, భోగ మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుండి, అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుండి, చింతా శ్రీనివాస్ చాపల్లి నుండి, రమణీ సుబ్బారావు గారు సికింద్రాబాద్ నుండి. ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు. సందేశాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్. షో టైంలో చివరిగా ఒక మంచి ప్రశ్న వస్తోంది, సిద్ధంగా ఉండండి.

మరి షో టైంలో చివరిగా ఒక జనరల్ ప్రశ్న అడగడం పరిపాటి అయింది. అయితే ఆ ప్రశ్న ఏంటంటే, చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఇందాక మనం ఒక ఉత్తమ గ్రామం మల్లారం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి మీరు మీ గ్రామానికి ఏదైనా చేశారా? అంటే గ్రామ అభివృద్ధి కోసం మీరు ఏదైనా చేస్తే ఒకే ఒక సెంటెన్స్లో, ఎక్కువ సెంటెన్సెస్ పంపకండి, చదవడం కష్టమవుతుంది. ఎందుకంటే అందరి సమాధానాలు చదివే ప్రయత్నం చేస్తాను. మీరు మీ గ్రామానికి ఏదైనా, గ్రామ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తే ఒకే ఒక సెంటెన్స్లో క్లుప్తంగా పంపించండి, అప్పుడు నేను చదివే ప్రయత్నం చేస్తాను. మరి పంపించండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నిర్ణయం చిత్రం నుండి మనో ఎస్జానికి అలిపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మరి చైతన్య స్ఫూర్తిలో విన్న ఆ ఉత్తమ గ్రామం మల్లారం గురించి చెప్పుకున్నాం. మరి మీరు మీ గ్రామానికి ఏదైనా చేశారా క్లుప్తంగా చెప్పండి. అంటే అసలు మీరు చేసింది చదువుతుంటే అబ్బా వా అనిపిస్తోంది నాకైతే. ఎంతమంది మీరు ఇంతమంది మీ ఊరికి మీ గ్రామాభివృద్ధికి ఇంత చేశారా అంటే మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయకుండా నేను ఇంకేమీ మాట్లాడలేకపోతున్నాను. మరి ఎవరెవరు ఏం రాశారో చూద్దాం. తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుండి మా గ్రామంలో చెట్లు నాటించానంటున్నారు. మరి బ్రహ్మయ్య గారు ఏం రాశారంటే నేను మా గ్రామానికి శ్మశాన వాటిక లేకపోతే స్థలం ఇచ్చాను, ఉచితంగా స్థలం ఇచ్చానంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మేము మొక్కలు నాటామండి మా గ్రామంలో అంటున్నారు మురహరి యశోద. ప్లాస్టిక్ తగ్గించి బట్ట సంచులను వినియోగించడం కోసం అవి కుట్టామంటున్నారు మలక్పేట్ నుండి మల్లికార్జున్ మాధవిలత. ఎంత గొప్ప విషయం అండి, చల్లదనం కోసం చెట్లు నాటాం, ఇంకుడు గోతులు తీయించామంటున్నారు చిలుక నారాయణ గారు, అనసూయ గారు జానకంపేట నిజామాబాద్ నుండి. ఇక మా గ్రామంలో స్కూల్లో సరస్వతి ఆలయంలో పూజకు సంబంధించి వస్తువు

అలాగే 10వ తరగతి పరీక్షల్లో స్కూల్లో రాసిన పిల్లలకి స్కూల్లో 4 ఫ్యాన్లు బహుమతిగా ఇచ్చారంటున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి. ఇక నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత ఏమంటున్నారంటే, నేను మా ఊర్లో యువజన సంఘం బిల్డింగ్ నిర్మించానండి అంటున్నారు. మరి అరుణ రాజేందర్ గారు, నిజామాబాద్ జిల్లా నుండి మేము మొక్కలు నాటామండి, మా ఊరి కోసం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండడానికి మేము ప్రయత్నిస్తామంటున్నారు, మా బస్తీలో కళ్యాణ మండపం అభివృద్దికి కృషి చేశామంటున్నారు కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. అలాగే గుజరాత్ లో వరదలు వచ్చినప్పుడు మేమందరం చందాలు వేసుకొని పంపామంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. మీ ఊరు కోసం మీరేం చేశారో పంపించండి. మా ఊరి కోసం నేను గుడి కోసం స్థలం ఇచ్చాను బొడ్రాయి గ్రామ దేవత కోసం అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు. మరి నీళ్లు సరఫరా చేశాను మా ఊళ్ళో అందరికీ అంటున్నారు వెంకటేష్ నందిపేట నుండి. మరి మహమ్మద్ జైనుద్దీన్ గారు మంచి ప్రశ్న అడిగారు, నమస్కారం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. చింతా శ్రీనివాస్ చేపల్లి నుండి మొక్కలు నాటే, మా టౌన్ మేడం గారు గ్రామం కాదు, మేము టౌన్లో ఉంటాము, అందుకనే మేము వెళ్లే దారిలో నీళ్లు కానీ వేస్ట్ గా ఉంటే కొళాయిలు వెళ్ళిపోతూ ఉంటాయి, దాన్ని బాగు చేసి నీళ్లు వేస్ట్ అవ్వకుండా చూసామంటున్నారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల నుండి. ఇక నిమ్మాని గ్రామం నుండి అజయ్ కుమార్ అనిల్ కుమార్ రాస్తున్నారు, మా ఊర్లో కాలనీలో మొక్కలు నాటామండి, వాటి సంరక్షణ అంతా నేనే చూసుకుంటాను అంటున్నారు. చాలా గొప్ప విషయం అండి, మొక్కలే మన నేస్తాలు కదా. నేను అక్షర ఉజ్వల ప్రోగ్రాంలో 20 మంది స్త్రీలకు చదువు నేర్పుతున్నానంటున్నారు కొండ రాజేశం బద్దనపల్లి రాజన్న సిరిసిల్ల నుండి, ఆ జిల్లా నుండి మనకు పంపించారు. స్వంతంగా కాదు కానీ మా సొసైటీ చేనేత సహకార సంఘం తరఫున మా వార్డులో బోర్ వేయించి మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశామంటున్నారు, అది కూడా మంచి విషయం కదండి. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, మా ఊరిలో పాడి రైతుల కోసం వైద్యుడు రోజు వచ్చేలా సహాయం చేశానంటున్నారు కట్ల రాజేశం గారు మనకి రాంపురం నుండి. ఇక బస్సు వేయించానంటున్నారు విజయ్ కుమార్ గారు చందానగర్ నుండి. లైట్స్ లేని రోజుల్లో, కరెంట్ లేని రోజుల్లో అంటే కొంచెం పాతకాలంలో చెప్తున్నారు ఆయన. విజయ్ కుమార్ గారు చందానగర్ నుండి మనకు సందేశం పంపించారు. ఇక చాలా మంది ఉమ్మడి గ్రామంలో చాలా ఇంకుడు గోతులు తీయించాం రేపటి కోసం నీటి కోసం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి. ఇంకా మీ స్వానుభవాలు, మీ ఊరి కోసం, మీ గ్రామ అభివృద్ధి కోసం మీరేం చేశారో మాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వినోదం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. మరి షో టైంలో నేను అడిగాను, కొంతమంది సందేశాలు పంపించారు. వరంగల్ కాశీబుక్ నుండి దాసి రామచంద్రన్ సుమతి గారు, మేము నీళ్లు మంచినీళ్లు ఏర్పాటు చేశాం మా ఊరి కోసం అంటున్నారు. అలాగే మా గ్రామంలో స్కూల్ కోసం బ్లాక్ బోర్డులు కుర్చీలు ఏర్పాటు చేశామంటున్నారు దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి. ఈరోజు షో టైంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి 2:15 దంత వైద్యం చేయవలసిన ఒక మహిళా వైద్యురాలు, అంతర్జాతీయ ఉత్తమ మహిళా ఐపీఎస్గా ఎదిగిన వారు సాధించిన విజయాలు మనశ్శక్తిశీల్లో. దాంతోపాటు నటి విజయశాంతి గారు నటించిన చిత్రాల నుండి ఒక మంచి మంచి పాటలు విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 2:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్, ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2:15 మిమ్మల్ని కలుస్తాను.

0: ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్జానికి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరమూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ ప్రీతి పార్ కౌర్ వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే వృత్తిపరంగా సాంస్కృతిక పరంగా ఆమెకు ఎదురైన సవాళ్లు తేలికైనవేం కాదు. చదువుకోవలసిన యువత విద్యార్థులు చాలా మంది మాదక ద్రవ్యాలు వాడకం, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉందని గమనించారు డాక్టర్ ప్రీతి. అలా కానివ్వకూడదని రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు అక్కడున్న నాగాలాండ్ రాష్ట్రంలో ఆ జిల్లాలో. యువతకి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చి సేంద్రియ వ్యవసాయం వంటి జీవనోపాధిని కల్పించే కార్యక్రమాల్లో చేరేలాగా ప్రోత్సహించారు. అది కూడా అంత సులువుగా ఏం జరగలేదు. ఎందుకంటే కొంతమంది పిల్లలు, కొంతమంది యువత బానిసైన వాళ్ళని తీసుకొచ్చి ఇలా సెంటర్స్లోని వారికి ప్రత్యామ్నాయ చికిత్సను అందించి వృత్తి నైపుణ్యాలను అందించడం అదంత సులువైన పని కాదు. కానీ ఎంతో నేర్పుగా ఓర్పుగా చేసి సాధించి చూపించారు డాక్టర్ ప్రీతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.

0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

కొండవీటి దొంగ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ పాడిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. శక్తి చెల్లి కార్యక్రమం వింటున్నారు. ఐపీఎస్ డాక్టర్ ప్రీతి పాల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే సొంత డ్యూటీ సమయాలు ప్రారంభం కావడానికి

0: ఎగ్జామ్కి ముందే ప్రతిరోజు పొద్దున్న 6 గంటల నుండి 10 గంటల వరకు యూపీఎస్సీ సివిల్స్ బ్యాంక్ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభించారట డాక్టర్ ప్రీతి. ఆమె తన సొంత జీతంతో హైదరాబాద్ దిమాపూర్ నుండి పుస్తకాలను కొని ఉచితంగా ఇచ్చేవారట విద్యార్థులందరికీ. 9 మంది విద్యార్థులతో ప్రారంభమైన తరగతులు ఇప్పుడు 50 మందికి చేరింది. అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ ఆవిడ కోచింగ్ ఇస్తున్న పిల్లలందరిలో 7 మంది విద్యార్థులు నాగాలాండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఒక పక్క పోలీస్ వృత్తి నిర్వహిస్తూనే విద్యార్థుల కోసం ప్రత్యేకమైన తరగతులను ఏర్పాటు చేశారు డాక్టర్ ప్రీతి. ఎంత గొప్ప విషయం కదా. ఉత్తి విద్యార్థుల కోసమే కాదు, డాక్టర్ ప్రీతి, ఐపీఎస్ ప్రీతి మహిళల కోసం కూడా ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చారు నాగాలాండ్ రాష్ట్రంలో. వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: స్వయం కృషి చిత్ర నుండి జానకమాలపించిన పాట విన్నారు. సంగీతం రమేష్ నాయుడు, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరి ఈరోజు నటి విజయశాంతి గారు పుట్టినరోజు సందర్భంగా మన శక్తిశీల్లో ఐపీఎస్ డాక్టర్ ప్రీతి గారి గురించి మాట్లాడుకుంటూ విజయశాంతి గారు నటించిన చిత్రాల్లోంచి కొన్ని మంచి పాటలు వింటున్నాం. మరి మహిళలకి ఏం చేశారో చెప్తాను అని అన్నాను కదా, మారుమూలలో ఉన్న ఆ నొక్లక్కావ్ అంటే నాగాలాండ్లో ఉన్న ఆ జిల్లాలో చాలామంది మహిళలకు శానిటరీ ప్యాడ్లు, ఋతు పరిశుభ్రత కూడా కనీస సమాచారం, దాని గురించి కనీస సమాచారం కూడా తెలియదని డాక్టర్ ప్రీతి గ్రహించారు. మరి అప్పుడేం చేశారంటే స్థానిక నేతలు నేత మహిళల సహకార సంఘాన్ని సంప్రదించి శానిటరీ ప్యాడ్లను కుట్టడం నేర్పించారు అక్కడున్న మహిళలకి. మహారాష్ట్ర నుండి యంత్రాలు తెప్పించి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా మహిళలకు ప్యాడ్లు ఎలా తయారు చేయాలో ట్రైనింగ్ ఇప్పించారు. ప్రస్తుతం 9 గ్రామాల్లో శానిటరీ ప్యాడ్స్ ను తయారు చేస్తున్నారు అక్కడున్న స్థానిక మహిళలందరూ. ప్యాడ్లను ఒక్కొక్కటి 5 రూపాయలు చెప్పున అమ్ముతున్నారు. అయితే వాటిని కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేద మహిళలకు ఉచితంగా కూడా ఇస్తున్నారు. ఆ ఏర్పాటుని చేశారు డాక్టర్ ప్రీతి. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా, జిల్లాలో గర్భాశయ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గాయి. మహిళలకు కొత్త ఆదాయ వనరు, సాధికారత, ఆత్మవిశ్వాసమే కాదు ఆరోగ్యం కూడా ప్రసాదించారు ఈ ఆరోగ్య ప్రదాత ఐపీఎస్ డాక్టర్ ప్రీతి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:50 దాటి 15 సెకండ్లు. డాక్టర్ ప్రీతి పాల్ కౌర్ బాత్రా గారి అసాధారణ అంకిత భావానికి, అవిశ్రాంత కృషికి, విశిష్టమైన సేవలకు సమాజ సేవకుగాను ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. ఇందాక చెప్పాను కదా, 2024 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ అందించే ప్రతిష్టాత్మక అండర్ 40 అవార్డును అందుకున్న ఏకైక భారతీయురాలు డాక్టర్ ప్రీతి. అవే కాదు, గ్లోబల్ ఉమెన్ లీడర్ అవార్డ్, స్కాచ్ గోల్డ్ అవార్డ్, ఉమెన్ పవర్ ఇండియా అవార్డ్, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు డాక్టర్ ప్రీతి. అయితే ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ ప్రీతి ఇలా అంటున్నారు, నాకు ఎన్ని పురస్కారాలు వచ్చినా అన్నిటికన్నా ఒక గొప్ప గుర్తింపు ఉంది, అదేంటంటే నాగాలాండ్లో ఉన్న ఆ స్థానిక ప్రజలు నాకు ఒక గిరిజన పేరును బిరుదుగా బహుకరించారు, అదే నాకు అన్నిటికన్నా ఒక గొప్ప బహుమానం అంటారు డాక్టర్ ప్రీతి.

ప్రతి ఘటన చిత్రం నుండి జానకం ఆలపించిన ఎమోషనల్ సాంగ్ విన్నారు కదా. రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం చక్రవర్తి. విజయశాంతి గారి అద్భుతమైన నటన ఈ పాట వింటుంటే కళ్ళ ముందలా కనిపిస్తూ ఉంటుంది. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:56 దాటి 9 సెకండ్లు. సరిహద్దు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ, కమ్యూనిటీ డ్రగ్ స్క్వాడ్లను నడపడం, నోటి క్యాన్సర్ కారణమయ్యే పొగాకు పాన్ వాడకాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు తక్కువగా ఉన్న జిల్లాల్లో నాగాలాండ్ రాష్ట్రంలో వైద్యురాలిగా అవసరమైన వారికి దంత చికిత్సను కూడా అందిస్తున్నారు డాక్టర్ ప్రీతి. సమాజాన్ని ఎప్పుడు క్రమబద్ధంగా శాంతియుతంగా ఉంచాలనే సద్గుణమే నన్ను ఈ ఐపీఎస్ వృత్తిని చేపట్టేలా చేసింది అంటారు డాక్టర్ ప్రీతి. నిస్వార్థమైన సేవ, శౌర్యం, అంకితభావం, క్రమశిక్షణతో నిండిన డాక్టర్ ప్రీతి పాల్ స్ఫూర్తిదాయక జీవితం ఎందరికో ఆదర్శం. వారికి మనం కూడా సెల్యూట్ చేయాల్సిందే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम सखी सहेली बस कुछ ही पलों में.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం.

ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గుట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సొంత ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలన్నింటినీ 100.2 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్పై కూడా వినొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. అట్లని 5:30 కథిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి కోడలి పిల్ల కాలక్షేపం కథని, మాతాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి శిష్యుని ఎంపిక కథలు ఇంటారు. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే ఈఎల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. మాట మనుషులని దగ్గర చేస్తూ కొత్త కొత్త పరిచయాలతో బంధాలను కలుపుతుంది. మంచి దోసులను మన మనసులలో పదిలంగా ఉంచుతుంది. మంచి పలకరింపుతో కూడిన మాట మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. మరి మంచి పలకరింపుతో కూడిన మాటలు మాట్లాడుకోవాలంటే మా ఈ కార్యక్రమానికి ఫోన్ చేయుండ్రి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 5:30 దాకా ప్రసారమవుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి ఇనుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి, 29508 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయొచ్చు. అంతేకాదు ఉత్తరం ద్వారా కూడా పాటని కోరినచ్చు. మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001, ఇది పిన్కోడ్ నంబర్. కార్యక్రమంలో ముందుగల విందాం ప్రియురాలు పిలిచింది చిత్రం నుండి ఈ పాటని.

మై ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటైనుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం నుంచి రజిత, శ్వేత, రవి, మహేష్, సూర్య, నరేష్ వీళ్ళు. అల్లరి ప్రియుడు చిత్రం నుండి చెప్పకనే చెబుతున్నది అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. అయితే శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరి వినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం 504001 ఇది పిన్కోడ్ నంబర్.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పున రీ పాట అయినుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో,

0: హలో
1: హలో
0: చెప్పండి మేడం.
1: రాజు అన్నారు కదా సోనాల నుంచి. ఏం చేస్తారు రాజు మీరు? బీడీ వర్కర్. మరి మొదటిసారా మీరు ఫోన్ చేసుడు? ఎట్లా అనిపిస్తుంది? మరి
0: బాగా అనిపిస్తుంది.
1: ఎట్లా మీరు రేడియో వింటారా లేకుంటే ఫోన్ లో వింటారా?
0: అంటే మా ఇంటి ముందర ఒక తాత ఉంటాడు, అతని దగ్గర రోజు రేడియో వింటాం.
1: ఇలా నంబర్ తీసుకొని ఫోన్ చేసింది. సరే రాజు, మరి ఇలా ఏ పాట వింటారు? ఆయా షేర్. తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లనే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఫోన్ చేయండి. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో పాటల్ని. శ్రోతలు, ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి కనుక వీలైనంత మట్టుకు బయటి ఆహారం తీసుకోకండి. ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచేవి, తేలికగా జీర్ణమయ్యేవి తీసుకోవాలా. రోడ్ల పక్కన దొరికే ఆహారాన్ని తినకుండా ఉండడం చాలా మంచిది. అంతేకాదు, ఇంట్లో వండుకునే ఆహారం కూడా అప్పటికప్పుడు వండుకొని గరం గరంగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇయాల్టి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈ పాటని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, రజిత పిప్పలకోట నుంచి. హలో.
2: హలో మేడం, నమస్కారం.
1: నేను మీ పేరు చెప్పేసిన, మనకు సమయం తక్కువ ఉన్నది. నువ్వే పాట వింటావు? కవిత. కవిత కదా? తప్పకుండా కవిత, నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట ఇనుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పుజ్జామట్టు 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు ఫోన్ గరనూలు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి నుండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కథిందాం పిల్లల కోసం.

0: కథిందాం కార్యక్రమంలో ఇయ్యల అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి కోడెల పిల్ల కాలక్షేపం కథ ఇంటరు, మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి శిష్యుని ఎంపిక కథ ఇంటరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కథిందాం కార్యక్రమాన్ని. కథలంటే పిల్లలకు ఎంతో ఇష్టముంటది, కానీ ఇప్పుడు కథలు చెప్పే తీరిక లేక పిల్లలకి ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఆ ఫోన్ వల్ల పిల్లలకు కళ్ళు పాడవుతున్నాయి. పిల్లలకు ముందు కాలం నాటి కథలను వినిపించాలనుకుంటే ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం కథలను ప్రసారం చేస్తుంది. అందులో భాగంగానే ఇయ్యల అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి కోడెల పిల్ల కాలక్షేపం కథ ఇంటరు, రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ వినిపిస్తారు టి శ్రవంతి.
2: విష్ణు గురుదేవో మహేశ్వర.

రమణమ్మకి చిన్నప్పుడే భర్త పోయిండు పాపం. కష్టపడి కొడుకు కామేశాన్ని చదివించి పైకి తీసుకొచ్చింది. కామేశానికి పెళ్ళీడు రావడంతో కమల అనే అమ్మాయికిచ్చి పెళ్లి చేసింది రమణమ్మ. కమల పుట్టింట్లో కష్టపడి అన్ని పనులు చేసిందే, అయినా అత్తగారి మెత్తదనం చూసి బద్ధకం వెంచుకున్నది. ఇంటెడు పని అత్తగారు చేస్తుంటే హాయిగా విశ్రాంతి తీసుకునేది. భర్త ఉన్న కాసేపు మాత్రం తాను కూడా అత్తగారితో సమంగా కష్టపడుతున్నట్లు నటించేది. కోడలి ప్రవర్తనకి రమణమ్మకి పని విషయంలో బాధ అనిపించకపోయినా కొడుకు వెళ్ళంగానే ఇరుగు పొరుగిళ్ళకి కాలక్షేపానికి వెళ్ళి తనను చెడుగా చిత్రించడం, ఇంటి విషయాలన్నీ పరాయి వాళ్ళకి చెప్పడం బాధగా ఉండేది రమణమ్మకి. తను లేక పొదుపు చేస్తుంటే అది పిసినారితనంగా చెప్పేది. అలాగే తను ఆమె మంచి కోసం చెప్పేవన్నీ వక్రంగా చెప్పేది ఇంటి పక్కోళ్ళందరికీ పోయి. కొంతమంది నమ్మినా చాలామంది రమణమ్మ గురించి ఎప్పటినుంచో తెలిసినా వారు మాత్రం రమణమ్మకి కోడలి గురించి, ఆమె చాడీల గురించి చెప్పేశారు. అయితే రమణమ్మ ఒక్కగానొక్క కొడుకు బాధపడతాడని కొంత, సహజమైన మెతకతనం వల్ల కొంత బాధపడేదే కానీ ఏమీ అనలేకపోయేది. కొడుక్కి కూడా చెప్పలేదు. సంక్రాంతి వచ్చింది. కమల తండ్రి సారితో పాటుగా టీవీ కూడా తెచ్చిండు. పల్లెటూరు కాబట్టి బస్తి పిల్ల అయిన కూతురికి కాలక్షేపం కోసం తెచ్చానని, అది మీకు కూడా ఉపయోగమేనంటూ వియ్యపురాలు చిన్నబుచ్చుకోకుండా చెప్పిండ్రు శంకరయ్య కమల తండ్రి. ఇదెందుకు మామయ్యా, మీ అమ్మాయికి అసలు కాలక్షేపం వేరే ఉంది, సమయమే సరిపోదు, అమ్మకైతే ఎలాగూ తీరుకుండదు అన్నాడు కామేశం. ఏమిటి బాబు, అమ్మాయి నీళ్ళోసుకుందా ఆశగా అడిగిండు శంకరయ్య. నీళ్ళైతే రోజూ పోసుకుంటుందనుకోండి, కానీ అసలు కాలక్షేపం మా అమ్మ అందరూ ఎదురుగా ఉంటేనే తలుచుకుంటారు, కానీ మీ అమ్మాయి ఎక్కడికెళ్ళినా అమ్మనే తలుచుకుంటుంది, ఆమె గురించే చెబుతుంది, ఆమెకి సమయమే సరిపోదు. అత్తగారి గురించి ఇరుగు పొరుగులకు చెప్పడానికి ఇక టీవీలెందుకు అన్నాడు కామేశం వాళ్ళ మామయ్యతోటి. అతని మాటల్లోని గూఢార్థం మామగారికి అర్థం కాలేదు, కానీ కమలకు అర్థమయ్యింది. అలాగే రమణమ్మ ఈ విషయం అతనికి కూడా ఊరివారే చెప్పే ఉంటారు అనుకుంది. ఏది ఏమైనా తండ్రి ఎదురుగుండా పరువు తీయకుండా చెప్పినందుకు కమల, సమస్య చెప్పకుండానే తీరినందుకు రమణమ్మ సంతోషించిండ్రు. ఎందుకంటే ఆ రోజు నుంచి భర్త అత్తగారుల మంచితనానికి పరివర్తన చెందిన కమల అత్తగారికి చేదోడు వాదోడుగా ఉంటూ కూతుర్లా మెలగసాగింది.

ఇంతవరకు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి కోడలి పిల్ల కాలక్షేపం కథ విన్నారు. కథ చెప్పిండ్రు టి శ్రవంతి. మీ ట్యూన్ చేసి

0: వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కథిందాం కార్యక్రమాన్ని. కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా తాత చెప్పిన మా మంచి కథలు. కథల సంపుటి నుండి శిష్యుని ఎంపిక కథని రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. కథ వినిపిస్తారు ఎం వాణి.
1: గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర. గురువు చదువు చెప్పేవాడు. వాచక గురువు కుల ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు. బోధక గురువు మహామంత్రాలను ఉపదేశించేవాడు. నిషిద్ధ గురువు వశీకరణ మారణ ప్రయోగాలు నేర్పించేవాడు. విహిత గురువు విషయభోగాలపై విరక్తి కలిగించేవాడు. కారణ గురువు జీవ బ్రహ్మోటక్యాన్ని బోధించేవాడు. పరమగురువు పరమాత్మ అని ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు. వీరు కాకుండా అన్నం పెట్టి వసతి కలిగించి విద్య నేర్పిన వారిని గురువు అంటారు. తన వద్దకు వచ్చిన వారికి విద్య నేర్పిన వారిని ఉపాధ్యాయుడు అంటారు. తన శిష్యులకు ఉపనయనం చేసి అన్న వస్త్ర వసతి ఏర్పరిచి వేదాలను ఉపనిషత్తులను అధ్యయనం చేయించేవారిని ఆచార్యుడు అంటారు. ఒకరోజు నలుగురు యువకులు సదానందుని ఆశ్రమంలో ప్రవేశించి నమస్కరిస్తూ, స్వామి, మేము ఉన్నత విద్యలు అభ్యసించాం, తమ వద్ద జ్ఞానబోధన పొందాలని ఆశిస్తున్నాం అన్నారు. అలాగే నాయన, మీలో ఒకరు ఆశ్రమం పరిశుభ్రపరచండి, ఒకరు మన వ్యవసాయ భూములు సాగు చేయండి, మరొకరు మన పండ్ల తోటలు కాయగూరల పెంపకం చూడండి, ఇంకొకరు ఆశ్రమంలోని వారందరికీ భోజనం వసతి పర్యవేక్షించండి అన్నాడు సదానందుడు. అలాగే అన్న యువకులు తమలో తామే తలా ఒక పని నిర్ణయించుకొని చేయసాగారు. కొంతకాలానికి వ్యవసాయం చేసే యువకుడు, స్వామి, నేను వచ్చింది మీ వద్ద జ్ఞానం పొందడానికి. వ్యవసాయం చెయ్యాలి అంటే నాకు చాలా భూమి ఉంది, సెలవు అన్నాడు. నాయనా, శ్రమించడం కష్టమనుకున్నావు, మరి నీ లక్ష్యం చేరాలంటే ఎంతో శ్రమించాలి. నీలో కోరిక ఉంది కాని శ్రమించే గుణం లేదు. శ్రమించనిదే ఏదీ సాధించలేము, వెళ్ళిరా అన్నాడు సదానందుడు. మరికొన్ని రోజులకు పండ్ల తోట చూసే యువకుడు, ఆశ్రమాన్ని శుభ్రపరిచే యువకుడు వెళ్ళిపోయారు. ఆశ్రమవాసులకు సేవలందిస్తున్న యువకుణ్ణి చూసి, నాయనా, నేను కాశీయాత్ర చేయాలి అనుకుంటున్నాను. వయసులో పెద్దవాడిని, ఎక్కువ దూరం నడవలేను. నాకు తోడుగా నువ్వు వస్తే అలసట కలిగినప్పుడు నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్ళగలవా అన్నాడు సదానందుడు. అలాగే స్వామి, దైవస్వరూపులైన గురువును మోసే అదృష్టం నాకు కలిగించారు అన్నాడు నమస్కరిస్తూ. నాయనా, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఓర్పు, సహనం, పట్టుదల, అవగాహన, నేర్పు ఎంతో అవసరం. నేను పెట్టిన పరీక్షలో నీవు నెగ్గావు. మనం కాశీ వెళ్ళడం లేదు, రేపటి నుండి నీకు జ్ఞానబోధన ప్రారంభం అన్నాడు సదానందుడు.
0: ఇంతవరకు బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి శిష్యుని ఎంపిక కథ విన్నారు. కథ వినిపించిండ్రు ఎం వాణి. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ కథలను ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇన్నుడే కాదు, మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇంపేండ్రి. ఇయాల్టి కథిందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 ప్రసారమవుతుంది. రేపు పొజ్జామట్టు 5:30 కథిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి పరివర్తన కథ ఇంటరు, మా తాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి మంత్రకంకణం కథ ఇంటరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రూపకం కార్యక్రమంలో ఎలవిందం గంగాపూర్ గురించి ప్రత్యేక కార్యక్రమాన్ని.

0: ಸಮರ್ಪಣ ಕೇಳಿನಿನ್.
1: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಗಂಗಾಪುರ್ ಪ್ರತ್ಯೇಕ ಕಾರ್ಯಕ್ರಮಂ ಸಮರ್ಪಣ ಕೆ ಲೆನಿನ್. ಒಕಪುಡು ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతర్భాగం ప్రస్తుతం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గంగాపూర్ గ్రామంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇది. చుట్టూ దట్టమైన అటవి, ఎటు చూసినా ప్రకృతి అందాలు ఇక్కడి గ్రామాలకు మాత్రమే సొంతం. ఈ అందమైన అందాల వెనుక పెను విషాదం కూడా దాగి ఉంది. గట్టిగా వర్షం పడితే చుట్టుపక్కల వాగులు వంకలు పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే పరిస్థితి. గతంలో మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఈ గ్రామాలకు అప్పట్లో పోలీసులు మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ గ్రామం పేరు జాతీయ అంతర్జాతీయంగా కూడా మారుమ్రోగింది. ఆ గ్రామం పేరే గంగాపూర్. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ గ్రామానికి వెళ్లాలంటే దట్టమైన అటవీ మార్గంలో 15 కిలోమీటర్ల దూరం గుంతలమయమైన మట్టి రోడ్డుపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకవైపు కడెం వాగు, మూడు వైపులా దట్టమైన అటవీ ప్రాంతం కలిగి ఉన్న ఈ గంగాపూర్ గ్రామ పంచాయతీకి 50 ఏళ్ల చరిత్ర ఉంది. నాడు ఉమ్మడిగా ఉన్న ఈ గంగాపూర్ గ్రామ పంచాయతీని 2019లో 3 గ్రామ పంచాయతీలుగా విభజించారు. గంగాపూర్, కొర్రతాండ, రాణిగూడ గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన గంగాపూర్, దాని చుట్టుపక్కల గ్రామాల పరిస్థితులను కొర్రతాండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ జి సదర్లాల్ నోట విందాం.
2: ఇంతకుముందు ఇక్కడ ఇది నక్సలైట్ ప్రభావిత ప్రాంతం సార్. ఇలాంటి ఏరియాల్లో డిపార్ట్మెంట్ గాని ఎవరైనా రావాలంటే కొంచెం భయపడదు సార్. అందుకని కొన్ని కారణాల వల్ల ఇలా డెవలప్మెంట్ అనేది కూడా జరగలేదు. కానీ ఇక్కడ ఉన్న జనం ఐక్యతతోటి ఇలా ఉంటే మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏదో ప్రభుత్వాలు జిల్లాకు మనము నక్సలైట్లను దూరం ఉండి మనం ప్రభుత్వానికి దగ్గర ఉండి పని చేసుకుందామని నక్సలైట్లను కూడా అప్పుడు ఒకప్పుడు దూరం చేసి ప్రభుత్వానికి దగ్గర చేసి ఇలాంటి అయిన టైంలో కూడా మనం డెవలప్ అవుతుందని అనుకుని కూడా దూరం పెట్టి వాళ్ళ స్పంజి కూడా లాగి అక్కడ ఎస్పీ భగవత్ ఉండే సార్ మన ఉండే సార్. అప్పుడు అలాంటి టైంలో బాలయోగి కూడా వచ్చింది సార్ పెంబిలో స్పీకర్. అప్పుడు కూడా నక్సలట్ల ద్వారా తుపాకు లాగి వాళ్ళను ఈ విలేజ్ వాళ్ళు గంగాపూర్ వాళ్ళు వాళ్ళకు అప్పచెప్పినా గానీ మార్పు మాత్రం చెందలేదు సార్ ఈ విలేజ్. నిజానికి ఎన్నో సంవత్సరాలు నేను దాదాపు 15 సంవత్సరాలు పొలిటికల్ లో ఉన్నా కానీ ప్రభుత్వం దగ్గర పోయి మాకు ఇక్కడ ఇలాంటి ఏరియాల్లో మార్పు రావాలా, మాకు రోడ్ లేదు, రవాణా లేదు, ఇక్కడ ఒక దాదాపు 3,000 జనాభా ఉంది సార్, 3,200 జనాభా ఉంది. ఇలాంటి దాంట్లో ఒక ఇస్కూల్ ఆశ్రమ పాఠశాల లేదు సార్. గవర్నమెంట్ నుంచి ఇక్కడ చిన్న చిన్న ఇస్కూళ్లలో కూడా టీచర్లు ఉండరు సార్. అలాంటి ప్రాంతాలలో కూడా ఇబ్బందికరంగా బైక్ పై బడి చదువుకుపోవాలన్నా గానీ ఖానాపూర్ నిర్మల్ చిన్న చిన్న పిల్లగాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడి వాళ్ళను అక్కడ ఉండి చదివిస్తుంటారు. అలాంటి కష్టాలలో ఉండి కూడా మాకు ఇప్పటి వరకు రవాణా సౌకర్యం లేదంటే ఇంతవరకు మేము ఇంకా వెనకపడి ఉన్నట్టు ఉంది సార్. కాకపోతే ఈ మొన్న ప్రభుత్వంలో అప్పుడు గుర్తింపు తీసుకొచ్చి ఇట్లా పోతే ఒక శాంక్షన్, అప్పుడు 22 కోట్లకు బ్రిడ్జ్ శాంక్షన్ వేస్తే అప్పుడు 2001లో ఫ్లడ్లు వచ్చి వర్ష భావంలో పైన కప్పు తీసుకుపోతే మొన్న శాంక్షన్ అయింది. మళ్ళీ ఆ బ్రిడ్జ్ కూడా అవుతుందేమో ఆశిస్తున్నాం సార్. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇక్కడ పంట పండించడానికి సార్ వర్ష భావాలతో ఆధారపడి ఉంటుంది సార్. ఇక్కడ కినాల్ పార్క్ ఏం లేదు సార్, ప్రాజెక్ట్ పార్క్ ఏం లేదు. దగ్గర కడెం ప్రాజెక్ట్ ఉండగా అక్కడ స్టోర్ వాటర్ ఉంటుంది సార్, జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఉంటుంది సార్. అంతవరకు స్టోర్ వాటర్ ఉండగా ఇక్కడ చెరువులు ఉన్నాయి సార్, చిన్న చిన్న చెరువులు. అలాంటి ప్రాంతంలో ఇక్కడ దాదాపు ఒక 3-4 చెరువులు ఉన్నాయి సార్. తరికింద ఉన్న చెరువులే ఉన్నాయి సార్. అలాంటి చెరువుకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వం ద్వారా గుర్తు పెట్టి అలాంటి 2 పంటలు పుష్పలంగా పండే ఆకాశాలు ఉంటాయి సార్. వరి వండుతుంది, పత్తి వండుతుంది, పసుపు మక్క ఇలాంటి అన్ని రకాలుగా పంట పండే ఆకాశాలు ఉంటుంది సార్. ఇలాంటి ఏరియాల్లో కూడా గుర్తింపు ఉంది. స్టోర్ వాటర్ ఎక్కువైన వాటర్ ను కింద వదిలేసడం జరుగుతుంది సార్. అదే వాటర్ ఇటు వర్షాలు లేక అక్కడ ప్రాజెక్టు నీళ్లు ఉంటే అదే లిఫ్ట్ ఇరిగేషన్ తోటి ఈ 3 చెరువులు కూడా నిండి ఆకాశాలు ఉంటాయి సార్. ఇలాంటి చెరువులను కొంచెం లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ ఇస్తే 3-4 చెరువులు ఉండి రైతులు దాదాపు 3,000 పైన చిలుకు ఉంది సార్, 3000 చిలుకు పైననే ఎకరాలు ఉంటాయి సార్, అన్ని రకాలుగా పంటలు పండే ఆకాశాలు ఉంటాయి సార్. ఇలాంటి ప్రాంతాల్లో

0: కూడా గుర్తింపు చేసి సర్వే చేసి ఇలాంటి ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అవసరం ఉందని ప్రభుత్వానికి మేము కూడా కోరుకుంటున్నాం.
1: గంగాపూర్ గ్రామ పంచాయతీ భౌగోళిక పరిస్థితులు, ఇక్కడి ప్రజల జీవన శైలి, పరిస్థితులను గురించి గంగాపూర్ పంచాయతీ కార్యదర్శి వాజిద్ మొహియుద్దీన్ చెప్పిన వివరాలు.
2: గంగాపూర్ గ్రామ పంచాయతీలో మొత్తం జనాభా అయితే 1600 పైననే ఉంటది. ఇంకా ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అయిపోయింది దీనికి గ్రామ పంచాయతీగా డిక్లేర్ అయ్యి. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండేది, కానీ 2019 లో ఇది బైఫారికేట్ అయి ఈ గంగాపూర్ గ్రామ పంచాయతీలో 3 గ్రామ పంచాయతీలు అయిపోయినాయి. దీంట్లో గంగాపూర్ గ్రామ పంచాయత్, కుర్రతాండ గ్రామ పంచాయత్, ఇంకా రాణిగూడ గ్రామ పంచాయత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఊరు ప్రజలు ముఖ్యమైన పని అయితే వ్యవసాయం పనియే చేస్తారు. లైవ్లీహుడ్ బాగా మంచిగానే ఉన్నది. ఒకటే మేజర్ ప్రాబ్లం ఇక్కడ ఏముంటదంటే ఇక్కడ రావడానికి పోవడానికి దారి లేదు. ఒకటే నవాబ్పేట్ నుంచి ఇక్కడ రావడానికి జంగలే దారి ఉంటుంది. అది 15 కిలోమీటర్స్ లాంగ్ జర్నీ ఉంటుంది జంగల్లోనే, డీప్ టైగర్ రిజర్వ్ లో, కావాల్ టైగర్ రిజర్వ్ లో. అదే ఒకటే మెయిన్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఒకటే మెయిన్ ప్రాబ్లం ఉన్నది.
1: అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఉన్నది, ఇక్కడ ప్రజలకు మంచిగా అందుతున్నాయి ఫలాలు, ప్రభుత్వ ఫలాలు?
2: ఆల్ స్కీమ్స్ ఇక్కడ అందుతున్నాయి ఈజీగానే. ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీస్ ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి స్కీమ్ అమలు అవుతున్నది. ఇంద్రమ్మాయిలు గాని, ప్రజాపాలన, వేరే మహాలక్ష్మి స్కీమ్ గాని, లేదంటే ప్రతి ప్రోగ్రామ్స్ ఏదేదో గవర్నమెంట్ పెడుతున్నది గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి ఇల్లుకి, ప్రతి మనిషికి ఇక్కడ అది అందుతున్నాయి.
1: ఇక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది?
2: ఎడ్యుకేషన్ ఇక్కడ బాగా ప్రాబ్లమ్ లోనే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ లేదు ఊర్లో. ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి, కానీ టీచర్స్ ప్రస్తుతం అయితే ఫుల్ ఫ్లెజ్ గా లేరు. అందుకే పిల్లలు చిన్న ఏజ్ లోనే ఊరు దాటి వేరే నియర్ బై ఊర్లకు వెళ్తున్నారు ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, లైక్ ఖానాపూర్, లేదంటే హాస్టల్లో. చిన్న వయసులోనే వాళ్ళు హాస్టల్లో ఉండాల్సిన అవసరం పడుతున్నది. ఇది ఒకటే మెయిన్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదు, హైయర్ ఎడ్యుకేషన్ 10th దాకా స్కూల్ లేదు. ప్రైమరీ స్కూల్సే ఉన్నాయి, కానీ టీచర్స్ బాగా లేక ఇక్కడ అందరూ రెసిడెన్షియల్ స్కూల్లో పంపుతున్నారు చిన్న వయసులోనే. ఒకటి సెకండ్ థర్డ్ లోనే పిల్లలు ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నారు రెసిడెన్షియల్ స్కూల్లో. లేదంటే వాళ్ళు చుట్టాలు ఉంటారు పక్క రోడ్ సైడ్ ఉన్న విలేజెస్ లకి అక్కడ వెళ్లి అక్కడ చదువుతున్నారు, పేరెంట్స్ గా దూరంగా ఉండి. ఇదే ఒక ప్రాబ్లం గానే ఉన్నది. ఇక్కడ
1: హెల్త్ విషయంలో ఎట్లా ఉన్నది? ఇక్కడ ఆరోగ్య కేంద్రాలు గాని, ఆసుపత్రులు గాని, ఎట్లా ఎక్కడికి వెళ్తారు వైద్యం కోసం?
2: హెల్త్ కూడా ఒకటి ఇష్యూనే ఉన్నది ఇక్కడ. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వ్యాక్సినేషన్ ప్రతి టైం టు టైమే జరుగుతుంది. అలా ఇక్కడ వ్యాక్సినేషన్స్ చేస్తారు. ఇక్కడ సబ్ సెంటర్ కూడా ఉన్నది, కానీ ప్రస్తుతం అయితే అది అండర్ కన్స్ట్రక్షన్ లో నడుస్తున్నది. ప్రస్తుతం అయితే వీళ్ళు ప్రతి వైద్యం కోసం అయితే నిర్మల్ వెళ్లాల్సి, లేదంటే ఖానాపూర్, లేదంటే కడమ్ నియర్ బై వెళ్లాల్సిన పడుతుంది. ప్రాబ్లం ఏముంటది అంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే ఇక్కడ నుంచి కడమ్ వెళ్లాలంటే ఈ జంగల్ దారి ఏదైనా ఉంటుంది 15 to 25 కిలోమీటర్స్ దాకా, అది వెళ్లడం కొంచెం ప్రాబ్లం ఉన్నది.
1: తర్వాత వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ ఎక్కువ ఏ పంటలు పండిస్తారు ఇక్కడ రైతులు?
2: బియ్యమే పంట చేస్తారు. మేజర్ శాతం అయితే ప్యాడీయే చేస్తున్నారు ఇక్కడ.
1: గంగాపూర్ గ్రామం నాటి నేటి పరిస్థితులను గురించి ఆ గ్రామ మాజీ సర్పంచ్ గీల లక్ష్మయ్య చెప్పిన వివరాలు.
3: గతంలో మా నాన్నలు గాని మా తాతలు గాని వాళ్ళు ఎడ్లు బండి కట్టుకుని పొద్దున పునర్వయంగా లేచి బండి కట్టుకుని పోవాలనుకుంటే ఏమన్నా పచ్చి బాలంతా డెలివర్ కేసు గాని, లేకపోతే పండిన దినుసు గాని తీసుకుపోవాలంటే ఇక్కడ పొద్దున 4 గంటలకు గడితే పంట. అప్పుడు ఏంటంటే గతంలో పునర్వయంగా సుక్కవడంగా లేకపోతే పునర్వయంగా కడుతురు బండి కట్టి రోడ్డుకి వెళ్ళే వరకు 9-11 అవుతుండే. అదంతా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ బాగా అయిపోయినాయి మాకు ఇక్కడ. ఈ లచ్చ కొట్టుడు, వాళ్ళ లచ్చ కొట్టుడు, అది పాపం ఆ సార్ కూర్చున్నాడో నిల్చున్నాడో ఎస్పీ భగవత్ సింగ్ సారు మరి అన్ని ఆలోచించి తను ఏం చేసిందంటే మీరు ఎవరెవరైతే పెద్ద మనుషులు ఉన్నారో మీరు అందరు రానరాయా అని చెప్పి పాపం నరేంద్ర సార్ కూడా అప్పుడు ఎస్ఐ ఉండే మాకు సబ్ ఇన్స్పెక్టర్ కడెంకు. ఆ సార్ ఏం చేసిండు అందరు పిలిపించాడు, పిలిపించి సారు డైరెక్ట్ ఆదిలాబాద్ పంపించారు మాకు. అంటే పంపించక ముందు ఒక ఖాళీ ఒక ఎడ్లబండితో పని, అంత ముందు ఏం లేకుండే అక్కడ పంపించినాక సార్ మేమైతే ఏం తప్పు చేయలేదు, మళ్ళా ఎందుకు పిలిపించారు మాకు ఏంటంటే ఇంకొక భయం ఉండే అన్నట్టు. ఈ సార్ పిలిపించడు మళ్ళీ ఏమో ఎత్తడేమో మాకు పనిచేసడే గుర్తు, ఒక తినడే గుర్తు, మా ఊరే గుర్తు అంత.

0: ముందు మా నాన్నలు మా అన్నలు వాళ్ళు పోయి ఏమన్నా సామాన్ తీసుకురావాలంటే కూరగాయలు కానీ లేకపోతే చక్కెర కానీ ఒక్క 6 నెలల మట్టుకు పెద్దన కొట్టిందంటే మళ్ళా ఎప్పటి వరకు అంటే దసరా అవతల రాక ఒక 4 నెలల గాసం తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటేనే మాకు గాసం అన్నట్టు. ఇక అవర్రాక మళ్ళీ పోరాదు రారాదు. ఒకవేళ ఇట్లా బాలంతా ఎప్పుడు మన ఆగస్ట్ లో మధ్యలో ఇట్లా అయ్యేటట్టు ఉంటే మాత్రం ఇక మా అదృష్టం అది. ఒకవేళ మంచిగా అయితేనో మంచిగా అయితే నార్మల్ అవుతుంది, లేకపోతే పోతే చక్కగా అలసడే. అట్లాంటి సిచ్యువేషన్ ఉండే అన్నట్టు. ఆ సారి ఏం చేసిందంటే మేము పెద్దవాళ్ళ సందరం మేను పోయిన తర్వాత ఎస్పును కలెక్టరు ఐటీడీఎఫ్ఓ వాళ్ళు ఉండి మీ బాధ ఏందో చెప్పున్నాయంటే మేమేం చెప్పినాం సార్, ఒక చెరువుకు ఒక వాగు తీసుకొచ్చి కలవాడు కడితే 3 చెరువులకు కలుపుతుంది, అదొకటి మాకు పెద్ద పుణ్యం చేయండి. మాకేందంటే మెయిన్ ఫస్ట్ అయితే రోడ్ కావాలా, మేము ఎడ్ల బండి కట్టుకుని పోవాలంటే మాకు గంట మట్టుగా తవ్వుంది సార్, మాకు రోడ్ కావాలా సార్ అన్నాక సార్ కడ చల్లకుండా నరేంద్ర ఎస్ఐ కూడా బాగా మాకు మమ్మల్ని తీసుకుపోయిండు. పెద్ద ఆఫీసర్ దగ్గర తీసుకుపోవాలంటే నరేంద్ర ఎస్ఐ ఆ సార్ తీసుకుపోయి కల్పించండి మా బాధలు చెప్పంగానే గంగాపూర్ను దత్త తీసుకున్నాడు సారు. దత్త తీసుకుని ఏ అవసరం వచ్చినా గానీ సారు మాకు పనిచేసి పెట్టిండు. ఇంకోటి ఏంటంటే ఇక సారే మాకు చెప్పిండు మీరే మీరు ఊరోళ్ళు ఉన్నారు కానీ ఊరోళ్ళు అందరు కలిసి ఒక కట్టడి కావాలి, ఫస్ట్ కట్టడినాక మీరు సాప్ చేసుకుంటూ పోతే మీకు ఎంతనే మంజూరు చేస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత పాపం మంజూరు చేసారు, సారు పునే రోడ్ అయిపోయింది అది ఆల్రెడీ. నరేంద్ర ఎస్ఐ కూడా బాగా సహకరించండు, మాకు సహకరించి పనిచేసి పెట్టిండు. ఆ సార్ లేకపోతే మాకు రోడ్ కాపోతుండే. ఇక దీంతో మళ్ళా నరేంద్ర ఎస్ఐ పోయిందాక రఘునందన్ ఎస్ఐ వచ్చిండు. ఇక అప్పుడు ఎస్ఐ మన సిఐ ఉదయ కుమార్ రెడ్డి సార్ ఉండే, వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ తోనే ఈ రోడ్ అయింది. ఇక ఒక దగ్గర ఇట్లా కడ నుంచి పోవాలనుకుంటే తెప్పలు ఉన్నాయి, 4 తెప్పలు కట్టి ఇట్లా జాయింట్ కడతారు, జాయింట్ కట్టి దాని మీద ఎక్కిపోతాం. అంటే పోంగా కూడా మధ్యలోకి అయిన తర్వాత పెద్ద తునుకు ఎత్తు తునుకు అత్త చూడండి, ఇట్లా తునుకులకు తెప్ప ఎగిరిపోయి పడిపోయి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఈ తువ్వ కాకముందని చెప్తున్నాయి. ఒకప్పుడు గతంలో మా నాయన మా పెద్దలు పోయేటప్పుడు పొంగ పొంగ పొంగ తెప్ప ఇక బాగా సంటరికైనా తునుకు బాగా వస్తుంది, బాగా వచ్చిందంటే ఇక తెప్ప ఆగది, ఏదైనా ఒక పక్క బోర్ అవుతుంది. ఆ బోర్ వేసి చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి గంగాపూర్కు. ఒకప్పటికున్న ఇప్పటికైతే కొద్దిగా బాగా మంచిగా చెప్ప.
1: గంగాపూర్ లోని అంగన్వాడీ కేంద్రం ద్వారా అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలను గురించి ఆ గ్రామ అంగన్వాడీ టీచర్ హరిప్రియ మాటల్లో విందాం.
2: నా పేరు హరిప్రియ, నేను అంగన్వాడీ టీచర్. మాది అంగన్వాడీ సెంటర్ గంగాపూర్. మా పాపులేషన్ వచ్చేసి 378, గర్భిణీలు 3, బాలింతలు 4, ఫ్రీ స్కూల్ పిల్లలు 9 మెంబర్స్. మాకు రోజు 6-7 వస్తారు. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెడతాం, ఎగ్ రైస్ పప్పుతోని. వాళ్ళకి ఫ్రీ స్కూల్ ఎట్లా అంటే వాళ్ళకి ఏ రకంగా చదువు, ఆటపాటలతో కూడిన విద్య, ఆటపాటలతో వాళ్ళకి కథలు చెప్పడం, స్టోరీ వర్క్ బుక్స్ చేయించడం అలాంటివి చెప్తాము. పోషణ అభియాన్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేపట్టిండ్రు, అవి కూడా చేస్తూ ఉంటాము. బాలింతలకు ఏ రకంగా తీసుకోవాలి, ప్రెగ్నెంట్ వాళ్ళు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి, వాళ్ళు డైలీ ఏ ఫుడ్ తినాలి, అట్లాంటివన్నీ వాళ్ళకి ప్రజలకు అందేటట్టు చెప్తాము. ప్రెగ్నెంట్ వాళ్ళు కంపల్సరీ రోజు మధ్యాహ్నం వచ్చి తినాలి, వస్తారు. ఇక విద్య గాని కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రం తీసుకెళ్తారు ఇంటికి, ఇక స్కూల్ కు వచ్చి. లేదంటే మేము ఒక మీటింగ్ పెట్టి ద్వారా గానీ మంత్కి ఒకసారి చెప్పడము, ప్రతి నెల 5వ డేట్లోపు పిల్లల్ని 0-6 ఇయర్స్ పిల్లల్ని గ్రోత్ తీయడం గాని, వాళ్ళు పిల్లలు హైట్ కు తగ్గ బరువు ఉన్నారా బరువుకు తగ్గ ఎత్తున్నారా అని చెప్పడం గాని, తల్లిదండ్రులకు మోటివేషన్ చెప్పడం గాని, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఎట్లా చూసుకోవాలని గాని అవన్నీ చెప్పడం జరుగుతుంది. సంతృప్తిగానే ఉన్నారు ఇప్పుడు.
1: ఆకాశానికి నిచ్చెన వేస్తున్న ఈ రోజుల్లో కూడా గంగాపూర్ గ్రామానికి వెళ్లాలంటే ప్రయాస తప్పదు. నేటికి సరైన రవాణా సౌకర్యాలు లేక విద్య వైద్య పరంగా ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పోలీసులు నిర్మించిన రోడ్డు తప్ప వారికి వేరే మార్గం లేదు. ఒకవేళ తెప్పలపై ప్రయాణం చేసి కడెం నదిని దాటాలంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.
3: ఇప్పుడు మేము ఖానాపూర్ ఇక్కడ నుంచి ఖానాపూర్ పోవాలంటే సార్ 32 కిలోమీటర్. ఇదే ఇక్కడ నుంచి మెల్లి నోవాపేట పాండవాపూర్ కడెం ఇలా పోవాలంటే సార్ మేము 48 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది సార్. అంటే దీనికి దానికి 20 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది సార్. అలాంటి టైంలో కూడా మాకు ఇంకా మేము పెద్ద ఏదో అత్యవసరానికి గానీ హాస్పిటల్ వెళ్దామన్నా గానీ కొందరు ప్రాణాలు నడవంత రోడ్లో దారిలోనే వదిలేశారు సార్. తెప్పపైన దాటుడం అంటే ఒక గంట సేపు సార్ తెప్పపైన మేము అప్పుడు స్టోర్ వాటర్ ఉండు ఆ తెప్ప వేసుకుని దాటాలంటే ఒక 1 అవర్ పడుతుంది సార్. అలాంటి ప్రశ్నలు ఇంకా నాడు జమాన్లో ఉన్న.
1: ఇటీవల ఈ గ్రామానికి కల్వర్టు రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది
1: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇఎల్టి రేపటి కార్యక్రమాల్ని. ముందుగల్లా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం కండాల గ్రామానికి చెందిన రాథోడి యాదవరావు బృందం పడిన భీమానాయక్ భజనలు రెండవ భాగం, ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సుందరకాండ భజనలు ఇంటారు.

రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో సమగ్ర సస్య రక్షణలో అంతర పంటల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట బంతి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవల ధారావాహిక పట్టణం 48వ భాగం వింటారు. 10:00 మావా కార్యక్రమంలో గుడియాత్నూర్ మండలం పూనగూడ గ్రామానికి చెందిన సెడ్మకి రాములు బృందం వినిపించే గేడం రాంజీరాజు కథాగానం 2వ భాగం వింటారు.

ఇవి ఈరోజు ప్రసారం కానున్న ముఖ్యాంశాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణ పాలన కేవలం కొద్ది మంది కోసమే కాదని, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కారణంగా ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ సిటీగా నల్గొండ పట్టణాన్ని అభివృద్ది చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాన్ని చురుగ్గా అమలు చేయడంలో విఫలమైతే పదవుల నుంచి తొలగించడంతో పాటు కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు హెచ్చరించారు. ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపునకు ఆస్కారం ఉన్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో పార్టీ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు 10 రోజుల గడువు విధించారు. జూమ్ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, పేద ప్రజల ఓటు హక్కును కాపాడడం అత్యంత కీలకమని, ఓట్లు కోల్పోతే వారి సంక్షేమ పథకాల పత్రాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అర్హులైన ఓటర్లను రక్షించేందుకు వెంటనే ముమ్మర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులను, గ్రామ సర్పంచులను ఆదేశించారు. తెలంగాణ పాలన కేవలం కొద్ది మంది కోసమే కాకుండా 4 కోట్ల మంది పౌరుల సంక్షేమంపైనే దృష్టి కేంద్రీకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వైరాలు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల సవరణ ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో జరిగినట్లుగానే ఇక్కడ కూడా అర్హులైన ఓట్లను తొలగించడానికి ఆధునిక సాంకేతికతను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా గంజావుపల్లి, చెన్నపురావుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తొలి విడతలో 22,500 కోట్ల వ్యయంతో రాష్ట వ్యాప్తంగా 450,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కేటాయించినట్టు చెప్పారు. రెండవ విడతలో రాష్ట వ్యాప్తంగా 2,50,000 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నియోజకవర్గానికి 2,000 ఇళ్లు చొప్పున మంజూరు చేసినట్లు వెల్లడించారు. నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ గార్డెన్, బాత్రూంలు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫామ్స్ ఏర్పాటు కోసం అదనంగా మరో 5 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. నల్గొండ ప్రజల అవసరాల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన 2 సిటీ బస్సులను కూడా మంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఒకవేళ యూరియా కొరత ఏర్పడితే కాంగ్రెస్ నాయకులు బీజేపీ నేతల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తారంటూ హెచ్చరించారు. రాష్టంలో బీజేపీ పాలన లేనందువల్లే కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణకు సరైన కేటాయింపులు జరిగేలా చూడాలని ఆయన బీజేపీ ఎంపీలను కోరారు. ములుగు ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, భారత ఒలింపిక్ సంఘం, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ పోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ములుగు జిల్లా మారుమూల ప్రాంతం అయినప్పటికీ క్రీడారంగంలో ప్రతిభ కనబరుస్తూ రాష్ట జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందన్నారు.
1: స్టేడియం కావాలని కోరడంతో 4 కోట్ల రూపాయలు ఇమిడియట్లీ శాంక్షన్ చేయించడం, పిల్లలందరూ హెల్దీగా ఉండాలి, మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఏదైతే గేమ్స్ కు వెళ్లాలనుకుంటారో అక్కడ సక్సెస్ అయి మన ములుగు జిల్లా పేరు, కీర్తిని, తద్వారా మీ కుటుంబ సభ్యుల అమ్మ నాన్న కలలను నెరవేర్చాలని కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ శుభాకాంక్షలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్టంలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం ఈ నెల 25 నుంచి జరుగుతుందని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ నెల 25 నుంచి జులై 24 2026 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సర్వతోముఖ వైఫల్యాల కారణంగా ప్రజలు ఇప్పుడు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. సత్తుపల్లిలో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. జర్నలిస్టుల గుర్తింపు కార్డులను నిర్లక్ష్యం చేయడం, పంట రుణాల మాఫీలో విఫలం, రైతు బంధువు నిలిపివేయడం, వరి ధాన్యానికి బోనసులను పరిమితం చేయడం వంటి చర్యల ద్వారా అధికార పార్టీ ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా కిష్టాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ
2: అనేటటువంటి ఒక పథకం ద్వారా రేపు వచ్చే జూలై 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇంతవరకు 100 రోజుల పనిదినాలు ఉంటుండే ఉపాధి హామీలో 125 రోజులు చేయబడతాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ దశల వారీగా ప్రతి గ్రామంలో కూడా అన్ని మౌలిక సదుపాయాలు అందజేసే విధంగా ఆ పథకం ద్వారా అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వ నిధులు.
0: కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న తుంగభద్ర ప్రాజెక్టులను వ్యతిరేకించాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుల వల్ల రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, తుమ్మేళ్ల భీమా వ్యవస్థలు దెబ్బతింటాయని, తద్వారా పాలమూరు వ్యవసాయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్లకు సంబంధించిన ఇంటింటి ధృవీకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మహమ్మద్ అస్గర్ అలీ ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. 2036లో ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షకు అనుగుణంగా క్రీడాకారులు పట్టుదలతో సిద్దం కావాలని ఎంపీ రఘునందనరావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ఒలింపిక్ రన్ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జాతీయ సమైక్యతను, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్న స్థానిక ఒలింపిక్ అసోసియేషన్ను ఈ సందర్భంగా అభినందించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భూసేకరణలో వారికి న్యాయపరమైన పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ అన్నారు. ఈరోజు అడ్డగూడూరు మండలం రేపాక గ్రామ శివారులో ఇండస్టియల్ పార్క్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన 10 మంది రైతులకు ఎకరానికి 12 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను ఎమ్మెల్యే మందుల శామ్యూల్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిలో అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కోరారు. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకర్లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల పంటల రుణాలు, విద్యా రుణాలు, స్వయం సహాయక సంఘాల రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవల పురోగతిని సమీక్షించారు. మత్తుతో స్నేహం మరణంతో సమానమని, యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బోధనలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ రహిత నిజామాబాద్ లక్ష్యంగా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత, నాణ్యత ఉండేలా అధికారులు కృషి చేయాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ అన్నారు. ఈరోజు జిల్లాలోని లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో జనగామ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిరుపేదలు, సొంత ఇళ్లు లేని కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అధికారులు అమలు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత మంజూరు ప్రక్రియ చేపట్టే నాటికి 1వ విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణ పాలన కేవలం కొద్దిమంది కోసమే కాదని, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కారణంగా ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రాష్ట్రానికి ఆదర్శ

0: విలాసంగా నిలిచే మోడల్ సిటీగా నల్గొండ పట్టణాన్ని అభివృద్ది చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం. గిరిపదం కార్యక్రమంలో ఎల్లిందం ఆదిలాబాద్ గ్రామీణ మండలం కండాల గ్రామానికి చెందిన రాథోడ్ యాదవరావు బృందం పడిన భీమానాయక్ భజనలు, తర్వాత ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సుందరకాండ భజనల్ని

0: சஜ்ஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనల్ని.

6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబారపేట గ్రామానికి చెందిన చాహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు మొదటి భాగం, తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి TGEPSET 2026 మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, అడ్మిషన్ల కన్వీనర్ శ్రీ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ 28వ తేదీ దాకా ఉంటుంది. ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధృవపత్రాల పరిశీలన కోసం హెల్ప్ లైన్ కేంద్రాన్ని, తేదీని, సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని కన్వీనర్ తెలిపారు. ధృవపత్రాల పరిశీలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 37 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్, పాలిటెక్నిక్, జేఎన్జీఓ కూకట్పల్లితో పాటు అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాలలో ఈ సౌకర్యం కల్పించనున్నారు. అభ్యర్థులు ముందుగా స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలోనే వెరిఫికేషన్కు హాజరు కావాలని చెప్పారు. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీ కోర్సులో సీటు సాధించాలంటే వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలని కమిషనర్ చెప్పారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు. ఇంకో సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యూనివర్సిటీల నుంచి గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇది తీపి కబురు. వారు ప్రస్తుతం తాము చదువుతున్న కాలేజీ నుంచి తమ నివాసానికి సమీపంలో ఉండే వేరొక ప్రైవేట్ కాలేజీకి బదిలీ కావచ్చని సాంకేతిక విద్యా కమిషనర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ కోరుకునే విద్యార్థులు 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా కాలేజీలో మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు 2, 3, 4 బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం చదువుతున్న కాలేజీ చేరబోయే కాలేజీల ప్రిన్సిపాల నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలి. బదిలీపై వెళ్తున్న విద్యార్థికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను ఆలస్యం లేకుండా కాలేజ్ ప్రిన్సిపాల్కు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చదువుతున్న కోర్సుని బదిలీ కానున్న కాలేజీలో ఎంచుకోవాలి. సదరు కాలేజీలో మిగిలిపోయిన సీట్లను బదిలీ కోరుకునే విద్యార్థులకు కేటాయించవచ్చు. ఇది ఇయల్టీ విద్య ఉద్యోగ సమాచారం.

ఇఎల్టి విద్యా ఉద్యోగ సమాచారం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరికొంచెంసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారతీయులు ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 ద్వారా భౌగోళిక ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహా అధ్యక్ష పదవికి తగినట్లుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తనకిచ్చిన స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని మన దేశం తీవ్రంగా విమర్శించింది. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహా అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కశ్మీర్ అంశంపై భారత్ సుదీర్ఘకాల వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
1: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: ఇరాన్ లో భద్రత పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో అక్కడున్న భారతీయ పౌరుల కోసం టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల చోటు చేసుకున్న సానుకూల పరిణామాలు అలాగే మొత్తం పరిస్థితిలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఇరాన్ ప్రయాణాల గురించి ఆలోచించాలని భారతీయ పౌరులకు ఎంబసీ సూచించింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్కు అనవసరమైన ప్రయాణాలన్నింటినీ నివారించాలని భారత పౌరులకు సూచించారు. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు అలాగే అనివార్య కారణాల వల్ల ఇరాన్కు ప్రయాణించవలసి వచ్చిన వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని, నిరంతరం స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులందరూ అలాగే కొత్తగా దేశానికి చేరుకుంటున్న వారు వీలైనంత త్వరగా తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కూడా రాయబార కార్యాలయం సూచించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ ఆయన బృందంతో వరుసగా జరిపిన సమాపేశాలను ముగించారు. ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల పురోగతిని తాము సమీక్షించామని, అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషించామని గోయల్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చర్చలను నిర్మాణాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకెళ్లడంలో అంబాసిడర్ గ్రేయర్ నాయకత్వాన్ని ఇరు బృందాల నిరంతర కృషిని గోయల్ అభినందించారు. కొత్త సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. సమాన విలువలు, పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సియోల్లో సౌత్ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్ తో జరిగిన సమాపేశంలో డాక్టర్ జయశంకర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం మునుపెన్నడూ లేనంత కీలకమని స్పష్టం చేశారు.
2: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction, in coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: ఈ రోజు రాణి దుర్గావతి బలిదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సార్వభౌమాధికారం, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం కోసం మొఘల్ దురాక్రమణదారులపై వీరోచిత పోరాటంలో తన ప్రాణాలర్పించిన రాణి దుర్గావతి ఒక పరాక్రమవంతురాలైన రాణి అని, అలాగే ఆమె స్త్రీశక్తికి ప్రతీక అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సందేశంలో అభివర్ణించారు. రాణి దుర్గావతి సుపరిపాలనకు, సేవానిరతికి ఎప్పటికీ శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తారని అమిత్ షా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ రాణి దుర్గావతి తన మాతృభూమిని, సంస్కృతిని రక్షించడంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. రాణి దుర్గావతి చేసిన అత్యున్నత త్యాగం భారతీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని, ఇది రాబోయే తరాల్లో దేశభక్తిని, కర్తవ్య దీక్షను, నిస్వార్థాన్ని, త్యాగనిరతిని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ హెట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్పీడీ ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాలు, విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కలిపి 2025లో భారతీయ పౌరులకు 1.25 కోట్ల పాస్పోర్టులు, వాటికి సంబంధించిన సేవలు అందించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పీఎస్కే పీఓపీఎస్కే కేంద్రాలు అందుబాటులోకి రావడంతో వీటి సంఖ్యలో వృద్ది నమోదైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. గత ఏడాది 10 కొత్త పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది కూడా మరో 10 కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరింత సురక్షితంగా ఉండే చిప్ ఆధారిత పాస్పోర్టులను అందుబాటులోకి తెచ్చి ఇప్పటి వరకు సుమారు 1.47 కోట్ల చిప్ ఆధారిత పాస్పోర్టులను పంపిణీ చేశారు. దేశ జనాభాలో కేవలం 10% మందికి మాత్రమే పాస్పోర్టులు ఉన్నందువల్ల పాస్పోర్ట్ సేవలను మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 27 దేశాలు భారతీయులకు వీసారహిత ప్రయాణాన్ని అనుమతిస్తుండగా 47 దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మొత్తం 66 దేశాలు భారతీయులకు ఈ వీసా వసతిని అందిస్తున్నాయి. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 అమలు, చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ల ప్రవేశం, కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు రికార్డు స్థాయిలో పాస్పోర్టుల జారీ వంటివి అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేస్తున్నాయని, అవకాశాలను మరింత విస్తృతం చేస్తూ పౌరులను బలోపేతం చేస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక సందేశం ఇస్తూ దేశ విదేశాల్లోని పాస్పోర్ట్ అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ్ సేవ, సశక్త నాగరిక అనే నినాదంతో పాస్పోర్ట్ సేవల వితరణ మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. కోల్కతాలోని తారాతలా ప్రాంతంలో ఈరోజు నిర్మాణంలో ఉన్న ఒక గోదాము పైకప్పు కూలిన దుర్ఘటనలో 3 వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఒక నివేదిక సిద్దం చేస్తుందని శుభేందు అధికారి తెలియజేశారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో సమర్పిస్తామని కూడా చెప్పారు. ఘటనా స్థలంలో సహాయ రక్షణ చర్యల కోసం సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారితో రెస్క్యూ టీం సంప్రదింపులు జరిపిందని, వారికి నీరు, ఆక్సిజన్ అందించామని అధికారులు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు న్యూఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సమీక్షించేందుకు, మరింత బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఈ సమాపేశాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, డ్రగ్స్ చట్టాలు అమలు చేసే సంస్థల ప్రతినిధులు ఈ సమాపేశంలో పాల్గొంటారు. కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు కర్ణాటక తీర ప్రాంతం, మధ్య మహారాష్టలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. ఈ నెల 29వ తేదీ వరకు అస్సాం, మేఘాలయ, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ 2026 పోటీలో అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన గ్రూప్ కే మ్యాచ్ లో ఉజ్బెకిస్తాన్పై 5-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ ఉజ్బెకిస్తాన్ ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. ఇరాన్ కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం.

రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు, పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల, అధికారుల సలహాలను, సూచనలను ముచ్చట్ల రూపంలో ఇనిపించే కార్యక్రమమే మా ఇల్లు యోసం. ఇయాల్టి ఇల్లు యోసం కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణలో అంతర పంటల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ఇంటారు. బంతి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం 30 గాను గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగల విందాం సమగ్ర సస్య రక్షణలో అంతర పంటల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారణితో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెట్టింది ఈ వరలక్ష్మి. నమస్కారం సంధ్యారాణి గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ అంతర పంటలు అంటే ఏమి, సమగ్ర సస్య రక్షణలో అంతర పంటల ప్రాముఖ్యతను చెప్పుర్రి.
1: ఇప్పుడు సాధారణంగా రైతులు మామూలుగా ఒక పంట కాలంలో ఒక పొలంలో ఒకే పంటను వేస్తుంటారు జనరల్ గా. అయితే ఈ వేసినటువంటి పంట కొన్నిసార్లు ఏమైతుందంటే మనకు అతివృష్టి ఎక్కువ వర్షం గల కానివ్వండి, అనావృష్టి వర్షం లేకపోవడం వల్ల, లేదు అంటే కొంచెం చీడపీడల ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు, అట్లాంటి పరిస్థితులలో మనకు చాలా సార్లు పంట నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అట్లాంటి పరిస్థితులలో మనము ఒక పంట కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటల్ని మనం సరైన అవగాహనతో కనుక వేస్తే కనీసం ఏదో ఒక పంట అయినా కూడా దక్కుతుంది. అంటే మనకు ఒక పంట కాకుండా ఒకటి కన్నా ఎక్కువ పంటలను ఒకే కాలంలో వేయడాన్నే మనం ఈ అంతర పంటలు లేదంటే మిశ్రమ పంటలని అంటూ ఉంటాము. అయితే ఈ సమగ్ర సస్య రక్షణలో తీసుకున్నట్టయితే మనకు ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కువగా వర్షాధారంగానే ఉంటుంది. అంటే వాతావరణ పరిస్థితులు పంట సాగుకు అనుకూలంగా ఉంటే తప్ప మనకు దాదాపుగా ఆశించినటువంటి దిగుబడులు సాధ్యపడే అవకాశం లేదు. ఇట్లాంటి పరిస్థితులలో మనము ఒకవేళ అంతర పంటలు వేసుకున్నట్టయితే ఏదో ఒక పంటని మనము పొందవచ్చు. అయితే మళ్ళీ ఇంకా దీనివల్ల ఏమైతుందనంటే సమగ్ర సస్య రక్షణలు తీసుకున్నట్టయితే ఇది ఒక ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. ఎందుకు అనంటే దీంట్లో మనకు అంటే ఇప్పుడు మనం రెండు మూడు పంటలు వేసుకున్నప్పుడు లేదంటే రెండు పంటలు ఒక నిర్దిష్ట వ్యవధిలో వేసుకున్నప్పుడు ఒకటి ప్రధాన పంట అయితే ఇంకొకటి అంతర పంట అనుకుంటున్నాము. సో దీంట్లో మనము మంచి యాజమాన్య పద్ధతులతో చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా మనం ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే రెండు పంటల దిగుబడి కూడా పొందవచ్చు. లేదు ఒక పంట మనం కోల్పోయినా కూడా ఇంకో పంట ద్వారా మనము దిగుబడిని రైతు పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఈ అంతర పంటల ఎంపికల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటది?
1: మనం ఇప్పుడు ఏదైతే ఎంపిక చేసుకునేటువంటి పంటలు ఉంటున్నాయో అవి సహజ వనరులను మనము అవి ఉపయోగించుకోవడంలో పోటీ ఉండకూడదు. అంటే ఇప్పుడు రెండు పంటలు పెడుతున్నప్పుడు రెండింటి మధ్యన కాంపిటీషన్ ఉండకూడదు. ఒకటి ఒకలాగా సహజ వనరులు అంటే కొంచెం లోతు నుండి ఒకటి తీసుకున్నది అనుకోండి పోషకాలను, ఇంకొక పంట మనం ఎట్లా పెట్టాలి అంటే పై పైన పొరల నుండే పోషకాలను గ్రహించేది. అంటే రెండు పంటల మధ్య ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ ఉండకూడదు. సో దానికోసం మనము ఈ వేరు వ్యవస్థ కానివ్వండి, కాల పరిమితిలో వ్యత్యాసం, అంటే కొన్ని ఇప్పుడు తొందర మనకి కోతకొచ్చే పంటలు మళ్ళీ ఇంకోటి లేటుగా వచ్చేవి, సో అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో అట్లాంటి కండిషన్స్ లో ఏమైతుందంటే మనకి నేల నుండి పోషకాలు కానివ్వండి నీరు కానీ తీసుకోవడానికి పోటీ ఉండదు. అట్లనే మళ్ళీ మనం

0: ఈ వేర్వేరు కాల పరిమితులు గల పంటలను, ముఖ్యంగా ఈ పప్పుజాతి పంటలను కలిపి పండించడం వల్ల ఏమైతుందంటే పోషకాల ఆవశ్యకతలో కూడా తేడా ఉంటుంది. సో పంటల మధ్యన ఎట్లాంటి తేడా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు మనం కంది, మొక్కజొన్న ఇట్లాంటి పంటలను కలిపి మనం అంతర పంటలుగా వేసుకోవచ్చు. అట్లనే మళ్ళీ ఇంకొకటి మనము ఈ అంతర పంటల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, ఒక పంటపై ఆశ్రయించేటటువంటి ఈ పురుగుల్ని మనం నిర్మూలించడానికి ఇంకొక పంటపై సహజంగా మనకి మిత్ర పురుగులు ఏర్పడాలన్నమాట. అంటే ఒక పంటపై ఏదైనా పురుగులు ఏర్పడుతున్నాయి అని అంటే సహజ శత్రువులు వృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి పంటను మనము వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ప్రధాన పంట మళ్ళీ అంతర పంటల మీద ఒకే రకమైనటువంటి పురుగులు ఆశిస్తే ఏమైతుందంటే రెండు పంటలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి తీసుకున్నట్టయితే పత్తిలో మనం పెసర లేదంటే మినుము, కొర్ర, సోయా చిక్కుడు ఇట్లాంటి పంటలను మనం వేసుకుంటే ఏమైతుందంటే పత్తిపై ముఖ్యంగా వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా, సో వాటిని తినడానికి ఉపయోగపడేటువంటి అక్షింతల పురుగు కానివ్వండి, సాలీళ్లు వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా చూసుకొని మనము ఈ అంతర పంటల్ని తీసుకోవాలి. అట్లనే మళ్ళీ ఈ ప్రధాన పంట మరియు అంతర పంట ఈ రెండింటికి పక్వానికి వచ్చే సమయంలో మనము కనీసం ఒక నెల రోజులు తేడా ఉండేటటువంటి చూసుకొని ఎంపిక చేసుకోవాలి. సో ఇట్లాంటి జాగ్రత్తలు మనము అంతర పంటలను ఎంపిక చేసుకునేటప్పుడు తీసుకోవాలి.
1: మరి బాగా మంది పత్తి పంటలో అంతర పంటగా కందిని ఎక్కువగా వేస్తారు, మరి అంతర పంటగా కంది ప్రాముఖ్యతను గురించి చెప్పండి.
0: అయితే అంతర పంటల్లో తీసుకున్నట్టయితే మనకు కందికి ఒక ప్రత్యేకత ఉంది మిగతా పంటలతో పోలిస్తే. ఎందుకంటే కంది యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క వేర్లు లోతుగా పోయి భూమిలో ఉన్నటువంటి తేమను కానివ్వండి, పోషకాల నది చాలా నేల యొక్క లోపలి పొరల నుండి తీసుకుంటది కంది పంట. అట్లనే మన కంది నుంచి ఎక్కువగా లీఫ్ షెడ్డింగ్ అంటే ఆకులు ఎక్కువ రాలుతా ఉంటాయి. సో అది మళ్ళీ మనకు సేంద్రియ పదార్థంగా మారి భూమికి ఉపయోగపడుతుంది. అట్లనే ఇది పప్పుజాతి పైరు కాబట్టి భూసారాన్ని పెంచుతుంది. ఎందుకంటే దీంట్లో నత్రజని స్థిరీకరణ జరుగుతుంది కాబట్టి భూసారం పెరుగుతుంది. అట్లనే మళ్ళీ మామూలుగా కంది ఒక 5-6 నెలల ఉన్నటువంటి దీర్ఘకాలిక పంట అయినప్పటికీ కూడా అది మొదటి 2-3 నెలల్లో దాని యొక్క పెరుగుదల అనేటువంటిది నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ప్రధాన పంటపై మనకు నీడపడేటువంటి అవకాశం ఉండదు. అట్లనే మళ్ళీ మనం ఒకసారి ప్రధాన పంటని తీసుకున్న తర్వాత అప్పుడు కంది ప్రధాన పంటగా మారుతుంది. అట్లా ఇప్పుడు మనం మెట్ట సేద్యం అంటే వర్షాధారంలో తీసుకున్నట్టయితే మొదటి పంటగా మనం ఏ పైరు వేసుకున్నప్పటికీ కూడా కందిని అంతర పంటగా వేసుకోవచ్చు. సో ఇట్లాంటి చాలా వరకు లాభాలున్నాయి. కాబట్టి ఈ అంతర పంటలో కంది అనేటువంటిది దాని యొక్క ప్రాముఖ్యత సంతరించుకుంది.
1: అంతర పంట సాగులో గమనించాల్సిన ప్రత్యేక అంశాలు ఏంటి?
0: అయితే మనము కొన్ని విషయాలు తీసుకున్నట్టయితే ఉదాహరణకి ఇప్పుడు తొలకరి కంది తీసుకున్నట్లయితే తొలకరి కందిలో మనము ఈ పెసర కానివ్వండి, వేరుశనగ అవి వేసుకోవడానికి ఉంటుంది అంతర పంటలుగా. అట్లానే రబీ కందిలో తీసుకున్నట్టయితే పెసర, ధనియాలు, దోస పంటలు ఇవి వేయడం వల్ల ఏమైతుందంటే పురుగుల ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. అట్లనే మనం వేరుశనగలో తీసుకున్నట్టయితే అలసంద కానివ్వండి, పొద్దుతిరుగుడు ఇట్లాంటి పంటల్ని వేసినప్పుడు ఈ వేరుశనగలో వచ్చేటటువంటి ఆకుముడత కూడా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అట్లనే శనగలో ధనియాలు వేసుకున్నప్పుడు ఈ శనగలో వచ్చేటటువంటి శనగ పచ్చపురు యొక్క ఉధృతి కూడా తగ్గుతుంది. మళ్ళీ పత్తిలో వేరుశనగ కానివ్వండి, అలసంద, పెసర, సోయా చిక్కుడు, చిక్కుడు ఇవి వేసినప్పుడు ఏమైతుందంటే మిత్ర పురుగుల సంఖ్య బాగా వృద్ధి చెందుతుంది. సో దాంతో మనము చాలా వరకు ఈ శనగ పచ్చ పురుగును కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని పంటలకి ఏం వేసుకుంటే మనకి ఎట్లాంటి లాభాలున్నాయి అని గమనించి వేసుకోవాల్సి ఉంటుంది.
1: మరి ఈ అంతర పంటల ప్రయోజనం ఏంటి?
0: అయితే మనము మొదట్లోనే చెప్పుకున్నాం అంతర పంట అంటే ప్రధాన పంట ప్లస్ అంతర పంటలు రెండు ఉంటాయి. దీంట్లో మనకు ఒకవేళ వాతావరణ పరిస్థితులు గాని అనుకూలంగా ఉండి అన్ని సవ్యంగా ఉంటే మనము ఈ రెండు పంటల నుంచి కూడా మనం దిగుబడిని పొందవచ్చు. లేదు ప్రతికూల పరిస్థితులలో ఏమైతుందంటే ఒక పంట నుంచి అయినా దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లనే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే మనము ఒక పంటను లోతుగా వేరు వ్యవస్థ ఉన్నది తీసుకుంటున్నాం, ఇంకోటి పైన పైన తీసుకుంటున్నాం. సో మనం భూమిలో ఉన్నటువంటి పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకున్న వాళ్ళం అయితే అట్లనే మనకి కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. ఎందుకంటే భూమి సాళ్ళకి సాళ్ళకి మధ్య ఇంకో పంట వస్తుంది కాబట్టి కలుపు పెరగడానికి చాలా వరకు అవకాశం ఉండదు. మళ్ళీ అట్లనే నేల కోత అరికట్టబడి భూసారం కూడా సంరక్షించబడుతుంది. నేల కోత అంటే వర్షాలకు వచ్చే నేల కోత కూడా మనకు నివారించుకోవచ్చు. మళ్ళీ ఈ పప్పుజాతి పైర్లను వేయడం వల్ల భూసారం పెరుగుతుంది. ఎందుకంటే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది కాబట్టి భూసారం పెరుగుతుంది. అట్లనే మళ్ళీ మనము ఈ భూమిలో అన్ని పొరల నుండి ఎట్లనైతే పోషకాలను వినియోగించుకున్నట్టే తేమను కూడా మనము అన్ని పొరల నుండి వినియోగించుకోవచ్చు. అట్లనే ప్రధాన పంటలపై ఆశించే చీడపీడలు కొంతవరకు మనము అరికట్టవచ్చు. కొన్ని అంటే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము. సో వాటి వల్ల మనకు మిత్ర పురుగుల యొక్క ఉనికి పెరుగుతుంది. తర్వాత మనము రెండు మూడు పంటలు ఒకటే చేనులో ఉన్నప్పుడు ఈ కీటకాల

0: ఏమైతుందంటే కన్ఫ్యూజన్, అంటే వాటి ఆహారం ఏది అన్నది గుర్తించడం కొంచెం కష్టమయ్యి మనకు చాలా వరకు వాటి యొక్క బెడద కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అట్లనే సహజ వనరులైనటువంటి నేల, నీరు, సూర్యరక్ష్మిని మనము చాలా వరకు కూడా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. అట్లనే మనం ప్రధాన పంట మధ్య ఉన్న ఖాళీని కూడా వేరే పంటలో వేస్తున్నాం కాబట్టి ఆ భూమి కూడా మనకు కలిసి వస్తుంటే సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం మొక్కలతో పొలం దాదాపు మొత్తం కూడా కప్పి ఉన్నట్టే ఉంటది కాబట్టి ఈ నీరు వృధా కాకుండా కూడా మనము, అంటే ఆవిరి వల్ల నీరు వృధా కాకుండా అరికట్టుకోవచ్చు. అట్లనే తేమ నిల్వ కూడా పెరుగుతుంది. సో ఏదేమైనా కూడా మనకు ఒకటి కన్నా ఎక్కువ పంటలు వేసుకోవడం వల్ల రైతుకు ఒక పంట నష్టపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంకో పంట ద్వారా కొద్దిగైనా కూడా ఆదాయం పొందవచ్చు. అంటే ఒకే పంట వేసినప్పటికంటే మనం ఈ అంతర పంటలు కానివ్వండి, మిశ్రమ పంటలు వేయడం వల్ల చాలా వరకు కలుపును నివారిస్తూ, కీటకాలను నివారిస్తూ, భూసారాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని మనం ఒక పంట కన్నా కూడా మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది.
1: రైతన్నలకు ఇంత చక్కగా సమగ్ర సస్యరక్షణలో అంతర పంట ప్రాముఖ్యతల గురించి, ఎలాంటి అంతర పంటలను ఎంచుకుంటే బాగుంటుందో చెప్పినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు సమగ్ర సస్యరక్షణలో అంతర పంటల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ఈ వరలక్ష్మి పెట్టిన ముచ్చట ఇన్నారు. ఇప్పుడు విందాం బంది సాగులో యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్.
3: పెళ్లిళ్ళైనా ఏ శుభకార్యమైనా ఇంటికి తోరణంగా కనిపించేది ముందుగల్లా బంతిపూలు. ఇవి రైతులకు, అంటే ముఖ్యంగా సాగు చేసే రైతులకు లాభాలని తెచ్చిపెడుతున్నాయి. ఇవిటిని ఒక పద్ధతి ప్రకారం సాగు చేస్తే, ప్రణాళిక ప్రకారం గిట్ట సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు తెచ్చే ఒక వాణిజ్య పంటగా చెప్పొచ్చు. మరి ఇట్లాంటి బంతిపూల సాగులో ఎట్లాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు, మరి ఈ బంతిపూల సాగు వల్ల రైతులకు ఏ రకమైన ప్రయోజనాలు అందుతాయి, ఈ ముచ్చట్లు చెప్పేందుకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు అశ్విని గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అశ్విని గారు.
4: నమస్కారం అండి.
3: అయితే ముందుగా చెప్పండి, వాణిజ్య పరంగా బంతిపూల సాగు చేయడానికి ఏ రకాలని ఎంచుకుంటే మంచిగుంటది?
4: అయితే సర్వసాధారణంగా మనం బంతి వచ్చేసి మనం రెండు రకాలుగా సాగు చేసుకుంటామండి. ఒకటి వచ్చేసి సాంప్రదాయ పద్ధతిలో, అంటే మనము ఇంట్లోనే విత్తనం తయారు చేసుకోవడం, అంటే అంతకుముందు వేసిన విత్తనాన్ని తర్వాత తరంకి ఇంకో సీజన్కి వేసుకుంటుంటేమి. అలా మనం సాంప్రదాయంగా రకాలు అంటాం వాటిని, అర్క, బసంతి, పూస, నారింజ, గైండ అలాంటి రకాలు వచ్చేసి మనం ఇంట్లోనే విత్తనం తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రకాల వల్ల ఏమవుతుందంటే మనకు సరైన దిగుబడి అనేది రావడం లేదు. కాబట్టి రైతులు ఏం చేస్తున్నారంటే మనకు హైబ్రిడ్ వైపు, అంటే సంకర రకాల వైపు మనకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మనకు ఈ రైతులు హైబ్రిడ్స్ అంటున్నారు కాబట్టి మనకి ప్రైవేట్ కంపెనీలలో మంచి మంచి రకాలు అనేవి దొరుకుతున్నాయి. అయితే రైతులు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకు ఈ ప్రైవేట్ కంపెనీలలో F1 హైబ్రిడ్స్ అని దొరుకుతాయి. F1 హైబ్రిడ్లు అందులో కూడా మనకు సర్వసాధారణంగా 1200 నుంచి 2000 రూపాయల వరకు ఒక ప్యాకెట్ ధర అనేది ఉంటుంది. అయితే మనకు ఈ అందులో కూడా మనకి ఏమవుతుందంటే రైతులు మనము విత్తనము ఎంపిక చేసుకునేటప్పుడు ఈ 1200 నుంచి 1800 లోపు ఉన్న రకాల విత్తనాలు, చిన్న చిన్న కంపెనీ యొక్క విత్తనాలు మనం వేసుకున్నట్లు ఏమవుతుందంటే మొలక శాతం సరిగ్గా రావడం లేదన్నట్టు. దాని తర్వాత మొలక శాతం సరిగ్గా రాక కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే నాటుకున్న తర్వాత కూడా పువ్వులు వచ్చేసి ముద్దగా పూయాక రెక్కలు రెక్కలుగా పూయడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి రైతులు కొద్దిగా నాణ్యమైన విత్తనం తీసుకోవాలంటే తప్పనిసరిగా మనకు 1800 నుంచి 2000 రూపాయల లోపు ఉన్న విత్తనాలను మనము సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆశించిన దిగుబడులు, దాని తర్వాత పువ్వు సైజు అనేది బాగానే రావడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి రైతులు మనకు F1 హైబ్రిడ్ రకాలు అనేది తీసుకోవడానికి ఇష్టపడితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.
3: అయితే ఇప్పుడు ఒక ఎకరానికి విత్తనం అవుతాది ఎంత అవసరం అవుతుందో చెప్తారు?
4: అయితే మనకు సర్వసాధారణంగా ఇంట్లో వేసుకునే రకాలకైతే మనకు 800 గ్రాముల విత్తనం అనేది అవసరం అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు F1 హైబ్రిడ్ రకాలు, ఇప్పుడు అందరూ రైతులు వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు కాబట్టి మనకు రకాలు కాకుండా ఈ హైబ్రిడ్లే సాగు చేస్తున్నారు కాబట్టి మనకు ఒక ఎకరానికి విత్తనం వచ్చేసి 400 నుంచి 500 గ్రాముల విత్తనం అనేది అవసరం అవుతుంది. అయితే 400 నుంచి 500 గ్రాములు ఒకవేళ మనము సొంతంగా నారు పోసుకుంటే మనకు అది ఒక ఎకరానికి సరిపోతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తున్నారంటే కొందరు రైతులు నారు పోయడం, మనకు స్థలము లేక మనకు కొన్ని నర్సరీలకు కూడా ఇవ్వడం జరుగుతుంది విత్తనము, వాళ్ళు కూడా మనకు నాణ్యమైన నారు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఒక ఎకరానికి మనం 400 నుంచి 500 గ్రాములు విత్తనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 4 ప్యాకెట్లు అనేది మనకు అవసరం వస్తుంది అన్నట్టు. ఒకవేళ మొక్కల విషయానికి వస్తే ఒక ఎకరానికి మనము 8000 నుంచి 10000 మొక్కలు నాటుకోవచ్చు. అయితే రైతుల ఆసక్తిని బట్టి కొందరు 8000 నుంచి లేదా కొందరు 10000 కూడా నాటుకుంటే కూడా మనకు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది అన్నట్టు.

0: అయితే ఇప్పుడు బంతి నారుని పెంచేటప్పుడు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారా?
1: అయితే మనకు బంతి నారు మనం పెంచుకునేటప్పుడు కూరగాయ నార్మల్ ఎలా అయితే ఎత్తున ఇలా నార్మల్ చేసుకుంటామో బంతికి కూడా మనం తప్పనిసరిగా మనకు 15 సెంటీమీటర్ల ఎత్తు మనకు 1 మీటర్ వెడల్పు ఎత్తైన నార్మల్ అనేది చేసుకోవాలి. నార్మల్లో కూడా మనకు తప్పనిసరిగా కొద్దిగా పశువుల ఎరువు, దాని తర్వాత ట్రైకోడర్మావిడై పొడి మందు, దాంతోపాటు వర్మి కంపోస్ట్ కలిపి తయారు చేసుకున్న బెడ్ పైన మనకి బంతి నారు అనేది అలకడం అనేది చేయాలన్నట్టు. అలా బంతి నారు అలికిన తర్వాత మనకు మొలక అనేది 11వ రోజు నుంచి మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన దగ్గర పత్తి పంట, సోయాబీన్ పంట వేసుంటాం కాబట్టి కొన్ని నేలల్లో మనకు ఎండు తెగులు కానివ్వండి, లేకపోతే వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, లేకుంటే మొదల కుళ్ళు, నారు కుళ్ళు అనే ఈ తెగులు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో మనం 11వ రోజు నుంచి మనము పైపాటుగా ట్రైకోడర్మా విరిడే పొడి మందును మనం 10 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ తెగులు రాకుండా నివారించుకోవచ్చు. అలా మనకు 11 రోజుల తర్వాత లేదా 16వ రోజు కూడా మనకు మైక్రోన్యూట్రియన్స్ కూడా పిచికారీ చేసుకుంటే మనకు ఆరోగ్యమైన నారు అనేది వస్తుంది. అయితే మనం ఈ హైబ్రిడ్ రకాలు ఇప్పుడు అంటున్నాం కాబట్టి మనం 21 నుంచి 25 రోజుల 3 నుంచి 4 ఆకులు ఉన్న వయసు నారు నాటుకుంటే మనకు ప్రధాన పొలంలో నాటుకుంటే మనకు మంచి దిగుబడులు అనేవి వస్తాయి అన్నట్టు.
0: అయితే ఇప్పుడు ఈ బంతి నారుని ఎప్పుడు నాటుకుంటే రైతులకు మంచి దిగుబడులు వస్తాయి?
1: అయితే మనకు బంతి వచ్చేసి మనం పెళ్లిళ్ల సీజన్ లో కాబట్టి అంటే ఇప్పుడు డెకరేటివ్ పర్పస్ గా మనము సంవత్సరం అంతా మనము వేసుకుంటున్నాం. కానీ మనము దసరా దీపావళికి అనుకుంటే మాత్రం మనకి ఇప్పుడు సెప్టెంబర్ 21కి మనకు దసరా స్టార్టింగ్ డే, బతుకమ్మ స్టార్టింగ్ డే రావడం జరుగుతుంది మొదటి దినం. అంటే దాన్ని బట్టి మనం చూసుకుంటే జూలై 14 నుంచి జూలై 21 వరకు నాటుకుంటే మనకు సెప్టెంబర్ నుంచి మనకు పూత అనేది అంటే పువ్వులు అనేది రావడం జరుగుతుంది, దిగుబడి అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. మనము ఎప్పుడైతే పంట తీసుకుంటాం అనుకుంటున్నామో దానికన్నా 60 రోజుల ముందు నాటుకోవాలన్నట్టు. అలా 60 రోజుల ముందు నాటుకుంటే మనకు దసరా దీపావళి దాని తర్వాత జనవరి వరకు కూడా మనకి పూత పువ్వులు రావడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఇప్పుడు నారుని నాటుకునేటప్పుడు మధ్య దూరం ఎంత ఉండాలి?
1: అయితే మనకు సాధారణ రకాలైతే మనం ఇంట్లో ఉన్న రకాలకైతే మనకు మొక్కకి మొక్కకు మధ్య మనం వచ్చేసి 40 సెంటీమీటర్లు, దాని తర్వాత వరుసకి 60 సెంటీమీటర్లు అనేది మనం తీసుకుంటాం. అయితే మనకి ఇప్పుడు F1 హైబ్రిడ్ రకాలే తీసుకుంటున్నాం కాబట్టి 2 అడుగుల దూరము, దాని తర్వాత 2 అడుగుల పొడవు, రెండు కూడా 2x2 ఫీట్ల దూరంలో పెట్టుకుంటే మనకు మంచి దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఇప్పుడు అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలి బంతిపూల సాగులో?
1: అయితే మనకు సాధారణంగా ఈ బంతులు ఏం జరుగుతుంది అంటే మనం నారు నాటిన తర్వాత నారు నాటిన 12వ రోజే మనం ఏమైతుందంటే ఈ హైబ్రిడ్ రకాలలో మనం పైన ఉన్న మొగ్గలు అనేటి ఆ తలనేటి తుంచేయాలన్నట్టు. అలా తుంచేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఆఫ్రికన్ బంతి రకాలు మనం సాగు చేసుకుంటాం సర్వసాధారణంగా, నారింజ రంగు కానివ్వండి, పసుపు రంగు కానివ్వండి. అయితే ఈ ఆఫ్రికన్ బంతి రకాలలో ఏమవుతుందంటే తప్పనిసరిగా తలలు అనేటి 11వ రోజు నుంచి 15వ రోజు మధ్య తుంచాలి. అలా దుంచడం వల్ల ఏమవుతుందంటే పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మనకు పూత కాత అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అన్నట్టు. ఒకవేళ మనం తుంచడం లేదనుకోండి ఈ ఆఫ్రికన్ బంతి రకాలు అనేవి చాలా ఎత్తుగా పెరిగేసి మనకు దిగుబడి అనేది తగ్గిస్తాయి. కాబట్టి అధిక దిగుబడి రావాలంటే తప్పనిసరిగా రైతులు మన తలలు దుంచుకోవడం చేసుకోవాలి. అది రకాల విషయానికి వస్తే మాత్రం రకాలు నాటుకున్న వాళ్ళు నాటిన ప్రధాన పొలంలో అక్కడి నుంచి చూసుకుంటే 40 రోజులలో తలలు దుంచాలి. ఒకవేళ హైబ్రిడ్ రకాలు సాగు చేస్తున్న వాళ్ళైతే నాటిన నుంచి 11వ రోజు నుంచి 15 రోజుల మధ్య తలలు దుంచుకుంటే మనకు అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఇప్పుడు ఈ బంతిని ఆశించే తెగుళ్లు పురుగులు ఏమున్నాయి వాటి గురించి చెప్తారా?
1: అయితే సాధారణంగా మనకు బంతిలో వచ్చేసి అన్ని పంటల్లాగా వచ్చేసి మనకు నారు కుళ్ళు కానివ్వండి, మొదలు కుళ్ళు, వేరు కుళ్ళు, ఒకవేళ నీరు నిల్వ మురుగు నీరు పోయే సౌకర్యం కరెక్ట్ లేకపోతే ఈ 3 తెగుళ్ళు అనేటి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఆకుమచ్చ తెగుళ్ళు వస్తున్నాయి, అదే కాకుండా ఇంకోటి పువ్వు కుళ్ళు తెగులు కూడా వస్తుంది. అయితే మనకి ఇవి తెగుళ్ల విషయానికి వస్తే మనం వీటన్నిటి నివారించుకోవడానికి ఈ నారు కుళ్ళు, వేరు కుళ్ళు, మొదలు కుళ్ళు కోసం అయితే మనము తప్పనిసరిగా మనము డ్రెంచింగ్ అంటే మనం కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ తోని డ్రెంచింగ్ చేసుకోవాలి. లేదు మనం ఆకుమచ్చ తెగులు అయితే ఆకుమచ్చ తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ఆకులపైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడి ఆ పువ్వు వైపు వెళ్తున్నాయన్నట్టు. అలా పువ్వు వైపు వెళ్లిపోయిన తర్వాత పువ్వు అనేది కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోవడం వల్ల కూడా రైతులకు సరైన దిగుబడి అనేది రావడం లేదు. అయితే పువ్వు కుళ్ళు కోసం ఏం చేయాలంటే మనం మార్కెట్ లో మనకు క్యాబ్రియోటా మందు పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెట్రాన్ కాంబినేషన్ లో దొరుకుతుంది, లేదనుకుంటే మనకు క్లోరోథాలోనిల్ కవచ్ అనే మందు కూడా దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పిచికారి 15 రోజుల వ్యవధిలో చేసుకుంటే మనకి నారు కుళ్ళు, దాని తర్వాత పువ్వు కుళ్ళు, దాని తర్వాత ఆకుమచ్చ తెగులు రాకుండా నివారించుకోవచ్చు.
0: అయితే ప్రధానంగా ఆకుమచ్చ పువ్వు కుళ్ళు అనేటివి ఈ బంతిని ఆశించే తెగుళ్లుగా చెప్తున్నారు, మరి వీటి లక్షణాలు నివారణకి ఏ మందులు వాడాలనే దాని గురించి చెప్పింది కదా. మరి ఇప్పుడు పురుగుల గురించి మాట్లాడుకుంటే ఏ రకమైన పురుగులు ఈ బంతిని ఆశించే అవకాశం ఉన్నది, మరి అవి ఆశిస్తే అవిటి నివారణకు లేదా నియంత్రించడానికి ఏం చేయాలి?
1: అయితే బంతిలో మనం నారు నాటిన దశ నుండి చూసుకున్నట్లయితే అన్ని పంటల్లాగా ఇందులో కూడా మనకు ప్రధానంగా వచ్చే సమస్య రసం పీల్చే పురుగుల బెడద. అందులో కూడా మనం ఎక్కువ మొత్తంలో బంతి నాశించేటి ఏంటంటే పేను, తామర పురుగులు ఎక్కువ ఆశించడం చూస్తున్నాం మనం. తెల్ల దోమ అనేది ఎక్కువ ఆశించడం చూస్తున్నాం. కొన్ని చోట్ల పచ్చ దోమన వస్తుంది. ఈ 3 రకాల పువ్వులు ఆశించడం వల్ల మనకు ఆకులు అనేటి చిన్న గుబురుగా అయిపో

0: అంటే మనకు మొక్క అనేది చిన్నగా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మనము దీనికోసం ఫస్ట్ మొదటి దశగా ముందుగానే అవి రాకముందే మనం ముందుగానే మనం నీమాయిలు వేప నూనె తప్పనిసరిగా పిచికారి చేసుకోవాలి. ఈ వేప నూనె మనకు 1500 పీపీఎం గాఢతగల పీపీఎం వేప నూనె పిచికారి చేసుకున్నాం అనుకోండి, తర్వాత దశలో మనం కెమికల్స్ అంటే మనం వాడుతున్న రసాయనాలు అనేవి తక్కువ మోతాదులో వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ముందుగానే కెమికల్స్ ఎక్కువ మోతాదులో వాడడం వల్ల కూడా ఆ పురుగులు రోగనిరోధక శక్తిని పెంచుకుని మనకు అవి ఎక్కువ సంతతిని కూడా అభివృద్ధి చెందుకుంటున్నాయి. కాబట్టి మనం వేప నూనెకి ఏమైతుంది అంటే రసం పీల్చే పురుగులను గుడ్డు దశని సమర్థవంతంగా నివారిస్తుంది అన్నట్టు. ఒకవేళ గుడ్డు దశను మనం నివారించుకోగలిగితే దాని తర్వాత జీవిత చక్రం రాకుండా ఉంటది. కాబట్టి తల్లి పురుగులు పిర్ల పురుగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ నీమాయిలు కాకుండా ఒకవేళ మందుల విషయానికి వస్తే మనం కాన్ఫిడార్ గాని పోలో గాని పెగాసెస్ గానివ్వండి ఏదో ఒక మందును మనం పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ డైఫెన్థురాన్ కానివ్వండి, లేకపోతే మనకు ఫిప్రోనిల్ కానివ్వండి, ఇంకా లేకపోతే మీథైల్ డైమిటాన్ ఏదైనా మందును మనకు 1 ml నుంచి 2 ml లోపు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ రసం పీల్చి పురుగులు నివారించుకోవచ్చు. లేదా అక్కడక్కడ మనం జిగురట్టలు పెట్టుకున్నా కూడా మనకు ఆ పురుగు అనేది ఆకర్షించబడుతుంది అన్నట్టు.
1: చాలా సంతోషం అశ్విని గారు. ముఖ్యంగా ఈ బంతిపూల సాగులో రైతులు అధిక దిగుబడి సాధించాలంటే ఏం చేయాలా, అట్లాగే ఇందులో నాశించే పురుగులు తెగుళ్ల గురించి వాటి నివారణకు ఏం చేయాలనే దాని గురించి చక్కగా వివరించారు. అయితే ఈ బంతిపూల నారుని ఇంకా అలుక్కోవడానికి సమయం ముందున్నది, కాబట్టి సరైన సమయంలో ఈ బంతిపూల పంటని వేసుకుని రానున్న రోజుల్లో లాభాలు పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు బంతి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కెలీని పెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు ముచ్చట్లను ఇప్పుడు వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇన్నుడే కాదు, మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇన్పియండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. గుర్తుంచుకోండి, మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు కుటుంబం చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ వ్యవసాయం పాటని.

ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అందుబాటులో ఉన్న సోయా చిక్కుడు రకాలు, విత్తుకునేటప్పుడు జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన పత్తి, సోయా, కంది పంట సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు బండారి వినోద్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:45 మరికొద్దిసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఈనాటి కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు వారి స్వావలంబనకు రుణ సదుపాయం గురించి జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్, సహకారం మానిటి భూమేశ్వర్ గారు.
1: మహిళా స్వయం సహాయక సంఘాలు స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు మహిళా స్వయం సహాయక సంఘాల గురించి, వాటికి సంబంధించిన రుణాల గురించి మనకు వివరించడానికి జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ తరఫున జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాల గురించి, డ్వాక్రా సంఘాలకి ఎలాంటి రుణ సదుపాయాలున్నాయి, మరియు డ్వాక్రా సంఘాలు ఈ రుణ సదుపాయాల్ని ఉపయోగించుకుని వాళ్ళు ఎలాంటి అభివృద్ది పథంలో ముందుకెళ్తున్నారనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: మేడం, మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి పత్రాలు కావాలి, ఎలాంటి ఏర్పాట్లు మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడానికి ఒక బృందం ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా?
3: మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే సమూహంలో ఉన్నటువంటి వాళ్లతోని సంఘంగా ఏర్పాటు చేస్తాం సార్. కనీసము 10 మంది నుంచి 20 మంది వరకు మనం సంఘంలో సభ్యురాలుగా ఏర్పాటు చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఒకే స్థితి ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్లతోని ముఖ్యంగా సంఘాలు అనేది చేస్తూ వచ్చాము. ఇది మన జిల్లాలో 2002 నవంబర్ లో స్టార్ట్ అయింది సార్ ప్రాజెక్ట్, వెలుగు ప్రాజెక్ట్ ద్వారా. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,110 సంఘాలను తయారు చేయడం జరిగింది. దీంట్లో 252,000 మంది సభ్యురాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా కొత్తగా మేము అంటే మనకు ప్రయారిటీ అనేది 18 నుంచి 59 సంవత్సరాలు అనేది ఉన్నట్టు వరకు ఉండే సార్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా వృద్ధులు అవుతున్నారు, వాళ్ళకు గ్రామాలలో చూస్తే నిరాశ్రయాలుగా ఉంటున్నారు, ఎటువంటి పని లేకుండా ఉంటున్నారు. అటువంటి వాళ్లతో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వృద్ధుల సంఘాలు అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము. దాంతో పాటుగా గ్రామాలలో ఎవరైతే వికలాంగులు ఉంటారో, 5 వికలాంగులు, మహిళలు కావచ్చు మగవాళ్ళు కూడా కావచ్చు, పుట్టిన బేబీ నుంచి పడితే డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్లతో కూడా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి కావాల్సింది ఒక 10 మంది కలిసి కట్టుగా ఉండి ఒక సంఘంగా ఏర్పాటయ్యి ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టుకుని ఆ పేరు మీదే బ్యాంకు లో అకౌంట్ తీస్తారు సార్. వాళ్ళకి ఎక్కడైతే అందుబాటులో బ్యాంకు ఉంటుందో ఆ బ్యాంకు లో ఖాతా ఓపెన్ చేస్తారు. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల పాటు పొదుపు వేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళ స్తోమతను బట్టి నెలకు 30 రూపాయల నుంచి 100-200 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నారు. ఆ పొదుపు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా అప్పులు కూడా ఇచ్చుకోవాలి. అంటే ప్రతి నెల 30 రూపాయలు పొదుపు చేసుకున్నారు అనుకోండి, 10 మంది ఆ సంఘంలో ఉంటే 300 రూపాయలు అవుతుంది. ఆ 300 రూపాయలని కూడా ఎవరికైతే అవసరం ఉందో మిగతా సభ్యులకు వాళ్ళు అప్పులుగా ఇచ్చుకోవాలి 6 నెలల్లో. ఈ 6 నెలల కాలంలో ఎవరైతే సంఘము పంచసూత్రాలు పాటిస్తుందో, అంటే ప్రతి నెల పంచసూత్రాలు అనేది పాటించాలి సార్. సంఘము ఖచ్చితంగా ఒక సమావేశం ఉండాలి నెలకొకసారి. ప్రతి నెల పొదుపు వేసుకోవాలి, తర్వాత దాన్ని అప్పులు ఇచ్చుకోవాలి, తిరిగి రికవరీ చేసుకోవాలి, తర్వాత పుస్తకాల్లో రాసుకోవాలి. ఈ 5 పంచసూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ సంఘము మంచి సంఘంగా మనము నిర్ణయిస్తాము. అయితే బ్యాంకర్ కూడా ఏం చూస్తారంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నల్ గా అసలు రిపేమెంట్ అవుతుందా లేదన్నది ఈ 6 నెలల కాలంలోనే గమనిస్తారు. అంటే ప్రతి నెల బ్యాంకు వచ్చి వాళ్ళు పొదుపు వేస్తున్నారా లేదా, లేకపోతే తీసుకున్నటువంటి అప్పును తిరిగి కడుతున్నారా లేదా, ఆ నమ్మకంతోనే బ్యాంకులకు చూసుకుంటే సార్ ఫస్ట్ డోస్ కింద 100,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా సీనియర్ ఉన్న గ్రూప్స్ 20,00,000 రూపాయలు లోన్ తీసుకుంటున్నారు సార్. 20,00,000 రూపాయలు లోన్ తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అంటే పిల్లల చదువులకు కావచ్చు, తర్వాత వివాహాలకు కావచ్చు, అనారోగ్యాలకు కావచ్చు, గృహోపకరణాలకు కావచ్చు, ప్రతి దానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 90% మగవాళ్ళు ఆడవాళ్ల వైపే చూస్తున్నారు. అంటే ఒక ఉద్యోగస్తురాలుగా మేము 1,00,000 రూపాయలు లోన్ కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ, తర్వాత మాకు ఒక చెక్స్, ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే బ్యాంకర్ లోన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మహిళా సంఘాల్లో చూసుకున్నట్లయితే సార్ ఆ 10 మంది యొక్క కమిట్మెంట్, వాళ్ళు తిరిగి కట్టే విధానము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 99.9% రికవరీ పర్సంటేజ్ అనేది ఉంది సార్. ఎన్పిఐ అనేది చాలా తక్కువ ఉంది మన జిల్లాలో. అయితే ఇప్పటి వరకు మన జిల్లాలో 19,969 సంఘాలకు 1,228 కోట్లుగా టార్గెట్ గా ఉంది. కానీ ఇప్పటి వరకు 13,000 సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. దాదాపు 1,150 కోట్ల వరకు ఇచ్చాము, ఇంకొక 80 కోట్లు ఇస్తే మన జిల్లా టార్గెట్ ఈ సంవత్సరానికి అయిపోతుంది.

అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్క సంఘానికి లింకేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితం ఫార్మేషన్ అయినటువంటి సంఘాల్లో కొంతమంది మహిళా సభ్యురాలు చనిపోవడం జరిగింది. కొంతమంది పిల్లల చదువు కోసం హైదరాబాద్ లో వెళ్లి సెటిల్ అవుతున్నారు, కొంతమంది వృద్ధులైపోయినారు. అంటే రకరకాల కారణాలతో కొన్ని సంఘాలు డిఫాల్ట్ గా ఉన్నాయి. ఆ డిఫాల్ట్ అయినటువంటి సంఘాలను కూడా రెగ్యులర్ చేస్తున్నాం. ఈ రెగ్యులర్ చేయడానికి కూడా మాకంటే ఒక కమిటీ ఉంటుంది సార్, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు. గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే బీఓఏ అంటాము, విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఆ గ్రామ సంఘమే వాళ్ళని నియమిస్తుంది. ఒక 4-5 గ్రామ సంఘాలు కలిపి క్లస్టర్ కోఆర్డినేటర్ అని ఉంటారు. ఆ మండలానికి ఒక 4-5 క్లస్టర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏంటంటే ఏపీఎం అనేది వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అని. జిల్లా స్థాయిలో చూసుకుంటే మేము 6 డిపిఎంస్ ఉంటాం సార్. అంటే నా సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం. అంటే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్క సంఘానికి రుణం ఇవ్వాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం సార్. డిఫాల్ట్ సంఘాలను రెగ్యులర్ చేస్తున్నాము. ఎవరైనా సభ్యురాలు చనిపోతే వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని రిప్లేస్ చేస్తా ఉన్నాము. నిజంగా టోటల్ గా మైగ్రేషన్ ఉంది అంటే కూడా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఆ సంఘాలను ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటారు, కొంత అవుట్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బ్యాంకర్ కన్వీన్ అయితే ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది కూడా చూసుకుని దాన్ని బట్టి ఓటీఎస్ చేస్తున్నాం. అంటే ఇట్లా సంఘాలను ముందుకు తీసుకెళ్లడంలో మన డిఆర్డీఏ పాత్ర చాలా ఉంది సార్. ముఖ్యంగా దీనికి అడిషనల్ పీడీ గారు సాయిగౌడ్ సార్ గారు, అడిషనల్ పీడీ గారు మధుసూదన్ సార్ ఉన్నారు. తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో దివ్యా దేవరాజన్ సీఓ మేడం వచ్చారు సార్. మేడం వచ్చినాక చాలా కార్యక్రమాలు మహిళా శక్తి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్స్, ఇవన్నీ కూడా రుణ సదుపాయం కల్పిస్తూ మహిళల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నారు సార్. ఒక్క మహిళ వ్యాపారవేత్తగా ఎదిగింది అంటే తను ఒక 10 నుంచి 15 మందికి ఉపాధి ఇస్తున్నారు. అంటే తను డెవలప్ అవడమే కాకుండా ఒక కుటుంబంగా డెవలప్ అవుతుంది.

0: చేస్తున్నారు. వాళ్ళకు క్రాప్ లోన్ కావాలన్నా, తర్వాత బిజినెస్ పరంగా కావాలన్నా, ఒక గేదె కొనాలన్నా, మేకలు కొనుక్కోవాలన్నా, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా ముఖ్యంగా మహిళల పాత్ర చాలా ఉంది సార్. నిజంగా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే పేదరిక నిర్మూలనలో మేము కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ గా జాయిన్ అయ్యాం సార్. ప్రస్తుతం డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ గా ఎదిగాము. అంటే ఈ సంస్థ ద్వారానే మాకు ఎదుగుదల అనేది వచ్చింది. అంటే ఒకవైపు సంస్థను బలోపేతం చేస్తున్నాము, ఒకవైపు సంఘాలను కూడా బలోపేతం చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏంటంటే సార్, ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్నాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అనుకోకుండా ప్రమాద వశాత్తు ఆ సభ్యురాలు చనిపోయింది అనుకోండి, ఆ లోన్ మొత్తం కూడా కుటుంబం పైన పడుతుంది. వాళ్ళ భర్త గాని పిల్లలు గాని దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోన్ బీమా కింద సభ్యురాలు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా కింద కూడా మనం వర్తింపజేస్తుంది. తర్వాత అనుకోకుండా చనిపోతే యాక్సిడెంట్ అయి చనిపోయినరు లేదా పాము కట్ట వల్ల చనిపోయినరు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తీసుకున్నటువంటి లోన్ కు దోఖా ఉండదు సార్, ప్రతి రూపాయి కూడా అక్కడ తిరిగి రిపేమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ లోన్ అనేది పరిమితం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి, ఒక సభ్యురాలు నెలకు 4000 రూపాయలు కడుతున్నారు మనకి. ఆ 4000 రూపాయల ఆదాయం రావాలి అంటే కన్సంప్షన్ కోసం వాడితే రావట్లేదు. అంటే వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ మట్టుకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ పైనే చూస్తున్నారు సార్. అంటే ఏదో ఒక చిన్న ఉపాధి పెట్టుకుంటే పిల్లలకు కావచ్చు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక ఉపాధి పెట్టాలనేది చూస్తున్నారు. కొంతవరకు మాత్రమే కన్సంప్షన్ కోసం వాడుతున్నారు. కాబట్టి ఈ లోన్స్ తీసుకోవడంలో చాలా వరకు మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి సార్. దాంతో పాటుగా కుటుంబాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక మహిళా కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటే నిజంగా పిల్లలు ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్, అక్కడ భార్య భర్త కూడా సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో అంటే మైక్రో ఫైనాన్స్ సైడ్ పోకుండా ఉంటుంది సార్. మేము గతంలో సీసీల్ గా చేయనప్పుడు ఎట్లా ఉంది అంటే 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చుకొని అప్పులు కట్టేవాళ్ళు. ఆ అప్పుల బారి నుంచి తగ్గించుకోవడానికి మనం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి చెందుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ అనేవి చాలా వరకు తగ్గినాయి సార్. నాకు తెలిసి 80-90% మైక్రో ఫైనాన్స్ తగ్గినాయి. మొత్తం కూడా బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, తర్వాత గ్రామ సంఘం ద్వారా కూడా కొంత డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది సార్, సిఏఎఫ్ రూపంలో. ఆ డబ్బుల్ని కూడా రుణాలుగా ఇస్తున్నారు. అంటే ఒక్క మహిళా సంఘంలో ఉన్నది అంటే దాదాపు 3-4 లక్షల రూపాయల వరకు ఈజీగా లోన్ తీసుకోగలుగుతున్నారు, తిరిగి కట్టగలుగుతున్నారు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి సార్, బ్యాంకర్ నమ్మాలంటే తిరిగి రిపేమెంట్ జరగాలి. ఈ రోజుల్లో బ్యాంకర్ కి మెయిన్ బిజినెస్ ఏంటంటే మన ఎస్ఎస్జీనే. 99% రికవరీ అనేది దేంట్లో కూడా లేదు సార్. యాక్చువల్ గా మన మహిళా సంఘాల్లో తీసుకున్నటువంటి రుణాల ద్వారానే 99% అనేది జరుగుతుంది.
1: మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమైనా ఉన్నాయా? ఆ స్కీమ్స్ ద్వారా ఎంతమంది ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు.
0: సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఒక సభ్యురాలు 430 రూపాయలు చెల్లించే 18-50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది సార్. దాంతో పాటుగా పీఎంఎస్బీవై ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాద వశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇదేంటంటే సంఘ సభ్యులు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంచడానికి ఇష్టపడతలేరు సార్. కానీ ఈ స్కీమ్ కింద మేము కొంత అవేర్నెస్ ప్రతి మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. కానీ మన జిల్లాలో కొంత అంటే చాలా వరకు సంఘాలు ఇష్టపడతలేవు. ఆల్రెడీ మాకు లోన్ బీమా 2 లక్షలు ఉంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఎందుకు అదనంగా చేసుకోవాలనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోన్ బీమా అనేది సంఘానికి వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ కి లోన్ బీమా అనేది 2 లక్షల వరకు వర్తిస్తుంది. కానీ ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళ భర్త కూడా కొన్నిసార్లు హెడెడ్ ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది. అంటే భార్య చనిపోయిన క్షణంలో భర్తకు అక్కడ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అటువంటిప్పుడు ఆ మహిళా సంఘంలో ఉన్నందుకు, అంటే ఇది సంఘంలో ఉన్న మహిళకే కాదు సార్, అందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ బెనిఫిట్ గా ఉంటుంది. 2 లక్షల రూపాయలు అనేది నిజంగా సభ్యురాలు చనిపోతే ఆ కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా దీని మీద ప్రచారం చేస్తా ఉన్నాం సార్. దాంతో పాటుగా ఇప్పుడు అంటే లోన్స్ పరంగా చూసుకున్నట్లయితే ముద్రా లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ముద్రా లోన్లో కిషోర, కౌమార, తరుణ్, తరుణ్ ప్లస్ అని రకరకాల లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. వాటిలో కూడా సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా బిజినెస్ అంటే ఎంటర్ప్రినర్ గా ఎదగాలి. ఒక వ్యాపారవేత్తగా మహిళలు, మహిళా సంఘాలు ఉన్నారు, కానీ ఒక వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు తను అభివృద్ధి చెందుతూ ఒక 4-5 మహిళలకు కూడా అక్కడ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే మహిళా సాధికారత అనేది ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంటేనే అంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది సార్.
1: మా ఆకాశవాణి స్టూడియోకు

0: మీరు ఇచ్చేసి మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ఎలా ఏర్పడవచ్చు, ఈ సంఘాలకు రుణ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సంఘాలకు ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయనే అవగాహన ఎవరు ఏర్పరుస్తారు, మరియు అట్లాగే వీటికి సంబంధించిన విషయాలన్నీ కులంకుశంగా మీరు మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్, నాకు కూడా ఇది మొదటి అవకాశము, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నా సర్వీస్ వచ్చేసి దాదాపు 2002 లో జాయిన్ అయ్యాను, అప్పటి నుంచి ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ సార్ ఆకాశవాణిలో. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆకాశవాణికి, మీ బృందానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. డిఆర్డీఏ తరఫున, ఆఫీస్ తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు మహిళా స్వయం సహాయక సంఘాలు, స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానెడ్డి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

0: ആകാശവാണി.
1: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നീണ്ട. ഉഷാറു സിനിമാ പാട്ടല ജോറു. ఉషారైన పాటల్ని వినాలనుకుంటే మా యూషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి నచ్చు. నచ్చిన పాటల్ని అడిగి వినడమే కాదు, మాతో ముచ్చట్ల రూపంలో మీకు తెలిసిన వింతలు

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫౌండేషన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: నమస్కారం మేడం.
0: నమస్కారం, మీ పేరు?
1: మేడం మరి నా పేరు కిషన్ మేడం, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉత్తర గ్రామం నుంచి.
0: ఓకే కిషన్, ఇలా ఆకాశవాణికి ఫోన్ చేసినావు, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినట్టున్నావు.
1: అవును మేడం.
0: ఏం చేస్తావు నువ్వు?
1: మేడం మేము ఇక్కడ రెస్టారెంట్ లో పనిచేస్తాం మేడం, కామెడీ.
0: మరి ఇలా ఆకాశవాణికి ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు?
1: మేడం తాంబూలం మ్యూజిక్ నుంచి కళ్ళలో కన్నే బావలుతాము.
0: తప్పకుండా కిషన్.

0: నీకోసం నువ్వు కోరుకున్న పాటను వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: శ్రోతలు, మీరు కూడా ఇట్లని ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లో 0873 కోడిని జత చేసి 2950081 ఇంకో నంబర్ 2301కి ఫోన్ చేయండి.

0: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పటలి. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం. సూర్యనారాయణ అనంతపురం నుంచి. చాలా రోజుల తర్వాత వేసిండ్రు సూర్యనారాయణ. ఏ పాట వింటారు?
1: మాతృమూర్తి మూవీ మేడం.
0: తప్పకుండా మీకోసం మాతృమూర్తి చిత్రం నుండి పాట వినిపిస్తా.
1: నన్ను కలలాడని కుండెలో నన్ను నిద్రించాలని సాంగ్ ఉంటుంది.
0: ఏమన్నా పాట పాడతారా మరి? మళ్ళా మళ్ళీ ఎప్పుడైనా కొంచెం నేర్చుకుని పాడి మన శ్రోతలందరికి వినిపియండి. సరే, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0872 కోడుని జత చేసి ఫోన్ చేయొచ్చు.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873322 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పటల్ని. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: హలో, ఎవరు, ఎక్కడ?

0: మాట్లాడుతున్నారు?
1: నేను సాంగడి గ్రామం బేలా మండలం అండి, ఆదిలాబాద్.
0: మీ పేరు?
1: పేరు సామ జైపాల్ రెడ్డి మేడం.
0: జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి ఇలా ఆకాశానికి ఫోన్ చేసిండ్రు, మరి శ్రోతలతోనే మనం పంచుకుంటారా ముచ్చట్లు గానీ ఏదైనా పాట గానీ?
1: మాకు పాటలు అంటే చాలా ఇష్టం మేడం. మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, అలాగే పాడుతూ కూడా ఉంటాం. చాలా మంది గాయని గాయకులు కూడా మా గ్రూప్ లో యాడ్ అయి ఉన్నారు, ఆదిలాబాద్ నుండి, రకరకాల గ్రామాల నుండి.
0: మరి మన శ్రోతలకు ఏదైనా ఒక పాట వినిపిస్తారా?
1: తప్పకుండా మేడం.

చాలా చక్కగా వాడిండ్రు జైపాల్, మంచి శ్రోతలకు మంచి పాట వినిపించిండ్రు. మరి ఇప్పుడు ఏ పాట వింటారు మీరు? ఇదే పాట అన్నారు కదా మీరు ఇందాక, ఇదే పాట వినిపించమన్నారు, నిగమా నిగమా అంత అన్నారు. సరే జైపాల్, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కుడిట్లేనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0872 కోడును జత చేసి ఫోన్ చేయండి.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో హలో ఎవరు? యాపల్గూడ రత్నమాల కదా? రత్నమాల, ఫోన్ చేసినావు ఆకాశవాణి కేంద్రానికి. ఏ పాట వింటావు? తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాసాభాషలకు అచమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నవలతో చక్కటి నవల సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: నవలతో కార్యక్రమంలో ఎల్ల ఆకుపచ్చ సూర్యోదయం. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 48వ భాగం ఇందం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివినది సుమనస్పతి రెడ్డి.
2: అప్పుడే వచ్చాడా కుర్రాడు వాళ్ళ దగ్గరికి. 16 ఏళ్ళుంటాయి అతడికి. ఇతడెవరు, నీ తాలూకానా, మనం మాట్లాడుకోవచ్చా అడిగాడు నరసబాబు. మా బంధువే, చిటికెల భాస్కరుడు గారి పెద్ద కూతురు సత్యనారాయణమ్మ భర్త, చింతల పెదనారాయణమూర్తి. నా పేరే. ఆ పిల్లని కన్నతల్లి అంటామంతా. పెళ్ళయి 6 మాసాలైంది చెప్పాడు నారాయణమూర్తి. కొత్త పెళ్లి కొడుకుని కోరాపుడు జైల్లో వేసేశారా? ఎంత దుర్మార్గం అన్నాడు నరసబాబు. నడిపించి మరీ తీసుకొచ్చారు పోలీసులు అన్నాడు సన్యాసితుర. ఏం చేశావబ్బాయి అన్నాడు నరసబాబు జాలిగా చూస్తూ. నేను చెబుతాను వినండి. ఇడి పెళ్ళయ్యాక రామరాజుగారికి కొత్త చెప్పులు పట్టుపంచెలు పెట్టాడని మా ఊళ్ళో గిట్టనోడు ఎవడో ఫిర్యాదు చేశాడు. అంతే, తీసుకొచ్చి పడేశారు అన్నాడు నారాయణమూర్తి.
3: 7 అడుగులు నడిచాక ఇంకెంత దూరమైనా నడుస్తారులే, ఇంతకీ తమర్ని అంటూ అర్ధోక్తిగా వదిలేశాడు సన్యాసిదొర. ఈ సంగతి మీదాక వచ్చిందో లేదో, శ్రీరామరాజు నాకు రాసిన లేఖ బయటపడింది, అందుకు అరెస్టు చేశారు. ఇంక మా నరసబాబుది చాలా పెద్ద కథ అన్నాడు సూర్యనారాయణరాజు. టూకీగా ఏమైనా అన్నాడు నారాయణమూర్తి ఉత్కంఠను తట్టుకోలేక. సాయంత్రం మాట్లాడుకుందాం. ఆయుధాలు కొనుగోలండి, అవి కూడా మన శ్రీరామరాజు గారి కోసమే అన్నాడు సూర్యనారాయణరాజు బాగా గొంతు తగ్గించి. అబ్బో అంటూ నోరు వెళ్లబెట్టారు నారాయణమూర్తి సన్యాసిదొర. సాయంత్రం మొక్కలకు నీళ్లు పోస్తూ మాట్లాడుకున్నారు ఆ నలుగురు. తలపెట్టిన పని అవలేదు. సరే, ఇలాంటి పని పూర్తయ్యేదాకా అనుమానమే, కానీ శ్రీరామరాజుకు ఈ సంగతి చేరాలి, అంతే నేను కోరుకునేది అంటూ మొదలుపెట్టాడు సూర్యనారాయణరాజు. మేమంతా తునిలో చదువుకునేవాళ్ళం. రాజా దాట్ల కృష్ణవర్మగారు స్థాపించిన క్షత్రియ యూత్ లీగ్ తాలింఖానాలోనూ, ది రాయల్ పూసపాటి వయలెన్స్ పార్టీ అండ్ దుర్గాదాస్ పేరుతో ఏర్పాటు చేసిన సేవా సమాజంలోనూ మేమంతా కలుసుకునేవాళ్ళం. ఉంజేరి గొడవ తర్వాత నాకు రామరాజు లేఖ రాశాడు, నన్నొచ్చి ఉద్యమంలో పనిచేయమని అందులో రాశాట. అది తొలగిపోయింది. ఆ సంగతి అలా ఉంచుతాం. నరసబాబు బృందానికి ఆయుధాలు తెచ్చే పని చెప్పాడు శ్రీరామరాజు. ఇలాంటివి బయటపడి తెలియవు. ఈ నరసబాబు, వర్మ అనే అతడు, బుద్ధు అని మరొకడు, వీళ్ళు ముగ్గురు రంగూను వెళ్ళారు. ఇదెప్పుడు జరిగింది అడిగాడు నారాయణమూర్తి విస్తుపోతూ. మీరు ఇంకా ఆశ్చర్యపోవచ్చు ఇది వింటే. చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి జరగడానికి ముందే అన్నాడు సూర్యనారాయణరాజు. అలాగా అన్నారు నారాయణస్వామి సన్యాసిదొర. రంగూన్ నుంచి ఆ ఆయుధాలు నర్సీపట్నం వరకు వచ్చేశాయి కూడా, అక్కడే గల్లంతయ్యాయి అన్నాడు నరసబాబు. నువ్వే చెప్పవయ్యా నరసబాబు, ఎలా మొదలైంది, ఎలా నడిచింది ఆ కథ, నేను కూడా మళ్ళీ వింటాను అన్నాడు సూర్యనారాయణరాజు. తరం రాశాడు రామరాజు. ఒక రాత్రి మాడుగుల కోటలో కలిశాం. విజయనగరం రాజవంశీయులు కొందరిచ్చారని ఆ డబ్బు మా చేతిలో పెట్టాడు రామరాజు. 3,000 రూపాయలు. ఏం చెయ్యాలని అడిగితే రంగూను వెళ్ళి ఆయుధాలు తేవాలని చెప్పాడు. పీకలు తెగిపోయే వ్యవహారం. ఎవరు వెళ్లాలన్న చర్చ వచ్చింది. 3 చాలనుకుని నేను, వర్మ, బుద్ధు అంటే పూసపాటి చిట్టిరాజు వర్మ వెళ్లాలని తీర్మానించాం. బారువలో ఓడెక్కాలని చిట్టిరాజు వర్మ సలహా ఇచ్చాడు. అక్కడ 6 ఏళ్ల క్రితం సరుకులతో బర్మా వెళ్తున్న ఓడ మునిగిపోయింది కదా అని గుర్తు చేశాను. అందుకే 6 రేవు నుంచి వెళ్తే క్షేమం అన్నాడు బుద్ధు. ఆ పాత దీపస్తంభం తప్ప వేరే నిఘ ఏమీ లేదు అన్నట్టు ఆ మునిగిపోయిన ఓడ సిబ్బంది స్మారకార్థం చిన్న స్థూపం కూడా ఉందిలేండి. మిత్రులంతా సోంపేట దాకా వచ్చి వీడ్కోలిచ్చారు. మొత్తానికి మా పెద్దవాళ్ల పేర్లు చెప్పి ఓడెక్కాం. 5 రోజులు పట్టింది రంగూను వెళ్లడానికి. ఆర్డర్లీ వచ్చి ఉత్తరాలందిస్తున్నాడు. అందుకే 2 నిమిషాలు ఆగిపోయాడు నరసబాబు. రంగూన్లో కలకత్తా గల్లీ అని ఉంది. అక్కడే మద్రాసు వారి హోటల్ కూడా ఉంది. అందులో దిగాం. ఆ రోజంతా చర్చించుకోవడంతోనే సరిపోయింది. మర్నాడు కొందరు తెలుగు వాళ్లను కలుసుకున్నాం. అంతా ఆశ్చర్యపోవడమే. రాజులేమిటి, రంగూను రావడం ఏమిటని. మొత్తానికి తుంపాల రెడ్డని ఒక మేస్త్రిని పట్టుకున్నాం. విశాఖపట్నం వాడే. రంగూన్లో బాగా సంపాదించాడు. అతడికి విషయం కొద్దిగా చెప్పి వివరాలు తీసుకున్నాం. తుపాకులు, రివాల్వర్లు విరివిగా అమ్ముతున్నారు. ముందు ఒక టేకు పెట్టె కొనుక్కొచ్చాం. అడుగున పిస్టళ్లు 6, వాటి బుల్లెట్లు పెట్టి పైన మళ్ళీ ఒక చెక్క వేశాం. దానిమీద పంచదార సీసాలు పెట్టాం. ఒక్కొక్క పెట్టె 16 రూపాయలు. ఆ పెట్టె ఎందుకు హోటల్లో ఉంచుకోలేదో మరి. మా అదృష్టం ఆ క్షణానికి బాగుంది అంతే. తుంపాలరెడ్డి మకాంలోకి పెట్టె చేర్చి హోటల్కి వచ్చి పడుకున్నాం. తుని నుంచి వచ్చాం, అదేం గొప్ప కాదు. అక్కడ రివాల్వర్లు కొనేశాం.

0: కొంచెం కష్టం. కానీ ఇప్పుడు విశాఖపట్నమో తునో చేర్చడం కత్తి మీద సామే. ఆ ఆలోచనలతోనే ఎప్పుడూ నిద్రపోయాం. పొద్దున్నే 6 గంటలకు తలుపుల మీద టపటపా చప్పుడు. ఎవరు అని అడిగాడు సన్యాసి దొర.
1: సిఐడీలండి బాబు.
0: మా సంగతి ఎలా తెలిసిందో మరి, తలుపు తీయగానే వచ్చి పడిపోయారు. కానీ పూసపాటి రేగరాజున్నాడే, అదే ఆ బుద్ధు, అడు మహాచమత్కారి, మంచి సమయస్ఫూర్తి ఉన్నాడు. నాకు వర్మకి కాళ్ళు చచ్చిబడిపోతున్నాయి. ఎందుకొచ్చారు అన్నాడు వాళ్ళ సూపరింటెండెంట్. హోటల్ పెట్టాలని అని టక్కున చెప్పాడు బుద్ధు. అసలు మాట అనుకోలేదు. మీరెవరన్నాడు మళ్ళీ ఆడు. మేము విజయనగరం రాజాగారి సంస్థానంలో వాళ్ళం అన్నాడు ధీమాగా బుద్ధుయే. అలాగా అన్నాడు సూపరింటెండెంట్. మా ట్రంకులని వెతికేశాడు. డబ్బెంతుందన్నాడు. 1800 ఉన్నాయి. అవి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. మేము విజయనగరం ఎంక్వైరీ చేసి చెప్తాం అన్నాడు. ఎక్కడికి పోవద్దని ఆర్డర్ ఇచ్చాడు.
2: చేశాడా ఏంటి
0: అన్నాడు సన్యాసి దొర. చేశారు. 2 రోజుల తర్వాత వచ్చారు వాళ్లే. ఎంక్వైరీ చేశారట. విజయనగరం వాళ్ళు ఏం చెప్పారో ఏమో, మేము మిమ్మల్ని నమ్మాం అని చెప్పి డబ్బులు తిరిగిచ్చేశాడు. అప్పుడొచ్చింది బుద్ధుకి ఆలోచన, పాదరసం లాంటి ఆలోచన. అయ్యా, మీరు మాకు సాయం చేయాలి అన్నాడు. ఏంటన్నారు వాళ్ళు, మమ్మల్ని రేపు ఆదివారం ఓడెక్కిచ్చేయండి, విశాఖపట్నం వెళ్ళిపోతాం అన్నాడు. ఆ రోజు పొద్దున్నే 7 గంటలకల్లా పూలుకొచ్చేయండి, ఎక్కిస్తామన్నారు వాళ్ళు. అయ్యా, ఇంకొక విన్నపం అన్నాడు బుద్ధు. మేము 3 టేకు పెట్టెలు కొనుక్కోవచ్చా అన్నాడు. వాళ్ళు అక్కడే ఉన్నారు. కెప్టెన్ పక్కన గది ఇప్పించారు. వాళ్ల ఎదురుగానే మేము విడిచిన బట్టలు ఆ టేకు పెట్టెల్లో వేసి పంచదార డబ్బాలు చూపించాం. మళ్ళీ 5 రోజుల ప్రయాణం. ఆ ఓడకి ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. వాడిని ఇప్పటికీ మర్చిపోలేదు నేను. తుమ్మ మొద్దులా నల్లగా ఉన్నాడు. వాడే మా పెట్టెలు స్వయంగా లాంచీల్లో దింపించాడు విశాఖపట్నంలో. 9:00 చేరాం. అక్కడి నుంచి ఎలా పట్టుకెళ్లారు అన్నాడు నారాయణస్వామి. ముందు ఒక రాజుల హోటల్లో దిగాం. పెట్టెలు అక్కడే పెట్టించి ఎవరి తోవన వాళ్ళు వెళ్ళిపోయాం. 3 రోజుల తర్వాత నేనే మళ్ళీ హోటల్కి వెళ్ళాను. పిస్టోళ్లు తీసుకుని నర్సీపట్నం వెళ్ళాను. అక్కడ వేంపాడు రాజుల హోటల్ ఉంది కదా, అందులో దిగాను. మర్నాడు పొద్దుటే ఎవరూ లేవకుండా వేములపూడి దాట్ల సుబ్బారాజు గారిని కలిసి విషయం చెప్పి సరుకు ఆయనకు అప్పగించాను. ఇది జరిగిన 2 నెలలకే చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. రామరాజు గారికి ఈ పిస్తోళ్లు చేరలేదా అయితే అన్నాడు నారాయణమూర్తి.
2: లేదని అనుకోవాలి.
0: లేఖ అందిన తర్వాత సూర్యనారాయణరాజుని అరెస్టు చేశారా? తర్వాత వారానికే మా రంగూను బృందాన్ని కూడా అరెస్టు చేశారు అని ముగించాడు నరసబాబు. అక్కడ రామరాజు గారేమో ఆయుధాలు వస్తాయని అందరికీ చెప్తున్నారు.
2: ఆ ధైర్యంతోనే పోరాడుతున్నారు.
0: ఇది ఎక్కడికి దారితీస్తుందో అన్నాడు నారాయణమూర్తి ఆవేదనతో. చీకట్లు దట్టమవుతుంటే చలి మరింత ఎక్కువైంది.

0: మొన్న రామవరం దగ్గర గాయపడ్డాడు ఒక పోలీసు. అతని బెడ్ ఎక్కడా? ఎదురుగా వస్తున్న డాక్టర్ని అడిగాడు స్టూబర్ట్. ఆ రెండో వార్డులో 10వ నంబర్ చెప్పాడు డాక్టర్. నిన్న మొన్నటిదాకా అది లోకల్ ఫండ్ హాస్పిటల్, ఇప్పుడు బేస్ హాస్పిటల్, 50 పడకల క్లియరింగ్ ఆసుపత్రి కూడా. దామనపల్లి ఘటన తర్వాత ఆగామేఘాల మీద సిద్ధమైంది. స్టూబర్ట్కి పక్కనే నడుస్తున్న శాండర్స్ ఇంకా అవమాన భారం నుంచి కోలుకోలేదనిపిస్తోంది. రామవరంలో శ్రీరామరాజు దళం మీద దాడి చేయబోయి భంగపడ్డాడు. పైగా ఈ 10వ నెంబర్ బెడ్ పోలీసు అప్పుడు గాయపడిన వాళ్లలో ఒకడు. తూటా వచ్చి పిక్కలో దూరిపోయింది. అతన్ని చూడ్డానికే శాండర్స్ వస్తే మరెవన్నో చూడ్డానికి వచ్చి కలిశాడు స్టూబర్ట్.
1: అది కాదు శాండర్స్, ప్రస్తుతం మలబార్ దళాలు వచ్చేదాకా చొరవ తీసుకోవద్దని మనకి చెప్పారు కదా.

అయినా ఎందుకు అనవసరమైన హైరానా? సూటిగాని అడిగాడు స్టూబర్ట్. అటతీగల రంపచోడవరం పోలీస్ స్టేషన్లని ముందుగా చెప్పి మరీ కొట్టారు కొండవాళ్లు. ఈసారైనా నిరోధిద్దామని వెళ్లాను అన్నాడు శాండర్స్. ఏజెన్సీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అతను. అతడి హైరానా అతడిది. రెండు పోలీస్ స్టేషన్లను ముందుగానే చెప్పి కొడితే నువ్వెక్కడున్నావని సంజాయిషి అడుగుతుంది ప్రభుత్వం.

ఇంతవరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 48వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. ఈఎల్టి నవలతో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత కె లింగరాజు వచన రచనల నుండి ఓ కండిక, ప్రముఖ కవి రొక్కం కామేశ్వరరావు కవితా పంక్తులు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా చెవికెంపు. లలిత వాద్య సంగీతాన్ని వినిపించే కార్యక్రమం.

చిన్మయ్ డాన్స్టర్ చెవికింపు కార్యక్రమంలో విందాం చిన్మయ్ డాన్స్టర్ నీలాద్రి కుమార్ స్వర రచనల్ని. చిన్మయ్ డాన్స్టర్ సరోద్ వాయించే వ్యక్తి. ఈయన పర్యావరణ వేత్త కూడా. ఈయన పర్యావరణాన్ని వన్యప్రాణులను కాపాడడంపై అవగాహన కల్పించడానికి అనేకమైన కచేరీలు నిర్వహించాడు. చిన్మయ్ డాన్స్టర్ 1990 20కి పైగా సీడీలను విడుదల చేశారు. ఇయాల్టి చెవికింపు కార్యక్రమంలో విందాం చిన్మయ్ డాన్స్టర్ స్వర రచనలని.

వెయిటం చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు చెవికింపు కార్యక్రమంలో చిన్మయ్ డన్స్టార్ నీలాద్రి కుమార్ స్వర రచనని. నీలాద్రి కుమార్ భారతీయ సితార్ విద్వాంసుడు, సంగీత స్వరకర్త. జితారును కనుగొన్నది నీలాద్రి కుమారే. ఈయనకు మిర్చీ మ్యూజిక్ అవార్డు, ఫిల్మీఫేర్ అవార్డులు, ఉత్తమ సంగీత స్వరకర్త అవార్డు లభించింది.

ఇంతవరకు చెవికింపు కార్యక్రమంలో చిన్మయ్ డాన్స్టర్ నీలాద్రి కుమార్ స్వర రచనలు విన్నారు. రేపు రాత్రి 9:40 ఫిల్మీగానే కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మావ ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమం.

మావ కార్యక్రమంలో ఇయ్యల విందాం. గుడియత్నూర్ మండలం పూనగూడ గ్రామానికి చెందిన సెట్మకి రాములు బృందం వినిపించే గేడం రాంజీరాజు కథాగానం రెండవ భాగాన్ని

ఇంతవరకు మావ కార్యక్రమంలో గుడియత్నూర్ మండలం పూనగూడ గ్రామానికి చెందిన సెడ్మకి రాములు బృందం వినిపించే గేడం రాంజీ రాజు కథాగానం రెండవ భాగం విన్నారు. శ్రోతలు, ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో HR నాగరాజ్ శాస్త్రి లీల్ రూబా వాదన వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమా మధురాతి మధురమైన పాత కొత్త పాటల్ని వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగల విందాం ఒక ఊరిలో చిత్రం నుండి ఈ గీతాన్ని.

మేటోంచేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. బంగారం కరిగిపోవచ్చు, డబ్బు తరిగిపోవచ్చు, పువ్వులు వాడిపోవచ్చు, కానీ మంచి సంగీతంతో కూడిన పాట మాత్రం ఎప్పుడూ పదిలంగా ఉంటుంది.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక రాజు ఒక రాణి చిత్రం నుండి ఈ పాటని.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయైన పాత కొత్త పాటల్ని.

మేట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. జీవితం చాలా చిన్నది, అందులో అతి ముఖ్యమైనది చిన్న చిరునవ్వు. ప్రేమగా ఒక చిన్న పలకరింపు ఎంతటి బాధనైనా దూరం చేస్తుంది, అందరినీ మన చుట్టూ చేరుస్తుంది.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయైన పాత కొత్త పాటల్ని.

ఈఎల్టీ మధురిమా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు 10:30 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 10:30 మరిన్ని హాయైన పాత కొత్త పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది. గాలిలో తేమ శాతం 87%, గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 31°C గాను, తక్కువ ఉష్ణోగ్రత 24°C గాను ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో న్యాయం చట్టం శీర్షికన గృహ హింస నుండి మహిళలకు సంరక్షణ. ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట ఇంటారు. రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అందుబాటులో ఉన్న సోయా చిక్కుడు రకాలు విత్తుకునేటప్పుడు జాగ్రత్తలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట. రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా కంది పంట సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు బండారి వినోద్తో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత కె లింగరాజు వచన రచనల నుండి ఓ ఖండిక ప్రముఖ కవి రొక్కం కామేశ్వరరావు కవితా పంక్తులు వింటారు. 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో హెచ్ఆర్ నాగరాజ్ శాస్త్రి లీల్రూబా వాదనం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా పొద్దుగల్ల 8:40 సింగిడి, 5:00 మాట చెప్పుండ్రి పాట నుండి, 8:00 ఉషారు కార్యక్రమంలో కోరిన పాటలు వింటారు. 6:30 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై రేపు ఉదయం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు.